0: వందే మాతరం.
1: వందే మాతరం సుజలాం సుఫలాం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ బై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ బై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ బై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 8వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 5 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ వింటారు.
1: ధర్మో రక్షతి రక్షిత అని ఆర్యోక్తి. ధర్మాన్ని మనం రక్షిస్తే

0: అయితే అది మనల్ని రక్షిస్తుంది. మానవాళినంతటినీ ధర్మబద్ధంగా నడిపించగలిగిన శక్తి కలిగినది ఈ ఆర్షవాక్యం. ప్రతి మనిషి విధిగా ఆచరించవలసినదే ధర్మం, అంటే విధ్యుక్త ధర్మమన్నమాట. ధ్రియతే ఇది ధర్మ అని వ్యుత్పత్తి. మానవుని చేత ధరించబడి శాస్త్రం చెప్పిన విధిని నిర్వహించటమే ధర్మం. ధర్మం చేయడం అనే మాటలు బిచ్చం వేయడం అనే సంకుచిత అర్థంలో వాడుతున్నప్పటికీ ధర్మం అనే పదం అర్థం ఎంతో విశాలమైనది. చిత్తశుద్ధితో చదువు చెప్పడం ఉపాధ్యాయుని ధర్మం, ఇంటి బాధ్యతలను నెరవేర్చడం గృహస్థు ధర్మం, మోసం చేయకుండా వస్తువులను గాని సేవలను గాని వినియోగదారునికి అందించడం వ్యాపారి ధర్మం, పండించడం కర్షకుని ధర్మం, ఇచ్చిన బాధ్యతలను సమయానికి పూర్తి చేయడం ఉద్యోగి ధర్మం, తమ బిడ్డలను విద్యావంతులుగా చేయటం తల్లిదండ్రుల ధర్మం, శ్రద్ధగా చదువుకోవడం విద్యార్థుల ధర్మం. కనుక ఎవరి బాధ్యతలను వారు త్రికరణశుద్ధిగా నిర్వహించడమే అసలైన ధర్మం అని గ్రహించవచ్చు. అట్లా అని సమాజానికి హాని కలిగించే దొంగతనం వంటి పనులు ధర్మబద్ధమైనవి కావని గమనించాలి. రామో విగ్రహవాన్ ధర్మ, సాధు సత్య పరాక్రమ, రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవ అని శ్రీరాముణ్ణి కీర్తించారు వాల్మీకి మహర్షి. అంటే రాముడు మూర్తీభవించిన ధర్మం, ఆయన సాధుస్వభావుడు, సత్యపరాక్రముడు, దేవతలకు దేవేంద్రునిలాగా లోకమంతటికీ ఆయన ప్రభువు అని భావం. ధర్మరక్షణ కోసమే జీవితాన్ని అంకితం చేసినవాడు శ్రీరాముడు. ప్రజాక్షేమం కోసం రాజు ఆచరించవలసిన ధర్మమే రామరాజ్యం. ప్రజాక్షేమం కోరి ప్రజాసేవ చేయడానికి స్నేహాన్ని, దయాగుణాన్ని, చివరికి ప్రాణప్రదమైన నా సీతను సైతం విడిచిపెట్టడానికి వెనుకాడను, అందుకు ఏమాత్రం బాధపడను అని ప్రకటించడమే కాక స్వయంగా ఆచరించి చూపినవాడు శ్రీరాముడు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలు ప్రతి మనిషి సాధించవలసినవి. వీటిలోని అర్థం, కామం అనే లక్ష్యాలు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మోక్షం సాధ్యమవుతుంది. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్ ధర్మముగా మది తలపరు, ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్ అంటూ ధర్మజ్ఞులైన వారు సర్వహితమైన కార్యాలను మాత్రమే ధర్మబద్ధమైనవిగా అంగీకరిస్తారని ఎర్రన వర్ణించారు. తిక్కన ఉద్యోగపర్వంలో సారపు ధర్మమున్ విమల సత్యము పాపముచేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులుపేక్షసేసిరది వారల చేటకుగాని ధర్మనిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిన్ అంటూ ధర్మాన్ని ఆచరించనివారికి కలిగే అనర్థాలను వివరించారు. ఉరుకుల పరుగుల ఆధునిక జీవితాలలో అసంతృప్తి, అభద్రతా భావనల వల్ల కలుగుతున్న అత్యాశ, దురాశల వంటి అవలక్షణాల కారణంగా కొందరు నేలవిడిచి సాము చందంగా తమ ధర్మాలను ఆచరించలేక మానసిక ప్రశాంతతకు దూరం కావడం గమనించవచ్చు. సంఘజీవి అయిన మానవుడు తాను అనుభవించగా మిగిలిన సంపదను అవసరమైన వారికి అందజేయడమే ధర్మం. ధర్మాచరణం ప్రతి మనిషి అలవరించుకున్నప్పుడు మాత్రమే సమాజంలో ధనిక పేద అంతరాలు అంతరిస్తాయి. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని గీతాచార్యుడు బోధించినట్లు అందని అందలాల కోసం అరులు చాచకుండా అందరూ తమ విధ్యుక్త ధర్మాన్ని త్రికరణశుద్ధితో బాధ్యతతో నెరవేరిస్తే దీక్షాదక్షతలతో తాము ఆశించిన లక్ష్యాలను చేరుకోవడం అంత కష్టం కాబోదు.
1: సూక్తి చదువు విన్నారు. సమర్పణ డాక్టర్ కానుకొల్లి బాలకృష్ణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: This is Akashvani, the news read by Renu Kataria.

వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా రైతు సోదరులు రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల నేలలోని సారం తగ్గి దిగుబడులు గణనీయంగా క్షీణిస్తున్నాయి. అంతేకాకుండా భూభౌతిక రూపాన్ని కోల్పోతోంది. రసాయన ఎరువుల వాడకం వల్ల పెట్టుబడి కూడా ఎక్కువవుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులని ఋతుపవనాల ఆరంభంలోనే వేసుకుని భూసారాన్ని పెంచుకొని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. వర్షాకాలంలో భూమి కోతకు గురి కాకుండా కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా భూమిలో తేమ శాతాన్ని, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యతను తెలుసుకుని రైతు సోదరులు కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయాల్సిన అవసరం ఉంది. పోషక విలువలు సమృద్ధిగా, సమతుల్యత కలిగిన రసభరిత పచ్చని మొక్కలు వాటి ఆకులను భూమికి రెండు విధాలుగా అందించవచ్చు. ఒకటి పచ్చిరొట్ట ఎరువులు, రెండు పచ్చి ఆకు ఎరువులు. పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్యకాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్టనిచ్చే మొక్కల్ని పెంచి వాటిని నేలలో కలయదున్నడం ద్వారా నేలకు పోషకాల్ని అందించవచ్చు. పచ్చిరొట్ట పెరలకు ఉండాల్సిన లక్షణాల్ని మనం తెలుసుకుందాం. తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టనిచ్చే విధంగా ఉండాలి. అన్ని రకాల నేలల్లోనూ పెరగాలి. పచ్చిరొట్టెలో పీచు శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఆకులు కలిగి రసభరితంగా ఉండాలి. నేలలో కలయదున్నప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసే విధంగా ఉండాలి. పచ్చిరొట్ట పంటల వేర్లు భూమిలో లోతుకుపోయేలా ఉండాలి. త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టేదిగా ఉండాలి. పప్పుజాతికి చెందిన పచ్చిరొట్ట అయితే గనక గాలిలోని నత్రజనిని సేకరించి భూసారాన్ని పెంచుతుంది. ఇక పచ్చిరొట్ట ఎరువులకు వాడే మొక్కల్ని గనక మనం చూసినట్టయితే జనుము, జీలుగ, సీమజీలుగ, పిల్లి పెసర, నీలి, వెంపలి. పచ్చిరొట్ట ఎరువుల వల్ల లాభాల్ని గనక మనం చూసినట్టయితే నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది జీవ రసాయనిక చర్యల వల్ల నేల సారం పెరగడమే కాకుండా నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుని ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. నేలలో క్లిష్ట రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయనిక ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులుగా ఉపయోగపడతాయి. కలుపు మొక్కలు పెరగకుండా నివారించవచ్చు. జీలుగ, సీమజీలుగ ఇలాంటి పైర్లు వేసినప్పుడు వాటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న అనేక పోషకాలను బయటికి తెచ్చి లభ్య రూపంలోకి పంటలకు అందిస్తాయి. పప్పుజాతి హరిత పంటల వల్ల రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలో నత్రజనిని వేర్ల బుడిపల్లో ఎకరానికి 25 నుండి 50 కిలోల వరకు అందిస్తాయి. చౌడు భూముల పునరుద్ధరణకి ఈ పచ్చిరొట్ట పైర్లు ఉపయోగపడతాయి. భాస్వరం, గంధకం లాంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది. సూక్ష్మ పోషకాలను పంట మొక్కలకు అందేలా చేస్తాయి. పచ్చిరొట్ట పైర్లు ఎరువులుగానే కాకుండా పశువుల మేతగా కూడా ఉపయోగపడతాయి. ఉదాహరణకి జనుము, పిల్లి పెసర మొదలైనవి. పచ్చిరొట్ట ఎరువుల సాగులో అవరోధాల్ని గనక మనం చూసినట్టయితే పచ్చిరొట్ట ఎరువు వేసిన తర్వాత నేలలో వేసి కలయదున్నడానికి సుమారుగా 60 రోజుల వ్యవధి ఉండాలి. దీనివల్ల పంటల ప్రణాళిక వేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టని ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది. అన్ని ప్రాంతాల్లోనూ నీటి లభ్యత ఉండదు కాబట్టి అటువంటి ప్రాంతాల్లో పచ్చిరొట్ట పంటల సాగు కష్టంగా ఉంటుంది. పశుగ్రాస లక్షణాలు ఉన్న పచ్చిరొట్ట ఎరువులకి పశువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిని ఆశించే చీడపీడలు ఆ తర్వాత సాగు చేసే పంటకి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాల గిరాకీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందువల్ల వ్యాపారులు వీటిని అందుబాటులో ఉంచడానికి ఇష్టపడరు. ఇంకా పచ్చిరొట్ట ఎరువుల సాగులో మనం పాటించాల్సిన మెళకువల విషయానికి వచ్చినట్టయితే ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపరచుకొని పచ్చిరొట్ట ఎరువులు విత్తుకోవాలి. అంటే వరి కోసే ముందే జనుము లేదా పిల్లి పెసర లాంటి విత్తనాల్ని చల్లి అప్పుడు వరి కోస్తారు. తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కిదున్ని తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. నీటి వస్తీ గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకంగా

తల్లో త్వరితగతిలో పెరిగే వృక్షాలు గట్ల మీద వేసుకుని వాటి లేత కొమ్మల్ని ఆకుల్ని తీసుకొచ్చి ప్రధాన పంట విత్తడానికి 15 నుండి 20 రోజుల ముందుగా వేసి కలయదున్నచ్చు. వీటి వల్ల ప్రయోజనాల్ని గనక మనం చూసినట్టయితే పంట యాజమాన్య పద్ధతుల గురించి శ్రద్ధ చూపాల్సిన అవసరం లేదు, చీడపీడల బెడదుండదు, అలాగే ఈ ఆకులనేవి అన్ని కాలాల్లోనూ లభ్యమవుతాయి. పచ్చిరొట్ట ఆకుల ఎరువుల వాడకంలోని అవరోధాల్ని గనక మనం చూసినట్టయితే అన్ని ప్రాంతాల్లోనూ ఈ విధంగా చేయడం సాధ్యం కాదు. పొలం గట్ల మీద చెట్లను పెంచితే దాని నీడ వేరు ప్రభావం పంట ఎదుగుదల దిగుబడి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆకులు లేత కొమ్మలు దొరికే ప్రాంతం నుండి పొలానికి తీసుకురావడం ఖర్చుతో కూడిన పని. కావలసినంత రొట్టె కూడా లభ్యం కాదు. అనుకున్న మొక్కల రొట్టె లభ్యం కాకపోవచ్చు, అంటే మనకి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇక పచ్చి ఆకు ఎరువులనిచ్చే వృక్షజాతుల్ని గనక మనం చూసినట్టయితే గ్లైరిసీడియా, కానుగ, సుబాబుల్, జిల్లేడు, వేప, అజొల్లా. పచ్చిరొట్ట ఆకుల ఎరువుని వాడే పద్ధతిని గనక మనం చూసినట్టయితే పచ్చిరొట్ట ఎరువులు లేదా పచ్చి ఆకు ఎరువులు ప్రధాన పంట విత్తడానికి 15 నుండి 20 రోజుల ముందే నేలలో కలయదున్నాలి. కలయదున్నే సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. కలయదున్నేటప్పుడు తగినంత సూపర్ ఫాస్ఫేట్ నేల మీద వెదజల్లితే కుళ్ళిపోయే ప్రక్రియ వేగమవుతుంది. ఆకులు లేత కొమ్మలు కలయదున్నాలి. ముదురు కాండాలు దున్నినట్టయితే చివకటం ఆలస్యమవుతుంది. పత్తిలో కలుపు నివారణ, అంతర కృషి గురించి బాపట్ల రైతు శిక్షణా కేంద్రం వ్యవసాయ ఉపసంచలకులు తెలియజేస్తున్నారు. విత్తే ముందే ఫ్లూక్లోరాలిన్ ఎకరానికి లీటర్ చొప్పున పిచికారీ చేసి భూమిలో కలయదున్నాలి. లేదా పెండి మిథలిన్ ఎకరానికి 1.5 లీటర్లు లేదా అలాక్లోర్ 2 లీటర్లు విత్తిన వెంటనే కానీ మరుసటి రోజున కానీ పిచికారీ చేయాలి. విత్తిన 25 నుండి 30 రోజులప్పుడు అంతర కృషి చేయడానికి అవకాశం లేనప్పుడు గడ్డిజాతి మొక్కల నివారణకి ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్వైజులోపాపీథైల్ 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పెడల్పాటి ఆకుల నివారణకి ఎకరానికి 250 మిల్లీలీటర్ల పైరి థయోబ్యాక్ సోడియంను 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా ఉండి అంతర కృషి కుదరనప్పుడు ఎకరానికి 1 లీటర్ పారాక్వాట్ లేదా 2 లీటర్ల గ్లైఫోసెట్ మందుని 2 కిలోల యూరియా లేదా అమ్మోనియం సల్ఫేట్తో 200 లీటర్ల నీళ్లలో కలిపి పత్తి మీద పడకుండా వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడే విధంగా పిచికారీ చేసుకోవాలి.

0: ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు

0: రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ఈ సందర్బంగా రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి వారితో సమావేశం కానున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనంతో పాటు పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమం విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నాగోల్ నుంచి గౌరెల్లి వరకు రెండో దశ మూసీ నది ప్రక్షాళన పనులను ప్రారంభిస్తామని తెలిపారు. భూసేకరణతో పాటు ఇతర అభివృద్ది కార్యక్రమాల అమలుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. మూసీ నది ఒడ్డున నివసించే పేదలకు కొత్త ఇళ్లు అందించడంతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమలు, రైల్వేలు, జాతీయ రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని అన్నారు. రాష్టంలో 69 లక్షల మందికి ముద్ర రుణాలు అందాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: నరేంద్ర మోడీ గారు ఆధ్యత స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని సమాధానాన్ని గుర్తుపరచుకోవడం ద్వారా ఇటువంటి శాశ్వతమైనటువంటి చర్యల ద్వారా ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ విషయాన్ని జరిగినా తనవైనటువంటి స్వాగతం లభించేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం. వాస్తవం
0: తపాలా శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల సదుపాయం కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో తపాలా శాఖ నిర్వహించిన సబ్ డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025-26 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, తపాలా శాఖ సేవల్లో గజపతి నగరం ప్రతిభ చాటడం గర్వకారణమని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా కీలకమని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని మంత్రి తెలుపుతూ,
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా యోగా డేగా మనం చేసుకున్న ఆ రోజు నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 15 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ఈ రోజు మంగినపూడి బీచ్ లో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు, యువత వాళ్ళు ఈ యోగాలో పాల్గొనడం చాలా శుభారంభం. మన కాన్సన్ట్రేషన్ పెరగాలన్నా, మన శారీరం అలసిపోకుండా ఉండాలన్నా, స్ట్రెస్ తగ్గాలన్నా ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ శ్రీ లంకా దినకర్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబీ రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచస్థాయి

0: అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రష్యా పర్యటన చేపట్టినట్లు రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాస భారతీయులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని జూనియర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న నూతన ఉపాధ్యాయులతో ఆమె నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: మన దగ్గర ఉన్న విజ్ఞానాన్ని 10 మందికి పనిచేయ ఒక మంచి తత్వం ఉండే టీచర్. ఏదైతే 22 సంవత్సరాల్లో ఉద్యోగం వచ్చినాక కలిసిగా టీచర్లు అయ్యి ఉంటారు. ఎందుకంటే మిగిలిన ఎవరు కూడా ఇంజనీరింగ్ చేసో, ఎంబీబీఎస్ చేసో, డిగ్రీ చేసో చేయాలి అంటారు. ఇంటర్ అయిన తర్వాత ఒకవేళ టీటీసీ చేసి ఉద్యోగం వచ్చేస్తే 11 ఏళ్ళే వచ్చేస్తారు నాకు తెలిసి.
0: తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉబ్బసం రోగులకు ఇచ్చే చేపమందు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లను తెలంగాణ రాష్ట మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఈసారి మృగశిర కార్తే రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతున్నందున అదే సమయంలో చేపమందు పంపిణీ మొదలవుతుందని, రేపు రాత్రి వరకు కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సోషల్ మీడియా సమావేశంలో నిన్న ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోషల్ మీడియా ప్రజలతో అనుసంధానానికి సమర్థవంతమైన వేదికగా మారిందన్నారు. ప్రజా సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించాలని కార్యకర్తలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, పలు ప్రాంతాల్లో వెడగాల్పుల ప్రభావం ఉండే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణలో మూసీ నది 2వ దశ ప్రక్షాళన పనులకు వచ్చే 100 రోజుల్లో కార్యాచరణ ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचकः पुनीत त्रिपाठी। अथ वार्ताः। अष्टमः भारत इण्डोनेशिया संयुक्त आयोगस्य उपवेशनम् ह्यः नवदिल्ल्यां सम्पन्नम्। विदेशमन्त्रिणा डॉक्टर एस जयशंकरेण तस्य इण्डोनेशिया देशस्य समकक्षीयेण सुगियोनो इत्यनेन च सभायाः सहाध्यक्षता कृता। भारत इण्डोनेशिया देशौ राजनैतिक रक्षा सुरक्षा समुद्रीय व्यापार निवेशः औषधीय स्वास्थ्य सेवाः डिजिटल ऊर्जा सम्पर्कः अंतरिक्षम शिक्षा दूतावास संस्कृति क्षेत्रम इत्यादीनां विविध क्षेत्रेषु सहकारं सुदृढं कर्तुं चर्चितवन्तौ। उभौ नेतारौ परस्पर हितानां क्षेत्रीयस्य वैश्विकस्य च विषयेपि विचाराणाम् आदान प्रदानम् अकुरुताम्। डॉक्टर जयशंकरः स्वस्य प्रारंभिक भाषणे उक्तवान् यत् उभयोः राष्ट्रयोः मध्ये संयुक्त आयोगः चतुर्णां वर्षाणाम् अन्तरालस्य अनन्तरम् आहूयते। अस्मिन् उपवेशने द्वैपाक्षिक सम्बन्धेषु महती प्रगति अभवत्। लोकसभायाः अध्यक्षः ओम बिरला वर्यः अद्य चण्डीगढ़नगरे कॉमनवेल्थ संसदीय संघस्य सीपीए इत्यस्य भारतक्षेत्रस्य त्रिदिवसीय मण्डल द्वितीय सम्मेलनस्य उद्घाटनं करिष्यति। अस्य सम्मेलनस्य आयोजनं हरियाणा विधानसभया क्रियते। अस्मिन् कार्यक्रमे राज्यसभायाः उपसभापतिः हरिवंशः, राज्यस्य मुख्यमंत्री नायब सिंह सैनी, हरियाणा विधानसभायाः अध्यक्षः हरविंदर कल्याणः, सम्पूर्ण देशस्य 15 विधानमण्डलानां पीठासीन उपपीठासीन अधिकारिणः, विधानसभायाः सदस्याः च उपस्थिताः भविष्यन्ति। राष्ट्रीय परीक्षा अभिकरणेन एनटीए इत्यनेन अस्मिन् मासे 21 दिनांके आयोक्ष्यमाणस्य 26,000 नीट यूजी पुनः परीक्षायाः कृते परीक्षा नगर सूचना पत्रं प्रकाशितम्। पुनः परीक्षाः अपराह्ने 2 सायं 5:45 पर्यन्तं भारतस्य 150+500 नगरेषु 14 विदेशेषु च भविष्यन्ति। एनटीए इत्यनेन स्पष्टीकृतं यत् परीक्षा नगर सूचना पत्रं प्रवेशपत्रं नास्ति, अपितु केवलं अभ्यर्थिनां परीक्षा केंद्र ज्ञानाय सूचना एव अस्ति। अभिकरणेन अभ्यर्थिनः प्रार्थिताः यत् ते परीक्षायाः प्रवेशपत्रस्य विमोचनस्य च विषये नवीनतमानां घोषणानां कृते स्वस्य आधिकारिक जालपटले अद्यतनीयाः भवेयुः। विश्वस्य बृहत्तमा सार्वजनिक वित्त पोषित स्वास्थ्य आश्वस्ति योजना आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजनायाः कार्यान्वयन राज्येषु पश्चिम बंगाल राज्यं 37वां राज्यं भविष्यति। राज्ये एबीपीएम जय इत्यस्य कार्यान्वयनार्थं अद्य राष्ट्रीय स्वास्थ्य प्राधिकरणं पश्चिम बंगाल सर्वकारस्य सहमतिपत्रे हस्ताक्षरं करिष्यतः। नवदिल्ल्यां केन्द्रीय स्वास्थ्य परिवार कल्याण मन्त्रिणः जेपी नड्डायाः तथा पश्चिम बंगस्य मुख्यमन्त्रिणः शुभेन्दु अधिकारिणः उपस्थितौ एमओयू इत्यस्य हस्ताक्षरं भविष्यति। भारतस्य पूर्वोत्तर राज्यैः सह सहकारं सुदृढं कर्तुं द्विदिवसीय यात्रायै यूरोपीय संघस्य उच्चस्तरीय प्रतिनिधिमण्डलम् अद्य असम राज्यस्य गुवाहाटी नगरम् आगमिष्यति। यूरोपीय संघस्य मतानुसारं चर्चाः तेषु विषयेषु केन्द्रिताः भविष्यन्ति यत्र यूरोप देशस्य तथा पूर्वोत्तरस्य च समानहितानि सन्ति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः श्वः नवदिल्ल्यां भूपत्तन प्रबन्धन व्यवस्थायाः उद्घाटनं करिष्यति। गृहमन्त्रालयेन उक्तं यत् एलपीएमएस इत्यस्य आरम्भः भारतस्य आधुनिक तन्त्रज्ञान सक्षम सीमा प्रबन्धन व्यवस्थायाः कृते महत्वपूर्णं सोपानं भविष्यति। भारतीय मल्ल क्रीडकाः ह्यः मंगोलियायां ओपन क्रीडायां भारतस्य कृते 2 स्वर्णपदके 2 कांस्य पदके च विजितवन्तः। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం వినియోగదర్శనలో జీవిత భీమా, వివిధ మార్గాలు, ప్రయోజనాల గురించి డాక్టర్ కలవకలను శ్రీపతి గారి ప్రసంగం మొదటి భాగం వింటారు. అనంతరం కొల్లేటి జాడలు ధారావాహిక వింటారు. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి మంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. అనంతరం లలిత గీతాలు వింటారు. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కేవీఎస్ఎన్ మూర్తి. 8:30 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంపోలు మురళీకృష్ణ గారి వైలిన్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు. 10:30 ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాల పరిరక్షణ ఆవశ్యకత, ఈ అంశం గురించి శ్రీ ఈదర శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 ఫిలిం గీతాలు వింటారు. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 కార్మికుల కార్యక్రమంలో స్వర్ణకారుల సాధక బాధకాలు, పరిష్కారాలు, ఈ అంశం గురించి శ్రీ కర్రి వేణుమాధవ్ గారితో పరిచయం వింటారు. అనంతరం అన్వేషి కథానికి వింటారు. సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్. 12:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం గురించి శ్రీమతి వి పద్మావతి గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతం, ఇంకా ఆరోగ్యానికి రక్ష బొప్పాయి విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 7వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి బి ప్రణవాక్షర. 4:45 రంగస్థల కార్యక్రమంలో శిబి చక్రవర్తి నాటకంలో సౌదామిని పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ కొనుకుపోగుల సుందరరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 5:00 ఫిలిం గీతాలు. 5:30 యోజన కార్యక్రమం యువవాణి. 6:30 పల్లెసిమల కార్యక్రమంలో ఆహారపు అలవాట్ల మార్పులు మన జీవన శైలిపై ప్రభావం, ఈ అంశం గురించి డాక్టర్ బి ఝాన్సీ గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 వ్యవసాయ పాఠశాల అంశం ఖరీఫ్ అపరాల సాగులో మెళకవలు. నిర్వహణ గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి. 7:45 వికసిత్ భారత్. 8:00 యశోధర నాటిక వింటారు. రచన శ్రీ పి హృదయరాజు, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 8:15 ఫిలిం గీతాలు. 9:15 స్పాట్ లైట్. రాత్రి 9:30 నౌరస్ ఉర్దూ కార్యక్రమంలో తలాబా యాద్ కరో శ్రీ పి అక్బర్ ఖాన్ గారి ప్రసంగం, ఇంకా గజల్ అఫ్సానా శ్రీ టి అబ్దుల్ సత్తార్ గారి కథానికి వింటారు. రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎంపీఎస్ రవళి గారి గానం వింటారు. శ్రీ లక్ష్మీ గణపతి శర్మ వయలిన్, శ్రీ మండపాక రవి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రాత్రి 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొద్దిసేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే

0: నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం పరస్పరం పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలని కోరారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్టంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటుగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఉత్తర ముంబైలోని దహేసర్లో ప్రజా సౌకర్యాల కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, మెట్రో స్టేషన్ సమీపాల్లో శౌచాలయాలు, పురుషులు, మహిళలకు ప్రత్యేక విభాగాలు, సీసీటీవీ నిఘా, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు ఉంటాయని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూమి రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని విడుదల చేసింది. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఆఫ్లైన్ పద్దతిలో ఈ పునః పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది హాల్ టికెట్ కాదని, అభ్యర్థులకు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందుగా తెలియజేయడానికి మాత్రమే దీనిని జారీ చేస్తున్నామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షకు, అడ్మిట్ కార్డు విడుదలకు సంబంధించిన తాజా ప్రకటనల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లను చూస్తూ అప్డేట్గా ఉండాలని ఏజెన్సీ కోరింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 3 మే జరిగిన నీట్ యూజీ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో 12 ఎన్టీఏ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తు చేస్తోంది. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలు సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేటువంటి ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్లలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ పేర్కొంది. టెన్నిస్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ ఇటలీకి చెందిన ఫ్లావియో కొబల్లిని ఓడించి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. అలెగ్జాండర్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1 తేడాతో విజయం సాధించాడు. 1937లో హెన్నర్ హెంకెల్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొదటి జర్మన్ ఆటగాడిగా అలెగ్జాండర్ నిలిచాడు. అంతేకాకుండా 1996లో బోరిస్ బెకర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించిన తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్న తొలి జర్మన్ వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువేనని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ నెల 21న నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన పరీక్ష రాసే నగరాన్ని తెలియజేసే పత్రాన్ని ఎన్టీఏ విడుదల చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 35వ శ్లోకం.

యయా ఏ ధృతిచేత దుర్మేధాః సాధకుడు దుష్టబుద్ధి కలవాడై స్వప్నం నిద్రను భయం ఇష్టమైనవి దూరమైపోతాయనే భయాన్ని శోకం ఇష్టమైనవి దూరమైనందువల్ల కలిగే సంతాపాన్ని విషాదం ఇంద్రియ దౌర్బల్యాన్ని ఏవచ మరియు మదం ఇంద్రియ సుఖానుభవం వల్ల కలిగే మత్తును న విముంచతి ఇవి తనకు కర్తవ్యాలని భావించి వదిలిపెట్టకుండా పట్టుకుంటాడో సాధృతి అట్టి ధృతి తామసీమత తమోగుణ ప్రధానమైనదని చెప్పబడినది.

అర్జున, కొందరి ధృతిచేత వారి బుద్ధి కలుషితమైపోతోంది. అందువల్ల వారు అతి నిద్రను, భయాన్ని, సంతాపాన్ని, ఇంద్రియాల అలసటను, విషయభోగాల మత్తును తమ నిత్య కర్తవ్యాలుగా భావించి వాటిని వదిలిపెట్టకుండా పట్టుకుని ఉంటారు. అలా చేయించేదే తామస ధృతి.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వినియోగదర్శిని కార్యక్రమంలో జీవిత బీమా వివిధ మార్గాలు ప్రయోజనాలు అనే అంశం గురించి డాక్టర్ కల్లవకొలను శ్రీపతి గారి ప్రసంగం వింటారు.
1: పుట్టుక మన చేతుల్లో లేదు, మరణమూ మన చేతుల్లో లేదు అని పెద్దలు చెబుతుంటారు. మనిషి జీవితం నీటిమూట లాంటిది. రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. మనం మన కుటుంబంతో ఆనందంగా ఉన్నప్పుడు, అన్నీ సవ్యంగా సాగిపోతున్నప్పుడు భవిష్యత్తు గురించి పెద్దగా దిగులుండదు. కానీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండి కుటుంబాన్ని పోషించే వ్యక్తికి అనుకోకుండా ఏదైనా జరిగి శాశ్వతంగా దూరమైతే ఆ కుటుంబ పరిస్థితి ఏమిటి? ఆత్మీయుడిని కోల్పోయిన మానసిక క్షోభ ఒకవైపు, రేపటి నుంచి ఇల్లు ఎలా గడవాలి, పిల్లల చదువులు ఎలా, అప్పులు ఎలా తీర్చాలి అనే ఆర్థిక భయం మరొకవైపు ఆ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇలాంటి కష్టకాలంలో ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కులా నిలబడి వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసాను ఇచ్చే అత్యుత్తమ సాధనమే జీవిత బీమా. ఈనాటి వినియోగదర్శన కార్యక్రమంలో జీవిత బీమా ఆవశ్యకత, అందులోని రకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు చాలామందికి తెలియని కొన్ని ఉచిత జీవిత బీమా సదుపాయాల గురించి సవివరంగా తెలుసుకుందాం. సాధారణంగా జీవిత బీమా అనగానే చాలామందికి వచ్చే మొదటి సందేహం, దీనివల్ల నాకేంటి లాభం, నేను చనిపోతేనే కదా డబ్బులొచ్చేది అని. శ్రోతలారా, జీవిత బీమా అంటే మన ప్రాణానికి వెలకట్టడం కాదు, మనపై ఆధారపడిన మన కుటుంబ సభ్యుల పట్ల మనం చూపే ప్రేమకు బాధ్యతకు అది ఒక నిదర్శనం. మనం ఉన్నప్పుడు మన వాళ్ళని ఎంత బాగా చూసుకున్నామో, మనం లేనప్పుడు కూడా వాళ్ళు ఎవరి ముందు చేయి చాచకుండా వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోకుండా కాపాడే ఒక ఆర్థిక రక్షణ కవచం జీవిత బీమా. జీవిత బీమాలో ప్రధానంగా కొన్ని రకాలుంటాయి. అందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది టర్మ్ ఇన్సూరెన్స్. ఇది స్వచ్ఛమైన జీవిత బీమా. ఇందులో మనం కట్టే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది, కానీ కవరేజ్ అనగా బీమా మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న వ్యక్తి నెలకు 1000 రూపాయలు చెల్లిస్తే 1 కోటి రూపాయల జీవిత బీమా వస్తుంది. అయితే చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్లో మనం బతికి ఉంటే చివరిలో పైసా కూడా వెనక్కి రాదు కదా, అది నష్టమే కదా అనుకుంటారు. కానీ ఆలోచించండి, మనం బైక్కో కారుకో ప్రతి ఏడాది 1000 ఇన్సూరెన్స్ కడుతున్నాం. ఏడాది తిరిగేసరికి యాక్సిడెంట్ అవ్వకపోతే ఆ కట్టిన డబ్బులు తిరిగి రానందుకు మనం బాధపడతామా? అమ్మయ్యా, ఈ ఏడాది ఎలాంటి ప్రమాదం జరగలేదని సంతోషిస్తాం. మన ప్రాణానికి సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ కూడా అంతే. ఇది పెట్టుబడి కాదు, కేవలం రక్షణ మాత్రమే. ప్రతి కుటుంబ యజమాని ఖచ్చితంగా తీసుకోవాల్సిన తొలి బీమా ఈ టర్మ్ ఇన్సూరెన్సే. ఇక రెండవ రకం ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ పాలసీలు. ఇందులో కొంత రక్షణ మరికొంత పొదుపు కలగలిపి ఉంటాయి. మనం కట్టే ప్రీమియంలో కొంత శాతం బీమాకు పోగా మిగిలినది పెట్టుబడిగా మారి పాలసీ గడువు ముగిశాక వడ్డీ లేదా బోనస్తో సహా వెనక్కి వస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఉన్నత చదువుల కోసం ముందు చూపుతో పొదుపు చేయాలనుకునే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ జీవిత బీమా రంగంలో సామాన్యులకు, నిరుపేదలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాలను తీసుకువచ్చింది. అందులో అత్యంత ప్రజాదరణ పొందినది ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. 18 నుండి 50 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. దీనికి సంవత్సరానికి మనం కట్టాల్సిన ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు రూపాయి బావు కన్నా తక్కువే. అనుకోని కారణాల వల్ల పాలసీదారు మరణిస్తే కుటుంబానికి 2 లక్షల రూపాయల జీవిత బీమా అందుతుంది. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తమ బ్యాంకును సంప్రదించి ఈ పథకంలో సులభంగా చేరవచ్చు. అలాగే గ్రామీణ ప్రజల కోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి అద్భుతమైన పథకాలను భారత తపాలా శాఖ ఏళ్ల తరబడి ఎంతో నమ్మకంగా అందిస్తోంది. శ్రోతలారా, ఇప్పుడు మనం ఒక అత్యంత కీలకమైన కానీ చాలామందికి అస్సలు తెలియని కొన్ని ఉచిత జీవిత బీమా సదుపాయాల గురించి మాట్లాడుకుందాం. అవును, మీరు వినది నిజమే. మనం రూపాయి ప్రీమియం కట్టకపోయినా మనకు తెలియకుండానే మనకు కొన్ని లక్షల జీవిత బీమా కవరేజ్ ఉంటుంది. అవేంటో జాగ్రత్తగా వినండి. మొదటిది ఈపీఎఫ్ఓ వారి ఈడీఎల్ఐ పథకం. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ జీతంలోంచి పీఎఫ్ కట్ అవుతున్న ప్రతి ఉద్యోగికి ఈ సదుపాయం ఉంటుంది. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ అనే ఈ పథకం కింద ఉద్యోగంలో ఉండగా ఏ కారణం చేతైనా ఉద్యోగి మరణిస్తే వారి పీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బుతో పాటుగా అదనంగా గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు ఉచిత జీవిత బీమా వారి కుటుంబానికి అందుతుంది. దీనికోసం ఉద్యోగి తన జేబులోంచి 1 రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన పనిలేదు, యాజమాన్యమే ఈ ప్రీమియం చెల్లిస్తుంది. కానీ అవగాహన లేక చాలామంది ఉద్యోగులు

0: కుటుంబాలు 7 లక్షల రూపాయలను క్లెయిమ్ చేసుకోవడం లేదు. రెండవది రూపే డెబిట్ కార్డులు మరియు జన్ధన్ ఖాతాలు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఖాతాలు తెరిచిన వారికి, అలాగే బ్యాంకుల్లో రూపే ప్లాటినం లేదా సెలెక్ట్ డెబిట్ కార్డులు వాడుతున్న వారికి ఆ కార్డుతో పాటే ఉచితంగా జీవిత బీమా మరియు వ్యక్తిగత ప్రమాద బీమా 2 లక్షల నుంచి 10 లక్షల వరకు లభిస్తుంది. అయితే ఇందులో ఒక చిన్న నిబంధన ఉంటుంది. ప్రమాదం జరగడానికి ముందు 45 లేదా 90 రోజుల్లో ఆ కార్డును ఉపయోగించి కనీసం ఒక్కసారైనా ఏటీఎంలో డబ్బులు తీయడమో లేదా ఏదైనా షాప్లో స్వైప్ చేయడమో జరిగి ఉండాలి. అలాగే గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకున్న ప్రతి వినియోగదారుడికి ఆ కనెక్షన్తో పాటే ఉచిత ప్రమాద బీమా ఉంటుంది. సిలిండర్ పేలి ఏదైనా ప్రమాదం జరిగితే గ్యాస్ కంపెనీలు నష్టపరిహారంతో పాటు జీవిత బీమా కూడా చెల్లిస్తాయి. అలాగే మీరు తీసుకునే హోమ్ లోన్ లేదా కార్ లోన్తో పాటుగా ఇన్సూరెన్స్ ఇస్తారు. మనకు ఏదైనా జరిగితే ఆ పులభారం మన కుటుంబం మీద పడకుండా ఆ బీమాయే రుణాన్ని తీర్చేస్తుంది. ఇవన్నీ సామాన్యులకు ఎక్కువగా తెలియని కానీ ఎంతో ఉపయోగపడే ఆర్థిక రక్షణ మార్గాలు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న జీవిత బీమా విషయంలో వినియోగదారులుగా మనం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. మొదటిది, పాలసీ తీసుకునేటప్పుడు ఫామ్లో వివరాలు స్వయంగా చదివి నింపండి. మీ వయసు, చేసే వృత్తి, మీకుండే అలవాట్లు, ఉదాహరణకు ధూమపానం, మద్యపానం లాంటివి ఉంటే అలాంటివి, అలాగే మీకు అంతకుముందు ఉన్న ఆరోగ్య సమస్యల గురించి ఏమాత్రం దాచకుండా నిజాలు చెప్పాలి. అబద్దాలు చెప్పి పాలసీ తీసుకుంటే రేపు క్లెయిమ్ సమయంలో ఇన్వెస్టిగేషన్లో ఆ విషయం బయటపడితే బీమా సంస్థ 1 రూపాయి కూడా ఇవ్వకుండా క్లెయిమ్ను తిరస్కరిస్తుంది. రెండవ అతి ముఖ్యమైన విషయం, నామినీ వివరాలు అప్డేట్ చేయటం. మీరు బీమా తీసుకున్నది మీ తదనంతరం మీ కుటుంబానికి ఆ డబ్బు అందాలనే ఉద్దేశంతోనే కదా. కాబట్టి నామినీ పేరు, మీతో వారికి ఉన్న సంబంధం స్పష్టంగా రాయాలి. ఒకవేళ పెళ్లి కాకముందు పాలసీ తీసుకుని తల్లిదండ్రులు నామినీగా పెట్టి ఉంటే పెళ్లైన తర్వాత మీ జీవిత భాగస్వామి పేరును కూడా నామినీగా మార్చడం లేదా చేర్చడం మర్చిపోకండి. అలాగే మీ పాలసీ బాండ్ను జాగ్రత్తగా దాచుకోవడమే కాకుండా మీరు ఎన్ని పాలసీలు తీసుకున్నారు, వాటి వివరాలు ఏమిటి అనేది కూడా మీ ఇంట్లో వాళ్లకు, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి తప్పనిసరిగా తెలియజేయండి. మీరు ఎంతో ప్రేమతో తీసుకున్న బీమా వివరాలు వాళ్ళకి తెలియకపోతే ఆ బీమా ఉండి కూడా ప్రయోజనం శూన్యం. అలాగే ప్రతి సంవత్సరం గడువు తేదీలోపు ప్రీమియం చెల్లించడం మరొకండి. శ్రోతలారా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నారు పెద్దలు. మన చేతుల్లో బలం, సంపాదించే వయసు ఉన్నప్పుడే మన కుటుంబ భవిష్యత్తుకు ఒక భద్రతను ఏర్పాటు చేయడం మన బాధ్యత. కేవలం పన్ను మినహాయింపుల కోసమో లేదా తెలిసిన వారి కోసమో అడిగారనో కాకుండా మీ ఆదాయం మీ కుటుంబ అవసరాలకు సరిపడా సరైన జీవిత బీమాను ఎంచుకోండి.
1: ఇంతవరకు మీరు వినియోగదర్శిని కార్యక్రమంలో జీవిత బీమా వివిధ మార్గాలు ప్రయోజనాలు అనే అంశం గురించి డాక్టర్ కలవకులని శ్రీపతి గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. 5 పదుల కాలం నాటి కొల్లేటి ప్రజల జీవన పరిణామ శబ్ద చిత్ర మాలిక కొల్లేటి జాడలు ధారావాహిక 10వ భాగం. రచన శ్రీ అక్కినేని కుటుంబరావు, నిర్వహణ శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి, నిర్మాణ సహకారం శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, శ్రీ ఆళ్లయోగానందీశ్వరరెడ్డి. కొల్లేటి జాడలు ధారావాహిక 10వ భాగం.

అభివృద్ధి చేసుకునే ఆయన అభ్యాసాలు సామాన్య సేవలు.

Thank you.

ఆ పుట్టుకోవడానికి పెట్టుకుంటాను.

ఏదైనా ముందు చూసుకో

వెళ్తాడు, పశువులు కొడతాడు, అది చక్కగా ఉంటాడు. నువ్వు అడుగు తెలుసుకుంటా నేను ఏం చేయాలి, ఎంత ఉండాలి, నేను ఎంతో ఏం పర్లేదు. ఈ రోజుల్లో మంచితనం పనికొస్తుందా? అంత ఇది వాడుకునేవాళ్ళే గొడవలు కొంటా ఉంటారు, ఈ చిన్న గొడవగా ఇంజనీ కొంటారు, కొందరు అనుకూలం రాకుండా పొలం లేదు అప్పుడు ఇస్తారు. ఏదో సాకు ఆడు తెలివి మీరు ఏదో చెప్తే ఇది అవుతాడు. ఇక ఈయన మారడు అంతా తెలిసిన మళ్ళీ ఇంకోడు.

0: ఏమీ కాదనే కదండి, వానపడితే మధ్యదే కదండి.
1: సర్లేనా, వాన పడో వాడది, ఏది ఏమైనా నువ్వన్నట్టు వాన పడితే మధ్యదే.
2: మరి
3: నీకు పసుపు కుంకాలాడతావు తల్లే,
4: నీకు సారీడతావు తల్లే,
3: తల్లే
4: మా అమ్మ మమ్మ కాసుకో తల్లే,
3: సొంత మీరు లేక జనం అల్లాడుతున్నారు తల్లే,
4: గొంతుకలు ఎండుతున్నాయి తల్లే,
3: ఊరంతా నీటి కోసం కోటి బాధలు పడుతున్నారు తల్లో,
4: తల్లో నీకు ఏటలేస్తాం,
3: నీకు కోళ్లు కోస్తాం
4: తల్లే, మా అమ్మ కరుణించమ్మ,
3: మా గంగమ్మ కరుణించు తల్లే.
5: సీనగా అలా పోదన్నా, ఇది భలే ఉంది. మనకి కనబడతాడా?
6: ఏమో
5: దేవుడు ఎలా ఉంటాడురా?
6: నేను చూడలే, వాళ్ళ మీద ఉంటాడురా, పద చూద్దాం.
3: అమ్మా చెప్పు తల్లే.
4: మా మీద బామ్మెందుకమ్మా?
3: నీకేం కావాలి తల్లే?
4: అమ్మా చెప్పమ్మా, గంగమ్మ తల్లే.
3: అమ్మా చెప్పమ్మా.
7: ఒరే నా జాతర సరిపెన్నాళ్ళయిందిరా?
3: నాలుగేళ్ళమ్మా.
7: నాలుగేళ్లు జాతర లేకుండా వదిలేస్తారా?
4: లేదమ్మా లేదు, మొలకలు వచ్చి పంటలు పోయాయి తల్లే.
7: మొలకలు వస్తే నన్ను మరుస్తారా?
3: లేదమ్మా, జబ్బులతో అల్లాడినావు తల్లి.
7: నా కోపం చూశారుగా, ఇకనైనా ఏటా జాతర జరిగేనా?
4: తల్లే కోపం వద్దు తల్లే.
3: ఏటా జాతర దొరుకుతాం,
4: ఏట్లేస్తాం తల్లే,
3: కోడను బలిస్తాం తల్లే. శాంతించు
4: మా అమ్మ కరుణించు తల్లే.
3: తల్లే శాంతించు తల్లే.
5: ఆ మాట్లాడే దేవుడా?
6: గంగమ్మ తల్లి, గంగమ్మ.
5: అమ్మా ఒరే పొట్టాడా, అమ్మాయి అయితే పిల్లల మీద కోపం ఎందుకు వస్తుందిరా?
6: మరి జాతర మానేశారుగా.
5: జాతర అంటే
6: ఇదే ఆమె కోసం ఏటలు కోళ్లు కొయ్యడాలు.
5: అమ్మ అందరికీ అమ్మాయి కదా, మరి మా అమ్మ జీవహింస చేయకూడదు, నీసి తినకూడదు, దేవుడు మెచ్చరంటుంది.
6: అలా అంటదా? ఏమో
5: అమ్మా, అమ్మ రక్తం తాగుతుందా? మేకల్ని కోళ్ళని తింటుందా?
6: ఏమోరా నాకేం తెలుసు,
5: నాకేమో నచ్చలే. పోదాం పదా.
2: అది జూను రెండో వారం. వర్షాల్లేవు, మంచినీటి చెరువు దాదాపు ఎండిపోయింది. కప్పలకి పెళ్లి చేసినా, గంగమ్మ జాతర జరిపినా, బుడబుక్కల వాళ్లని పిలిపించి అంబ పలుకు జగదంబ పలుకు అంటూ చెప్పించినా వర్షాలు పడలేదు. అసలు కాలువలో ఎందాక నీళ్లొచ్చాయి, ఎప్పటికీ ఆ గ్రామాలకి నీళ్లు లభిస్తాయి, అదే అందరిలో ఆలోచన. తాగే నీటి కోసం, పంటకాలంలో నీరు రావడం కోసం తాపత్రయం. అదొక ఆరాటం, ఆ పైన పోరాటం, నీటికోసం యుద్ధం. తరువాయి భాగంలో కొల్లేటి జాడలు.

0: వే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీతా పారాయణం.
3: శ్రీమద్ భగవ

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: మోదీ హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయీ కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా.
2: భారత్ కే ప్రధాన మంత్రి నే భారత్ మే జిస్ సౌర క్రాంతి కా ఆగాజ్ కియా థా ఉస్కా అసర్ అబ్ దిఖ్నే లగా హై. భారత్ మే ఏక్ ఏక్ కర్కే 30 లాఖ్ సే అధిక్ పరివారో కీ ఛత్ పర్ సోలర్ ప్యానల్ లగ్ చుకే హై. ఆప్ భీ ఇస్ ఊర్జా క్రాంతి కా హిస్సా బనే. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా జుడ్నే కే లియే రిజిస్టర్ కరే pmsuryaghar.gov.in. హర్ ఘర్ సూర్య ఘర్.
3: नमस्कार. आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार बल. पश्चिम बंगाल आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना लागू करने वाला 36वां राज्य बनेगा. राष्ट्रीय परीक्षा एजेंसी ने 21 जून को होने वाली नीट यूजी पुनर्परीक्षा के लिए शहरों की जानकारी जारी की. लोकसभा अध्यक्ष ओम बिरला आज चंडीगढ़ में राष्ट्रमंडल संसदीय संघ इंडिया रीजन जोन 2 सम्मेलन का उद्घाटन करेंगे. भारत ने कहा, इंडोनेशिया एक्ट ईस्ट पॉलिसी का एक प्रमुख स्तंभ. अप्रैल में हुए युद्ध विराम के बाद ईरान ने पहली बार

0: అమలాపురం కలెక్టరేట్లో పశుసంవర్ధక సహకార శాఖల సిబ్బందితో సమావేశం నిర్వహించి కోనసీమ పశుదానా విక్రయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు పశువులకు అత్యంత పోషక విలువలు కలిగిన దానాను తక్కువ ధరకే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్దే లక్ష్యంగా పర్యావరణ హితమైన ఉచిత విద్యుత్తును అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యకర్ అమల్లోకి తెచ్చిందని, ఎస్సీ ఎస్టీలకు తొలిదశలో ప్రాధాన్యత ఇచ్చి ఉచితంగా యూనిట్లు నెలకొల్పాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఏపీఈపీడీసీఎల్ ఇంజనీర్లను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో పీఎం సూర్యఘర్పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీలలో అర్హులను గుర్తించి పీఎం సూర్యఘర్ ద్వారా సబ్సిడీపై సోలార్ యూనిట్లను స్థాపించాలన్నారు. పేదల పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పసలపూడి బైపాస్ జంక్షన్ కొత్తూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి వాసంశెట్టి సుభాష్తో పాటు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్దని కొనియాడారు. యుద్ద వాతావరణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యవసర వస్తువులు సవరించిన ఆర్డర్ ప్రకారం తినదగిన నూనె శుద్ది యూనిట్లు తప్పనిసరిగా నమోదు చేసుకుని జిల్లా పౌరసరఫరాల అధికారి అడప ఉదయభాస్కర్ యూనిట్ల యాజమాన్యాలకు సూచించారు. నిత్యవసర వస్తువుల చట్టం 1955 నిబంధనల ప్రకారం నిత్యవసర సరుకుల అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత మరియు అధిక ధరలకు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్దేశిత యంత్రాంగాల ద్వారా నిత్యవసర వస్తువుల ధరలను నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామన్నారు. స్పిరులినా ఫార్మింగ్ ద్వారా జిల్లాలో ఆక్వా, పాడి పరిశ్రమ, సేంద్రియ వ్యవసాయంలో జీవామృతం తయారీ ద్వారా మెరుగైన ఉత్పాదకత పెంపుదలకు వినియోగించేలా యోచన చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురంలోని కలెక్టరేట్లో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధనల విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, స్పిరులినా ఫార్మింగ్ ఉత్పత్తులను శాస్త్రీయంగా ల్యాబుకు పంపి పోషక విలువలను నిర్ధారించాలని మత్స్యశాఖ ఏడీని ఆదేశించారు. ప్రకృతి రమణీయతకు, పచ్చదనానికి నిలయమైన జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం రైతు బజారు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గత 16 నెలలుగా ప్రతీ నెల 3వ శనివారం ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటివరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూలై నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కెవీఎస్ఎన్ మూర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలు వేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రతరంగిణి ఈనాటి కార్యక్రమంలో ముందుగా చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం వంశానికొక్కడు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి.

0: మీరు విన్న పాట ముద్దుల ప్రియుడు. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: మీరు విన్న ఆ పాట ఒకే ఒక్కడు. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్, ఎస్ జానకి గానం చేశారు.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
0: కార్యక్రమంలో చివరిగా చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం రాజసింహం.

మీరింత వరకు చిత్రతరంగిణి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అంపోలు మురళీకృష్ణ గారి వైలిన్ వాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా రామ బాణత్రాణ సావేరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన

కార్యక్రమం తర్వాత స్మరవారం, బాహుదారి రాగం, ఆదితాళం, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంపోలు మురళీకృష్ణ గారి వయలిన్ వాద్యం విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పి. సుశీల పాడిన పాట చిత్రం గీత సంగీత.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నవపదులు నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో, ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
4: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
3: మన ఆకాశవాణి
4: భరతావనికే
3: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
4: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటుంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: కార్యక్రమంలో తరువాత వాణి జయరాం, కేజే యేసుదాస్ పాడిన పాట చిత్రం.

మీరు విన్న ఆ పాట శివమిత్ర సత్యం. ఈ చిత్రానికి వాణి జయరాం, జేసుదాస్ గానం చేశారు. కార్యక్రమం తర్వాత స్నేహబంధం, ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్ పాడిన పాట.

0: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
1: పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం రాముడు కాదు కృష్ణుడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం 12 కాపురానికి 12 సూత్రాలు.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ లంకా దినకర్ గారు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దేశ అభివృద్ధి, సుపరిపాలన, మౌలిక వసతుల కల్పన, సంక్షేమం మరియు ఆత్మ నిర్భరత దిశగా పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధి, దక్షిణ కోస్తా రైల్వే జోన్, పారిశ్రామిక పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాలు, అలాగే వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్ర పాత్ర వంటి అంశాలపై ఈరోజు మనకు పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి శ్రీ లంకా దినకర్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ఎన్డీఏ ప్రభుత్వం 12 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం సాధించిన అభివృద్ధిని మీరు ఎలా విశ్లేషిస్తారు?
2: ముఖ్యంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 2014లో మొట్టమొదటిసారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, నేటికి 12 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో 3 సార్లు వరుసగా విజయాలను సాధించడమే కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కావలసినటువంటి నిధులు 2014-19 మధ్యన ముందు 2500 కోట్ల రూపాయలు ఏదైతే అమరావతి, అమరావతి చుట్టూతో ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు నగరాలకు అభివృద్ధి కూడా కలిపి నిధులు సమకూర్చడం జరిగింది. అలాగే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాదాపు 30,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఆ ప్రాజెక్టుని 2014-19 మధ్యలోనే ఆమోదించడం జరిగింది. హెరిటేజ్ సిటీగా, స్మార్ట్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వివిధ రకాల ప్రతిష్టాత్మక సంస్థలు, దాదాపు 50కి పైగా ప్రతిష్టాత్మక సంస్థల్ని అమరావతిలో నిర్మించేదానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ అంశాలన్నీ ఒకవైపు, అలాగే మూలధన పన్ను క్యాపిటల్ గెయిన్ నుంచి అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎగ్జంప్షన్ ఇవ్వటం.

జరిగింది. అయితే 1924 తర్వాత జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి పరిపాలనాపరమైనటువంటి మార్పుల వల్ల అమరావతి కొంత వెనుకబడింది. మళ్ళీ 2024 డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏ సంస్థలు అయితే ఆగిపోయినవో 2019-24 మధ్య ఆ సంస్థలన్నీ కూడా పునఃప్రారంభం అయ్యేటటువంటి విధంగా, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇంకా విస్తృతంగా గతంలో కన్నా విస్తృతంగా దాన్ని పూర్తి చేసేటటువంటి విధంగా, రైల్వే కనెక్టివిటీకి కావలసినటువంటి ప్రాజెక్టుని అమరావతికి 2500 కోట్ల రూపాయల వరకు వ్యయంతో దాన్ని చేసేటటువంటి పరిస్థితి, అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల పద్ధతులతోటి ఈ అమరావతికి సహాయాన్ని అందించడానికి ముందుకు రావటము, వివిధ రకాల ప్రాజెక్టులు నిర్మాణానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అమరావతిలో ఇవ్వటం, ఇవన్నీ రాజధానికి సంబంధించినటువంటి అంశం. మరొకవైపు పోలవరానికి సంబంధించి ఏదైతే సెక్షన్ 90 ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ లో తెలిపినటువంటి విధంగా జాతీయ ప్రాజెక్టు గుర్తించడం, దానికి కావలసినటువంటి నిధులు పూర్తి అయ్యేటప్పుడు ముందు మొదటి దశకి సంబంధించి ఏదైతే 45.72 మీటర్ల ఎత్తు వరకు కూడా ఆ యొక్క ప్రాజెక్టు ని పూర్తి చేయాల్సినటువంటి దానికి సంబంధించి మొదటి దశలో పూర్తి చేసేటటువంటి కార్యాచరణ రాబోయే ఒక సంవత్సరం లోపల అది పూర్తి అయ్యేటటువంటి కావలసినటువంటి నిధులు ఇవ్వటం, దాదాపు ఒక 22,000-23,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు నిధులు ఇవ్వటం జరిగింది. ఇంకా మిగతా నిధులు కూడా ఏదైతే కార్యాచరణ జరిగే విధంగా అక్కడ ఏ విధంగా అయితే ప్రోగ్రెస్ ఉందో దానికి అనుగుణంగా నిధులు ఇచ్చేటటువంటి విధంగా కార్యాచరణతోటి ముందుకు వెళ్తా ఉన్నాం. R&R ప్యాకేజీకి సంబంధించినటువంటి దానిలో కూడా దశల వారీగా అక్కడ అవసరాన్ని బట్టి ఆ నిధులు కూడా విడుదల చేస్తా ఉన్నాం. మరొక వంక ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించేటటువంటి దాన్ని పూర్తి చేయటం, రేపు జులైలో ప్రధానమంత్రి గారు వస్తున్నారు, దాన్ని ఇనాగ్రేట్ చేయటం, దాని చుట్టూతో వివిధ రకాల పరిశ్రమలు, అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి చెందేటటువంటి తీర ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి విధంగా విశాఖపట్నం చుట్టూతా కూడా విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ రీజన్ కింద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో కేంద్ర ప్రభుత్వం సహాయంతో అది పూర్తి అవటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు డాటా సెంటర్, గూగుల్కి సంబంధించినటువంటి డాటా సెంటర్ రావటం, రిలయన్స్ డాటా సెంటర్ వచ్చేటటువంటి పరిస్థితి, కాగ్నిజెంట్ వంటి సంస్థలు, అలాగే మిట్టాల్ లాంటి స్టీల్ ప్లాంట్లు అక్కడికి రావటం, ఇలా వరుసగా మనం క్రమానుగతంగా చూసుకున్నట్లయితే ఒకవైపు అమరావతి, మరొకవైపు పోలవరం, ఇంకోవైపు ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అభివృద్ధిని ఒకవైపు చేస్తూనే ఆ కార్యాచరణని కొనసాగి చేటటువంటి విధంగా రాయలసీమలో ముఖ్యంగా కూడా ఏదైతే ఓర్వకల్లు సంబంధించినటువంటి పారిశ్రామిక వాడకిని కానీ, అలాగే మరొకటి ఓర్వకల్లుతో పాటు కడప జిల్లాకి సంబంధించినటువంటి పారిశ్రామిక వేడ అయితే రెండు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి, దాంతో పాటు డ్రోన్ సిటీగా కర్నూలుకి దగ్గరలో ఓర్వకల్ దగ్గరలో కూడా ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి, అదేవిధంగా వివిధ రకాల కేంద్ర సంస్థలు ఏ అయితే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయన్ని కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి, రైల్వే గానీ నేషనల్ హైవేస్ కి సంబంధించి కానీ, ముఖ్యంగా విశాఖపట్నం రాయపూర్ నేషనల్ హైవే పూర్తి కాబోయేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంది. అలాగే సూరత్ నుంచి చెన్నై వరకు వెళ్లేటటువంటి ఎక్స్ప్రెస్ వే కూడా అతి ఎక్కువగా 320-350 కిలోమీటర్ల ఆంధ్రప్రదేశ్ పరిధిలో కనెక్టివిటీ రావటం, అదేవిధంగా వివిధ రకాల సీ పోర్ట్స్ కి సంబంధించి రామాయపట్నం పోర్టు, రామాయపట్నం చుట్టూతా కూడా బీపీసీఎల్ సంబంధించినటువంటి పరిశ్రమలు దాదాపు 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి రావటము, అదేవిధంగా ఇండోసెల్ లాంటి పరిశ్రమలు అక్కడ రావటం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా 2024 తర్వాత ఒక్క విశాఖపట్నం కేంద్రంగా 2,25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయటం, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఇట్లా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గత 12 సంవత్సరాలుగా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందుతా ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన 2 సంవత్సరాలు చాలా వేగంగా వార్తా పత్రికా మాధ్యమాల్లో కూడా చూసాం, భారతదేశంలోనే అతి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంగా 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఇవాళ జనాభా ప్రాతిపదిక మీద చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి, జనాభా ప్రాతిపదిక మీద చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం వచ్చేటటువంటి పరిస్థితి. ఇంత ప్రత్యేక శ్రద్ధతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అది కూడా సర్వతోముఖ అభివృద్ధి, ఒకసారి మీరు చూసినట్లయితే కొన్ని ప్రాంతాలకు పరిమితం కాకుండా అమరావతి పోలవరంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి చిత్తూరు జిల్లాల దగ్గర అట్లా సమగ్ర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి వైపు అన్ని రంగాల్లో ఏ ప్రాంతాల్లో ఏ అంశాల్లో అభివృద్ధి చెందాలో ఆ కార్యాచరణతో ముందుకు వెళ్లేటటువంటి విధంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఏ అంశాలైతే వారి దృష్టికి ప్రధానమంత్రి గారి దృష్టికి అవన్నీ కూడా శీఘ్రంగా ఇక్కడ పూర్తి అయ్యేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళటం, అలాగే ఆస్పిరేషన్ డిస్టిక్ గా వెనకబడినటువంటి ప్రాంతాలు మొత్తం దేశంలో 112 కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో 3, ముఖ్యంగా కడప జిల్లా గాని, అలాగే ఎస్ఆర్ జిల్లా గాని, పార్వతీపురం గాని, అలాగే పీఎం ధనధాన్య కృషి యోజన కింద 100 జిల్లాలని దేశవ్యాప్తంగా గుర్తిస్తే అందులో ఆంధ్రప్రదేశ్లో 4.

0: జిల్లాలు. ఒకటి అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ASR జిల్లా. అలాగే పిఎం జన్మన్ ఎక్కడైతే అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసము కార్యాచరణ తీసుకునేటటువంటి రోడ్డు కనెక్టివిటీ, అదేవిధంగా హౌసెస్ కన్స్ట్రక్షన్ కానీ, జలజీవన్ కింద వారికి కావాల్సినటువంటి వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటటువంటి దానికి కానీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అవకాశాలకి, ఇట్లాగా దాదాపు ఒక 12 రకాల విద్య వైద్యానికి సంబంధించిన అంశంలో పిఎం జన్మన్ ద్వారా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి. ASR జిల్లాని తీసుకున్నట్టయితే పిఎం జన్మన్ కింద 600 కిలోమీటర్ల వరకు ఇప్పుడు మనం అక్కడ రహదారులు వేస్తా ఉన్నాం. ఇప్పటికే 100 కిలోమీటర్లు పూర్తయినటువంటి పరిస్థితి. ఆ జిల్లాలోనే 28,000 గృహాలు పిఎం జన్మన్ కింద ఇవ్వటం జరిగింది. దాదాపు ఒక 6,000 గృహాలు పూర్తి చేశాం. రాబోయే డిసెంబర్ నాటికి పూర్తి అయ్యేటటువంటి, మిగతా పూర్తి అయ్యేటటువంటి కార్యాచరణ, ఇట్లా సమగ్ర అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్కి కావలసినటువంటి కార్యాచరణని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో గడిచిన 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది.
1: సార్, మనం చూస్తే కనుక సార్, అంటే కేంద్ర రాష్ట్ర సమన్వయం వల్ల ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలులో అంటే ఎలాంటి మార్పులు వచ్చాయని చెప్పి మనం చూడవచ్చు సార్?
0: ముఖ్యంగా మార్పులు అనేటటువంటి దానికి నేను పెద్ద పెద్ద పట్టణాల గురించి చెప్పేదానికి, పట్టణాల్లో మార్పు అనేటటువంటి ఒక సమయం నుంచి మరొక సమయానికి చాలా స్పష్టంగా కనబడుతుంది. పిఎం జన్మనికి సంబంధించి నేను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసము 24 ఏప్రిల్ 2025 అరకుకి వెళ్ళటం జరిగింది. ASR జిల్లాకి అక్కడ కొన్ని ప్రాంతాలని, ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో పిఎం జన్మను ఏ విధంగా అక్కడ అమలవుతుంది అనే దాని మీద క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే నేను అనంతగిరి అనేటటువంటి మండలంలో పైనంపాడు అనేటటువంటి గ్రామం దగ్గర నుంచి కాకరపాడు అనేటువంటి గ్రామం 3.5 కిలోమీటర్లు వెళ్లాలంటే అవి కూడా జీప్స్ లేకపోతే బొలేరో లాంటి వాహనాల్లో మాత్రమే వెళ్లేటటువంటి పరిస్థితి. దాదాపు 30 నుంచి 35 నిమిషాలు 3.5 కిలోమీటర్లు వెళ్లినటువంటి స్థితిలో అక్కడికి వెళ్లిన తర్వాత 36 గృహాలు అక్కడ కాకరపాడులో పిఎం జన్మన్ కింద అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కేటాయించిన నేపథ్యంలో నేనే గత సంవత్సరం వెళ్ళినప్పుడు చూసేటప్పటికి అన్ని కూడా ఫౌండేషన్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ రహదారి లేదు. దీనికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి, అధికారుల దృష్టికి ఆ రహదారిని 3.5 కిలోమీటర్ వేయాలి, పిఎం జన్మన్ కింద వేయవచ్చు, దాని మీద సంబంధించినటువంటి లేఖ రాయటం జరిగింది. అలాగే ఈ గృహాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రాంతం, ఆ కాకరపాడు అనేటటువంటిది పర్యాటకంగా ఆకర్షించేటటువంటి అద్భుత ప్రాంతంగా నాకు కనపడింది. దానికి సంబంధించిన హోమ్స్టేస్ కింద పిఎం జన్మన్కి సంబంధించిన ఇల్లు పూర్తయితే వినియోగించవచ్చు అని చెప్పిన అనంతరం నేను 1 సంవత్సరం అయిన తర్వాత మొన్న ఈ మధ్య ఒక అదే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అధికారుల దగ్గర నుంచి నేను తెలుసుకున్నటువంటి సమాచారం, 3.5 కిలోమీటర్ ఏదైతే రహదారి ఉందో పిఎం జన్మన్ కింద కేటాయించటము, దానికి టెండర్ ప్రక్రియ వరకు రావటం, దానికి కావాల్సిన అటవీ శాఖల అనుమతులు కూడా తెచ్చుకోవటము, రేపు 31 మార్చి 2027 పూర్తి చేస్తున్నాం అనేటటువంటి ఒక నివేదిక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే గృహాలకి సంబంధించి 1 సంవత్సరంలో 36 గృహాల్లో ఆ కాకరపాడు అనేటటువంటి గ్రామంలో 18 గృహాలు దాదాపు పూర్తయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2-3 నెలల్లో అవి పూర్తయ్యే పరిస్థితి కనబడతా ఉంది. 36 గృహాలు కూడా డిసెంబర్ నాటికి పూర్తి అవుతాయని, అంటే ఒక రకమైనటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్. నేను ఉదాహరణకి ఒక మారుమూల ప్రాంతంలో అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్లో జరుగుతున్నటువంటి కార్యాచరణను ఒక ఉదాహరణగా చెప్పదలిచాను. అదేవిధంగా ASR జిల్లా చుట్టూత అడవి తల్లి బాట కింద పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వారు చొరవ తీసుకుని నిర్మించినటువంటి ఉపాధి హామీ నిధులతో తీసుకున్నటువంటి కన్వర్జెన్స్ తోటి చేసినటువంటి కార్యాచరణ వల్ల గతంలో ఎవరు ఊహించలేనటువంటి ప్రాంతాలకి కూడా రహదారుల కనెక్టివిటీ అనుసంధానం కావటం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు ఏదైనా, వాళ్ళ పిల్లలు స్కూల్స్కి రావాలన్నా, హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, గతంలో గర్భిణీ స్త్రీలు ఒక ప్రాంతం నుంచి వారు ప్రసవానికి హాస్పిటల్కి రావాలన్నా రాలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి గ్రామాన్ని కూడా రోడ్లతో అనుసంధానం చేసి వేగంగా వారికి సంబంధించినటువంటి రవాణా సదుపాయాలు కలిగేటటువంటి విధంగా చేయటము, దానివల్ల ఎకానమీ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలకి వాళ్ళు ఎక్కడికైనా బయట ప్రాంతాలకు వెళ్లాలన్నా కానీ వాళ్ళకి అవకాశం కలుగుతూ ఉంది. వాళ్ళకి నివాస యోగ్యమైనటువంటి గృహాలు, అలాగే సురక్షిత తాగునీరు, జలజీవన్ మిషన్. నేను ఇంకోటి, ఈ కాకరపాడు అనేటువంటి గ్రామంలో ఇప్పటికి ఈ గృహాలు నిర్మాణం జరుగుతున్న క్రమంలోనే చూస్తే సోలార్కి సంబంధించినటువంటి ప్యానల్స్ ఇప్పటికే చాలా చోట్ల బిగించి వాళ్ళకి డిజిటల్ కనెక్టివిటీ కింద వాళ్ళకి సెల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చేటటువంటి విధంగా కావలసినటువంటి టవర్స్ నిర్మాణాలు ఇవన్నీ చూసినప్పుడు స్పష్టంగా ఒక మార్పు దిశగా ఈ దేశంలో స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర, ముఖ్యంగా అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి మార్పు. నేను ఉదాహరణగా ఎందుకు తీసుకున్నానంటే కన్వీనియంట్ గా మనం ఎవరో అడిగినా కానీ పట్టణాల్లోనో లేకపోతే ఎక్కడైనా మంచి కార్యాచరణ జరిగింది దగ్గర చూసుకుని దాని గురించి గొప్పగా మెప్పుగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అంత్యోదయ స్ఫూర్తి, ఎక్కడైతే చిట్ట చివరి వ్యక్తికి, చిట్ట చివరి ప్రాంతము, అభివృద్ధికి నోచుకోని ప్రాంతము, సంక్షేమ ఫలాలు అందనటువంటి వ్యక్తికి అందేటటువంటి విధంగా చేసే

0: ప్రయత్నం ఏదో ఉందో అది స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజల్లో చాలా స్పష్టమైనటువంటి మార్పు. అలాగే లఖ్పతి దీదీస్ లక్షాధికారులు, దేశం మొత్తం మీద కూడా 3 కోట్ల మంది మహిళల్ని లఖ్పతి దీదీలుగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ రకాల స్కీమ్స్, ఏదైతే కేంద్ర ప్రాయత పథకాలు, రాష్ట్ర పథకాల యొక్క సమ్మిళితతోటి కన్వర్జెన్స్ ద్వారా లఖ్పతి దీదీలు 3 కోట్ల మంది దేశవ్యాప్తంగా అయితే, ఒక ఆంధ్రప్రదేశ్ లో 17.5 లక్షల మంది లఖ్పతి దీదీలు ఇవాళ ఆవిర్భవించడం, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ కనపడతా ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించినటువంటి దానిలో అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్ మారుమూల పల్లె ప్రాంతం, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అటవీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రాంతాలతో సహా మహిళలు కూడా ఆ డిజిటల్ మాధ్యమం ద్వారా ఆ ట్రాన్సాక్షన్స్ చేయటం ఏదైతే ఉందో స్పష్టమైనటువంటి మార్పు ఉంది. అయితే ఇంకా ఇవాళ గతంలో ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ 12 సంవత్సరాల్లో ఒక రకమైనటువంటి మార్పు, ముఖ్యంగా మహిళ సాధికారిత, మహిళల ఆత్మగౌరవం అనేటటువంటి ఉద్దేశంతో ఒకవైపు ఆర్థిక స్వావలంబన దిశగా లఖ్పతి దీదీలు తీసుకున్నారు. దానికి ముందు 2014లో అధికారంలోకి రాగానే దాదాపు 12.5 కోట్ల మరుగుదొడ్లు ఇప్పటి వరకు నిర్మించడం జరిగింది. మహిళలకి సంబంధించిన ఆత్మగౌరవంగా ప్రతిగ్గా నిలిచినటువంటి పరిస్థితి, అంతకు ముందు ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, మహిళలు గ్రామాల్లో గానీ పట్టణాల్లో శివాల్లో ఉండేటటువంటి మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉండేటటువంటి బహిర్భూమికి సంబంధించినటువంటి వారి మల విసర్జనకి సంబంధించిన ఇటువంటి అంశాల్లో కొంచెం మనం మాట్లాడుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే పరిస్థితి నుంచి ఈ రోజు ఏ విధమైన 100% ODF వైపు సాధించినటువంటి దృష్టి ఏదైతే ఉందో, స్పష్టంగా మహిళలకు కూడా ఒకవైపు గౌరవాన్ని కాపాడుతూ ఆర్థిక సాధికారత లభించేటటువంటి చూస్తూ, రాజకీయంగా కూడా మహిళలకి వారికి 1/3 వంతు రిజర్వేషన్ ఇవ్వాలి, నారీ శక్తిని చాటాలని ఒక ప్రయత్నం చేశారు. సరే విపక్షాలు కలిసి రాడు, మళ్ళీ వదిలే సమస్య లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే మహిళా రాజకీయ సాధికారతను కూడా సాధించేటటువంటి దిశగానే అడుగులు పడతాయి. ఈ 12 సంవత్సరాల్లో మహిళలకి సంబంధించి అత్యద్భుతమైనటువంటి కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తా జరిగింది. అలాగే డ్రోన్ దీదీల కార్యక్రమం తీసుకున్నాము. చాలా చక్కగా మహిళలు డ్రోన్ దీదీలుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వచ్చి చక్కటి ప్రతిభని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఇంకా విస్తృతంగా పెంచాల్సినటువంటి అవసరం ఉంది.
1: సార్, రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడితే సార్, మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కూడా రావడం జరిగింది సార్. సో దీని వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటారు సార్?
0: ముఖ్యంగా దశాబ్దాల ఉత్తరాంధ్ర వాసుల కళ, విశాఖపట్నం వాసుల కళ, ఆంధ్రప్రదేశ్ కల ప్రత్యేక రైల్వే జోన్, ముఖ్యంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాస్తవ రూపం దాల్చడం, 1/1 తారీఖు నుంచి అది కార్యాచరణలోకి రావటం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉన్నటువంటి అంశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని ఆ స్థలానికి సంబంధించి 2024 మధ్య జరిగిన సాత్సారాన్ని పక్కకి నెట్టి అందులో ఉన్నటువంటి లోటుపాటును సర్ది ఆ భూమి తొందరగా వచ్చేటటువంటి విధంగా చేయడం, ఆ నిర్మాణ పూర్తి చేసుకునేటటువంటి విధంగా ఈ రోజు మన సొంత రైల్వే జోన్ నిర్వహించుకునేటటువంటి దిశగా కార్యాచరణ పట్టడం వల్ల ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే ఉద్యోగాలకి సంబంధించి ఒక ఈ జోన్ కి సంబంధించినటువంటి అవకాశాలు యువతకి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దాదాపు 100కి పైగా రైల్వేలు, కొత్త రైల్వేలు విశాఖపట్నం నుంచి వివిధ ప్రాంతాలకి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. తద్వారా ఇవాళ విశాఖపట్నము సంబంధించి 100 రైళ్లు ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయి అనంటే, ఒకవైపు ఇందాక నేను చెప్పినటువంటి భోగాపురం విమానాశ్రయం కానీ, ఇవాళ వచ్చేటటువంటి కొత్త నౌకాశ్రయాలు కూడా ఏవైతే ఉన్నాయో, నక్కపల్లి కానీ, భావనంపాడు, వీటన్నింటికి సంబంధించి కానీ, ఇక్కడ వచ్చేటటువంటి పరిశ్రమలకి సంబంధించిన కార్గోకి సంబంధించినటువంటి సప్లై కానీ, ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడికి వచ్చే వైజాగ్కి వచ్చేటటువంటి వివిధ రకాల ఈ కంపెనీలు మొత్తం పెట్టుబడులు వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చేటటువంటి వారికి కావాల్సినటువంటి ప్యాసింజర్కి సంబంధించినటువంటి సౌకర్యాలకు కానీ అన్నిటికీ కూడా గతంలో ఈ జోన్ ఎక్కడో ఉండటం వల్ల వారి దగ్గర నుంచి ఇవన్నీ అనుమతులు వచ్చి ఇవి ఈ సేవలు అందాలంటే చాలా ఆలస్యమయ్యాయి. ఇవాళ సింగిల్ స్ట్రోక్ గా విశాఖపట్నం నుంచి ఈ సేవలన్నీ కూడా సరైనటువంటి సమయంలో సకాలంలో అందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కార్గో సర్వీస్ వస్తు రవాణాకి సంబంధించి ఇప్పుడు వైజాగ్ ఏదైతే ఉందో, భారతదేశానికి పశ్చిమాన బాంబే ఉంటే తూర్పున ఇవాళ వైజాగ్ అనేటటువంటి పరిస్థితి వస్తా ఉందో, ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి అన్ని రకాల ఉత్పత్తులకు సంబంధించిన రవాణాకి మంచి సౌకర్యవంతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రగతి ఏదైతే మనం సాధించబోతున్నామో ఉత్తరాంధ్ర నుంచి, ముఖ్యంగా ఏదైతే విశాఖ ఎకనామిక్ రీజన్ కారిడర్ రీజన్ $1 trillion ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుని వెళ్తా ఉన్నామో, దానికి కావలసినటువంటి సేవలన్నీ కూడా వేగంగా అందించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా ఉంది.
1: సార్, ఈ యొక్క రైల్వే జోనే కాదు, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో ఇప్పటికే అనేక జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, పోర్టులు కానివ్వండి, మీరు చెప్పినట్టు సో ఈ యొక్క అభివృద్ధి అనేది చాలా బాగా చాలా వేగంగా జరుగుతుంది సార్ మనకి ఇప్పుడు NDA ప్రభుత్వంలో. సర్ మరి యొక్క పాత్రను మీరు ఏ విధంగా

0: విశ్లేషిస్తారు సార్, ముఖ్యంగా ఈ రహదారులు, రైల్వేలకు సంబంధించి, పోర్టుల నిర్మాణానికి సంబంధించి.
1: ఏ రవాణా అయినా కూడా రవాణాకి సంబంధించి రోడ్డు రవాణా, రైలు రవాణా, జల రవాణా, వాయు రవాణా, ఈ నాలుగు అంశాలు చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రోడ్డు కనెక్టివిటీ అనేటటువంటిది చాలా స్పష్టంగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఎంతైతే ఉందో దాదాపు ఒక 3500 నుంచి 4000 కిలోమీటర్ల మధ్యలో ఉండేది. ఇవాళ దాదాపు డబుల్, దాదాపు 8000 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దేశ యావరేజ్ కూడా అంతే, 45000 కిలోమీటర్లు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు ఉండి దాదాపు 90000 కిలోమీటర్ల నిడివిని పెంచుకోవడం జరిగింది. కొత్త మార్గాలు వేయటం కానీ, ఉన్న వాటిని ఎక్స్టెన్షన్ చేయటం కానీ, రెండు వరుసల రహదారుని 4 చేయటం కానీ, 4ని 6 చేయటం కానీ, ఈ విధంగా వివిధ రకాల కార్యాచరణ ద్వారా. తద్వారా ఏమైందంటే రోడ్డు కనెక్టివిటీ అనేటటువంటిది చాలా విస్తృతంగా వేగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అలాగే దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి అనుసంధానం చేయటంలో చాలా చక్కనటువంటి పాత్ర. ఇందాక నేను చెప్పినటువంటి విధంగా విశాఖపట్నం రాయపూర్కి సంబంధించినటువంటి రహదారి కానీ, అదేవిధంగా సూరత్ నుంచి చెన్నై రహదారి కానీ, సూరత్ నుంచి చెన్నై రహదారి ని కరెక్ట్ గా అనుసంధానం చేసి చూసినట్లయితే చెన్నై నుంచి ఢిల్లీకి, ఢిల్లీ టు బాంబే రహదారికి మధ్యలో అనుసంధానం కాబడుతుంది. అంటే చెన్నై నుంచి ఢిల్లీ వరకు ఒక ఎక్స్ప్రెస్ కారిడార్ మనకి ఉత్తర దక్షిణ భారతదేశాన్ని అనుసంధానం చేసేటటువంటిది. అందులో 320 నుంచి 350 కిలోమీటర్ల నిడివి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఒక 750 నుంచి 800 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి రాయపూర్కి వెళ్తున్నటువంటి రహదారి. ఆ రాయపూర్ నుంచి మళ్లీ మధ్యప్రదేశ్కి, ఇతర ప్రాంతాలకి, రాజస్థాన్కి, అలాగే మళ్లీ ముంబైకి కనెక్ట్ అయ్యేటటువంటి, అంటే విశాఖపట్నం నుంచి ముంబైకి కనెక్ట్ అయ్యేటటువంటి రహదారికి అనుసంధానం చేసేటటువంటి ఒక అవకాశం కలగటము, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి, వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి రవాణాలను, అనేక రహదారుల్ని నేషనల్ హైవేగా గుర్తింపు తెచ్చి అభివృద్ధి చేసేటటువంటి కార్యాచరణ తీసుకోవటం, అలాగే ఏదైతే చెన్నై విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ఉందో, కోస్టల్ కారిడార్, ముఖ్యంగా ఒంగోలు నుంచి నక్కపల్లి వరకు, ఇప్పుడు కత్తిపూడి వరకు ఉన్నటువంటి రోడ్డుని దాన్ని విస్తరించడం జరిగింది. దాన్ని ఇంకా పెంచేటటువంటి అవకాశం ఉంది. కోస్టల్ కారిడార్ ని దానికి అనుసంధానం చేయడం ద్వారా రవాణా, సముద్ర రవాణాని రైలు రవాణాకి అనుసంధానం చేసుకోవటానికి, అలాగే వాయు రవాణానికి అనుసంధానం చేయడానికి, రైలుకి కనెక్టివిటీ చేయడానికి, అన్నిటికీ కూడా ఉపయోగపడేటటువంటి విధంగా ఈ వస్తు రవాణాకి కానీ, ప్రయాణికులకి సేవలు అందించడానికి కానీ చాలా ఉపయుక్తంగా ఉండే విధంగా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ కనబడతా ఉంది. ఒక్కసారి రైల్వేకి సంబంధించిన బడ్జెట్ ని కూడా మీరు చూసుకున్నట్టయితే 2004 నుంచి 14 మధ్య 600 కోట్ల చిల్లర వరకు మాత్రమే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఉండేది. ఇవాళ దానికి 10 రెట్లు, దాదాపు 7000 కోట్ల రూపాయల వరకు రైల్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ బడ్జెట్ వస్తున్నటువంటి పరిస్థితి సగటున. అంటే ఎంత విస్తృతంగా మనము అభివృద్ధి చేసుకుంటా పోతాం, అలాగే రోడ్డుకి సంబంధించి కూడా చాలా వేగంగా వివిధ రకాల గతిశక్తి యోజన కింద నిర్మించుకున్నాం, భారతమాల ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాము, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కోస్టల్ కారిడార్ కింద నిర్మించుకుంటున్నాము, వీటన్నింటినీ అనుసంధానం చేసుకునేటటువంటి విధంగా ఒక మంచి బృహత్తరకరమైనటువంటి పారిశ్రామిక వృద్ధికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి అడుగులు వేగంగా వేయగలుగుతా ఉన్నాం.
0: సార్, మనం ఇంతవరకు అనేక అంశాల గురించి మాట్లాడుకున్నాం సార్, ఇప్పుడు యువత గురించి మనం మాట్లాడితే కనుక, అంటే యువతకు ఉపాధి కల్పనకి సంబంధించి కానివ్వండి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా స్వయం ఉపాధి, సో వీటికి సంబంధించి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమం,
1: ముఖ్యంగా యువతకి సంబంధించి వివిధ రంగాల్లో, ముందు విద్య, అలాగే ఖేలో ఇండియా ద్వారా స్పోర్ట్స్ కి సంబంధించి కానీ, అలాగే నైపుణ్య వృద్ధి ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, విద్యలో వాళ్ళకి కావాల్సిన నైపుణ్యతను పెంచడము, అలాగే స్టార్టప్స్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యాచరణ ద్వారా ఎంటర్ప్రీన్యూర్స్ చేసేటటువంటి విధంగా వారికి కావాల్సినటువంటి కార్యాచరణ ఇవ్వటము, ముఖ్యంగా యువతకి సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం 2047 నాటికి వికసిత భారత్ కావాలనేటువంటిది, నేడు 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉన్నటువంటి యువతే రేపు 2047 నాటికి మరొక 25 సంవత్సరాలకి ఈ దేశాన్ని వికసిత భారత్ కి తీర్చిదిద్దేటటువంటి రసాదారులు వీరు కాబట్టి, వీరికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టమైనటువంటి దృష్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం జరిగింది. యువతకి సంబంధించినటువంటి, ముఖ్యంగా విద్యకి సంబంధించినటువంటి అంశంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ విధంగా రీసెర్చ్ కి కావాల్సినటువంటి కార్యాచరణ, పరిశోధనలకి గతంలో మనకు వెనకబడి ఉండేవాళ్ళు వివిధ దేశాలతో పోల్చినట్టు, పరిశోధనలో ముందుండేటటువంటి విధంగా కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోవడం, దానికి కావాల్సిన నైపుణ్య శిక్షణని విద్య సమయం నుంచి, చదువుకునే సమయం నుంచి ఏ విధంగా అందించాలనేటటువంటి విధంగా కావాల్సినటువంటి కార్యాచరణ తీసుకోవటం, విద్య అభ్యనిస్తున్నటువంటి సమయంలోనే ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుదల చేయగలిగేటటువంటి ఆలోచనని, వాళ్ళ సృజనాత్మకతని సృష్టించేటటువంటి ప్రయత్నం చేయటం, దాని ద్వారానే స్టార్టప్ ఇండియాకి సంబంధించినటువంటి కార్యాచరణలో అవకాశాలు కల్పించేటటువంటి విధంగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కూడా ఉద్యోగ కల్పన సృష్టికర్తలుగా

0: యువతను తీర్చిదిద్దాలనేటువంటి ధ్యేయంతో ముందుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్తా ఉన్నారు. ఒకసారి మనం క్రీడల్లో కూడా చూసినట్లయితే అంతకు ముందు ఉండేటటువంటి యువతకి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ గానీ సాధించినటువంటి విజయాలు గానీ ఈ రోజు పార్టిసిపేషన్ గానీ సాధిస్తున్నటువంటి విజయాలు గానీ గతంలో ఒక క్రికెట్ చుట్టూతో మాత్రమే మనము పరిభ్రమించేటటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అన్ని రకాల స్పోర్ట్స్ కి సంబంధించిన అన్ని రకాల అంశాల్లో కూడా అత్యున్నతమైనటువంటి ప్రతిభని చూపించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే వివిధ పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నాయో ఆ దిగ్గజాల దగ్గర నైపుణ్య శిక్షణ కలిగేటటువంటి విధంగా అప్రెంటిస్షిప్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొన్ని తీసుకుని వాటి ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞాన సంపత్తి పెరిగేటటువంటి విధంగా యువకులకి వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ 10 మందిని నిలబెట్టేటటువంటి విధంగా తీసుకునేటటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా పిఎం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కానీ ఎంఎస్ఎంఈస్ కి సంబంధించి కానీ అదేవిధంగా ఏదైతే వివిధ రకాల సేవా సంస్థలకి సంబంధించి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు ఈ రోజు ఉన్నాయని స్పష్టంగా యువతకి సంబంధించినటువంటి అంశంలో వారిని ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పన కాదు భవిష్యత్తులో అత్యుత్తమమైనటువంటి నాణ్యమైనటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు మనం చూస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మనకి ఆ అంశానికి సంబంధించి చట్టబద్ధత కూడా లభించిన తర్వాత మనం చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో సహాయం ఏ విధంగా ఉందంటారు సార్?
0: ఇప్పుడు చట్టబద్ధ గతంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చేటటువంటి విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వచ్చేటటువంటి పెట్టుబడిదారులని ఇబ్బంది కలిగేటటువంటి విధంగా వాళ్లలో ఒక నమ్మకం లేకుండా ఉండేటటువంటి విధంగా కేవలం రాజకీయ అవకాశాల కోసం చేసేటటువంటి బెదిరింపులకి చెక్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ అమరావతికి సంబంధించినటువంటి ఒక చట్టబద్ధతకి సంబంధించి స్పష్టమైనటువంటి వైఖరిని ఏదైతే సెక్షన్ 5 సెక్షన్ 6 లో ఏబీ రియాగ్నేషన్ యాక్ట్ లో ఎక్కడెక్కడ ఆ యొక్క అమెండ్మెంట్స్ కావాలో అమెండ్మెంట్స్ చేయటం, అమరావతిని స్పష్టంగా రాజధానిగా గుర్తించేటటువంటి విధంగా అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ సిస్టమ్ కి సంబంధించి కూడా ఏదైతే ఉందో సర్వేయర్ ఆఫ్ ఇండియా వారికి సంబంధించి వాటిలో కూడా కావాల్సినటువంటి మార్పులు చేర్పులు చేయటము, స్పష్టంగా అమరావతి రాజధాని అనేటటువంటి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని భరోసాని కలిగించడానికి అవసరం చట్టబద్ధత చేయడం జరిగింది. అన్ని పార్టీలు కూడా సహకరించినాయి ప్రతి ఒక్క పార్టీ సహకరించిన తర్వాత విష ప్రచారం చేసేటటువంటి వారికి ఏ రకమైనటువంటి అవకాశం కలుగుతుంది, రేపు దాన్ని నేను మళ్ళీ వచ్చి అలా మారుస్తాం ఇలా మారుస్తాం అని ఎవరన్నా తప్పుదోవ పట్టిస్తే అది వాస్తవం కాదు అనేటువంటిది ప్రజలకు కూడా ఇవాళ అర్థమైపోయింది.
1: సరే, మరి వికసిత్ భారత్ 2047 ఈ లక్ష్య సాధనలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది?
0: వికసిత్ భారత్ అనేటటువంటిది 2 రకాల అంశాలు ఉన్నాయి, దానికి అంతర్లీనంగా మరొక అంశం ఉంది. ప్రతి ఒక్కరూ వికసిత భారత్ అనగానే ఆర్థిక పరమైన అంశానికి ముడిబట్టి $35 trillion ఎకానమీగా విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలబెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం అనేటటువంటిది అంశం ఒక అంశము వాస్తవమైతే, అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క భాగస్వామ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర సాధన ద్వారా 15% సగటున ఏదైతే వృద్ధి రేటు నమోదు చేస్తూ $2.40 trillion ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ నుంచి భాగస్వామ్యం అవుతాం వికసిత భారత్లోనే ఒక స్ఫూర్తిని చాటుతా ఉన్నారు. ఇది ఆర్థిక పరమైనటువంటి అంశాలకైతే వికసిత భారత్ అనేది కేవలం ఆర్థిక పరమైన అంశాలకే ముడిపడింది కాదు, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటిది, అదేవిధంగా భౌగోళికంగా వివిధ ప్రాంతాల వెనుకబడతనం ఏదైతే ఉందో అవన్నీ కూడా అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి మిగతా ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి చేసేటటువంటి విధంగా చేయటం అనేటటువంటిది వికసిత భారత్. అంటే కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాదు, వ్యక్తులకి సంబంధించినటువంటి అంశమే కాదు, భౌగోళిక పరమైనటువంటి వెనుకబాటుతనాన్ని కూడా పారదర్శక దేశంలో అత్యున్నత స్థానంలో నిలిచేటటువంటి ప్రయత్నం చేయాలి అన్ని ప్రాంతాలని అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది వికసిత భారత్ని ప్రస్ఫుటంగా మనకి ప్రతిబింబిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు ప్రతి అంశంలో చివరికి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా వికసిత భారత్ లో ఒక భాగస్వామ్యం. కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలే కాదు, సామాజిక పరమైనటువంటి అంశాలు, ప్రకృతి సంబంధించినటువంటి అంశాల్లో పర్యావరణం సంబంధించిన అంశంలో సమతుల్యత సాధించటము, అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి, వివిధ ప్రాంతాల సమృద్ధి, అన్ని రకాల అంశాల సమ్మిళిత అభివృద్ధితో కూడుకున్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశమే వికసిత భారత్ అనేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి గారు చాటుతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా మనం చూస్తున్నాం 2.40 trillion dollarsతో స్వర్ణాంధ్రలో వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలనేటటువంటి తపన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తపరుస్తున్నారు. ఇవాళ వస్తున్నటువంటి పెట్టుబడులు మొత్తం కూడా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అమరావతి గాని మరొక

0: వైపు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ, అదేవిధంగా పోలవరం, పోలవరం ద్వారా నదుల అనుసంధానం, నల్లమల సాగర్ కి అనుసంధానం చేద్దాం అనుకున్న మొదటి దశ, తద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి కానీ అన్ని రకాల అంశాల్లో కూడా అభివృద్ధి సాధించేటటువంటి దిశగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలిపేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైందో అది వికసిత భారత్ ఆవిష్కృతము అయ్యేదానికి ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీని ఈ అంశంలో ఒక అడుగు ముందుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వికసిత భారత్ అని చెప్పిన తర్వాత మొట్టమొదటి విజన్ ని ఒక రాష్ట్రానికి తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్వర్ణాంధ్ర విజన్ ని డాక్యుమెంట్ ని కూడా వారు రిలీజ్ చేశారు. కాబట్టి స్వర్ణాంధ్ర సాధన ద్వారా వికసిత భారత్ సాధ్యం, ఈ జిల్లాలు వికసిత జిల్లాలు అయినప్పుడే స్వర్ణాంధ్ర సాధ్యం అనేటటువంటి ఒక విధానంతో ఆంధ్రప్రదేశ్ లో మేము పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం.
1: సార్, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని 12 ఇయర్స్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలతో మీరు పంచుకున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు 12 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ లంకా దినకర్ గారు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాల పరిరక్షణ ఆవశ్యకత, ఈ అంశం గురించి శ్రీ ఈదర శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి 2002 జూన్ 8 తారీఖుని ప్రతి ఏడాది కూడా అంతర్జాతీయ సముద్ర దినోత్సవం కింద జరుపుకుందామని ప్రకటించిన 16 సంవత్సరాల తర్వాత అధికారికంగా 2008 నుంచి ఈ అంతర్జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకోవటం మొదలుపెట్టింది. ప్రతి ఏడాది కూడా ఒక ముఖ్యమైన అంశంతో సదస్సులు, వర్క్షాపులు, సెమినార్లు యువతని సమాహితం చేయటం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. 2010 ఓషన్స్ ఫర్ లైఫ్, జీవానికి సముద్రాలు అనే అంశంతో ముందుకొచ్చింది ఐక్యరాజ్య సమితి. అలాగే 2015 హెల్దీ ఓషన్స్, ఆరోగ్యకరమైన సముద్ర జలాలు అనే ఒక అంశంతో సదస్సు నిర్వహించడం జరిగింది. 2018 ప్రివెంట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ఎంకరేజ్ హెల్తీ ఓషన్, ప్లాస్టిక్ చెత్తాచెదారాన్ని మనం తగ్గించుకుని సముద్ర జలాల యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఈ సముద్రాలు, వాటి పుట్టుక గురించి ఆలోచిస్తే రకరకాల కథనాలు, రకరకాల కథలు, మన పురాణాల్లో కూడా రకరకాల కథలు చెప్పటం వాటిని వినటం జరిగింది. కానీ శాస్త్రీయంగా గనక చూసినట్లయితే గ్రహ శకలాలు ఒకదానికొకటి ఢీకొనటం వల్ల ఈ సముద్రాలు పుట్టుక ఏర్పడింది. అదే క్రమంలో మన భూమిని కొన్ని గ్రహ శకలాలు ఢీకొనటం వల్ల భూమిపై ఉన్న కొండలు, పర్వతాలు, ఎడార్లని ఈ గ్రహ శకలాలు ఢీకొని వాటి నుంచి వెలువడిన వాయువులు, ధూళి, దుమ్ము వంటి వాటి వల్ల ఈ భూమిపైన వాతావరణంతో కలిసి ఈ సముద్రాలు ఏర్పడినట్టు మనకి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం మీద ఈ భూమిపైన ఉన్న వాటిని 5 మహాసముద్రాల కింద విభజించ జరిగింది. అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మరియు ఇండియన్ మహాసముద్రం. సముద్రంలో ఎన్నో వింతలు, ఎన్నో రహస్యాలు ఉన్నప్పటికీ మానవుడు ఈనాటి వరకు కేవలం 5% వింతలు మాత్రమే తెలుసుకోగలిగాడు. సముద్రం ఒక పెద్ద మ్యూజియం. ఈ భూఖండం మీద ఉన్న మ్యూజియాలన్నింటిలో కూడా అతిపెద్ద మ్యూజియం సముద్రం. తనలో పెద్ద పెద్ద పర్వతాలు, అగ్ని పర్వతాలు, వేడినీటి బుగ్గలు, రకరకాల జీవాలని

తన కడుపులో ఇముడ్చుకుంది. సముద్రం లోపల ఉన్న వేడినీటి బుగ్గలు యొక్క ఉష్ణోగ్రత 3600 డిగ్రీల సెల్సియస్ అంటే నమ్మబుద్ది కాదు. ఎన్నో జలజీవాలు ఉన్న ఈ సముద్రంలో ఎన్నో రకాల షార్క్ చేపలను కూడా మనం చూడగలుగుతాం. అయితే సముద్రంలో ఇవాళ ఉన్న పొల్యూషన్ కారణంగా 99% ఈ షార్క్ చేపలు మరణించడం జరిగి కేవలం 1% షార్క్ జాతులు మాత్రమే మనం చూడగలుగుతున్నాం. అలాగే భూమి మీద అతిపెద్ద పర్వత పంక్తులను మనం చూడగలుగుతున్నాం. కానీ మనకందరికీ తెలియని విషయం ఏంటంటే సముద్రం అడుగున అంతకంటే పొడవైన పర్వత పంక్తులు ఉన్నాయనేది నిజం. అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల కింద 52,000 కిలోమీటర్ల పొడవున మిడ్ ఓషన్ రేజ్ పర్వత పంక్తులు నెలకొని ఉన్నాయి. ఆస్ట్రేలియా సముద్ర తీరాల్లో ఈ పసిఫిక్ ఓషన్ దగ్గర గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనే ఒక ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొరల్ దీవులు 2575 కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైన మహాసముద్రాలకు, మనిషి జీవానికి మూలమైన ఈ నీటిని కలిగి ఉన్న మహాసముద్రాలకు మొట్టమొదటి శత్రువు ఎవరు అంటే మనిషి అనే విషయాన్ని మనం గనక వింటే ఆశ్చర్యం కలకమ్మాను. ఈనాడు మనిషి చేసే పనులకి తన యొక్క అజ్ఞానానికి సముద్రం బలైపోతుంది. మనం విరివిగా వాడుతున్న ప్లాస్టిక్ వస్తువుల వల్ల, చెత్తాచెదారం వల్ల, ఈ చెత్తాచెదారం ప్లాస్టిక్ వస్తువులు అన్నీ కూడా సముద్రంలోకి చేరుకుని సముద్రం ఒక మురికి కూపంగా మారిపోతుంది. మనిషి యొక్క ఆనందాలు, మనిషి యొక్క సుఖాలకి సముద్రం బలైపోతుంది. సముద్ర తీరాలకుండా నడుచుకుంటూ వెళుతూ ఈ మనుషులు పారవేసే ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారాలన్నీ కూడా సముద్రాన్ని ఒక మురికి కూపంగా తయారు చేస్తుంది. చేపలు పట్టడం కూడా ఒక రకంగా సముద్రం కడుపు కోత గురవుతుంది. ఒక సమయము ఒక వేళ పాడాలంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వ్యాపారం కోసం, డబ్బు కోసం విపరీతమైన చేపల వేటలు చేయటం వల్ల కూడా సముద్రంలో ఉన్న జంతు జీవాలన్నీ కూడా క్రమేణీ నశిస్తున్నాయి. ముఖ్యంగా ఈనాడు ఈ సముద్ర జలాలన్నీ కూడా ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏమిటంటే ప్లాస్టిక్. ఈ సముద్ర జలాల్లో ఉన్న వస్తువులు సంఖ్య ఎంత అంటే 5.25 లక్షల కోట్ల ప్లాస్టిక్ వస్తువులు నేడు సముద్ర గర్భంలో ఉన్నాయంటే ఆశ్చర్యకరం మారదు. వీటి యొక్క మొత్తం బరువు 28 కోట్ల టన్నులు. ఈ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో మరియానా ట్రెంచ్ అనే ప్రదేశంలో శాస్త్రవేత్తలు 36,000 అడుగుల లోతులో ప్లాస్టిక్ వస్తువులు కనుగొన్నారు. అక్కడ 3,000 పైబడి ప్లాస్టిక్ వస్తువులు 30 సంవత్సరాల నుంచి పోగుబడి ఉన్నాయంటే మానవుడు ఈ మహాసముద్రాలకు ఎంత హాని చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు జేమ్స్ కామరూన్ ఈ ప్రదేశాన్ని సందర్శించి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, మానవుడు మహాసముద్రాలని తన టాయిలెట్లుగా వాడుకుంటున్నాడు అని వ్యాఖ్యానించాడంటే మనం సముద్ర జలాలని ఎంత చక్కగా పరిరక్షిస్తామో అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనే ఒక ప్రకృతి సిద్ధమైన ద్వీపం ఈనాడు 93% మనకు కనపడకుండా పోతుంది. భూమి నుంచి సముద్ర లోపలికి 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయింట్ నీమో అనేది కూడా ఈరోజు ప్లాస్టిక్ భూతం కోరల్లో పడి నలిగిపోతుంది. ఇటువంటి చెత్తాచెదారం ప్లాస్టిక్ వస్తువులు పేరుకుపోయి గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ అనే ఒక చోట ఈ మొత్తం కూడా ఒక చిన్న ద్వీపంలాగా ఏర్పడి ఈ ద్వీపం ఈ ప్లాస్టిక్ గార్బేజ్ ప్లాస్టిక్ చెత్తాచెదారాల యొక్క బరువు 80,000 టన్నులు ఉంది. ఈ చిన్న ద్వీపం లాంటిది 7,00,000 చదరపు కిలోమీటర్లు హవాయి కాలిఫోర్నియా సముద్ర తీరాల మధ్యన ఏర్పడి ఉంది. గాలాపగోస్ అనే ద్వీపాలు వైవిధ్యమైన జలచరాలకు జీవాలకు ఇది నెలవు. కానీ నేడు ఇటువంటి దీవుల్లో వైవిధ్యమైన జలచరాలన్నీ కూడా క్రమేణా నశించిపోతున్నాయి. మనం పారేసే ప్లాస్టిక్ వస్తువుల్ని చూసి అవి చిన్న చిన్న ఆహార పదార్థాలను భ్రమపడి తాబేళ్లు అందులో చిక్కుకుని మరణిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 2 కోట్ల తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ రోజున సముద్ర జలజీవాలన్నీ కూడా విషపూరితమైపోతున్నాయి. ఆ విషపూరితమైపోవడానికి కారణం మానవ తప్పిదమే. కొంతకాలానికి సముద్రాలన్నీ కూడా విషపు కుండలుగా మారిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మనం భూమి మీద మండించే శిలాజాల వల్ల కేవలం గాలి మాత్రమే విషపూరితమవుతుంది అనుకుంటున్నాం. కానీ ఇందులో నుంచి వచ్చే కార్బన్ పదార్థాలు, ఇతరత్రా విషపూరితమైన గాలుల వల్ల 25% సముద్రాలు వీటిని పీల్చుకుని సముద్రాలు విషపూరితంగా మారిపోతున్నాయి. వాటిల్లో యొక్క ఆమ్లజనితం పెరిగిపోతుంది. ఇది గనక ఇదే విధంగా జరిగితే కొన్నాళ్లకి సముద్రాలన్నీ కూడా ఉప్పుగానే కాదు, చివరికి ఆసిడ్లుగా కూడా మారిపోయి మనిషి యొక్క గొంతును చీల్చివారేస్తాయి అంటున్న సందేహం లేదు. చిన్న చిన్న జీవాలు, నాచు, బ్యాక్టీరియా, అమీబా వంటివి ఈ ఆమ్లజనిత గుణాల కారణంగా చచ్చిపోయి చేపలు, నత్తలు, పీతలు వంటి వాటికి ఆహారం కూడా దొరకని పరిస్థితి ఏర్పడిపోయి చివరికి అన్ని జలజీవాలు, అన్ని జలచరాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఇదే పరిస్థితులు గనక కొనసాగితే ముందు ముందు భవిష్యత్తులో
మనకు సముద్రం అనేది కనరాకుండా పోతుంది. సముద్రం మొత్తం విషతుల్యంగా మారిపోతుంది. సుమారు 1.9 మిలియన్

0: చదరపు కిలోమీటర్లు మన్సు ఖండాల నుంచి అలాస్కా దగ్గర ఉన్న మన్సు పలకలు, మన్సు పర్వతాలు, మన్సు ప్రదేశాలు కరిగిపోవటం వల్ల కూడా పసిఫిక్ మహాసముద్రం రోజురోజుకి పెరిగిపోతుంది. సుమారుగా ప్రతి సంవత్సరం 49 బిలియన్ టన్నులు మన్సు కరిగి ఈ మహాసముద్రాల గుండా ప్రవహిస్తోంది. ఇదే పరిస్థితి మనకి హిందూకుష్, కారాకోరం, హిమాలయన్ పర్వత శ్రేణుల్లో కూడా జరుగుతోంది. ఈ పర్వతశ్రేణి గుండా ప్రవహించే నదులు పశ్చిమ దిశగా, తూర్పు దిశగా 2000 కిలోమీటర్ల వరకు ప్రయాణించి మహాసముద్రాల గుండా కలిసిపోతున్నాయి. ఈ నదులే ఆసియా దేశంలోని ప్రజలకు జవజీవాలు, ప్రాణదాతలు. 2003-2009 సంవత్సరం మధ్యలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఈ మంచుఖండాలు, మంచు పర్వతాలు కరిగిపోయి నదులన్నీ ఉప్పొంగిపోయి విపరీతమైన వరదలు వచ్చి ఈ నదుల పక్కన ఉన్న పట్టణాలను ముంచేసినాయి. 5 సంవత్సరాల వెనకాల పాకిస్తాన్లో ఇటువంటి సంఘటన జరిగి ఈ నదులు కరగటం వల్ల, దానికి తోడు విపరీతమైన వర్షాలు కురవటం వల్ల 5 వారాల పాటు పాకిస్తాన్ భూభాగంలో 5వ వంతు కనపడకుండా పోయిందంటే ఎటువంటి ప్రమాదం ముంచి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తుఫాన్ అనేది ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చేది, కానీ ఈరోజు ప్రపంచంలో ప్రతి చోట ఎక్కడోక్కడ మనం ప్రతి ఏడాది తుఫాన్లు వస్తున్నట్టు వింటూనే ఉన్నాం. ఇటువంటి తుఫాన్లు రావడానికి ముఖ్యమైన కారణం భూతాపం పెరగటమే. ఈ భూతాపం పెరగటం వల్ల ఋతువులు మారిపోతున్నాయి. 6 ఋతువులు 4 కాలాలని మనం చెప్పుకునేవాళ్ళం, కానీ ఆ ఋతువులు ఎప్పుడో ఏమిటో ఇప్పటికీ తెలియదు. ఒకప్పుడు ఋతువులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా చెప్పేవాళ్ళు, కానీ ఈ రోజున ఏ ఋతువు ఎప్పుడో, ఏ కాలం ఎప్పుడో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి మార్పుల వల్ల అట్లాంటిక్ మహాసముద్రం యొక్క వేగం 15% తగ్గిపోయింది. అమెజాన్ నది ఎంత వేగంగా అయితే ప్రయాణిస్తుందో దానికి 10వ వేగంగా ఈ మహాసముద్రం ప్రయాణిస్తుంది. ఈ వేగం తగ్గిపోయేటప్పటికీ అట్లాంటిక్ మహాసముద్రం ఒక ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే అది వేడినీటిని చల్లనీటిగా, చల్లనీటిని వేడినీటిగా మారుస్తూ ఉంటుంది. దీనివల్ల ఉత్తర ధ్రువం దగ్గర, దక్షిణ ధ్రువాల దగ్గర ఉన్న వేడినీళ్లు చల్లనీళ్లుగా, చల్లనీళ్లు వేడినీళ్లుగా మార్చడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మధ్య సముద్ర తీరాల్లో ప్రభుత్వాలు టూరిస్ట్ హబ్లుగా, టూరిస్టు కార్యక్రమాలు, అలాగే టూరిస్టు ఫెస్టివల్స్, టూరిస్టు పండుగలు చేయటం వల్ల అక్కడ పెద్ద ఎత్తున జనం పోగై వాళ్ళు విసర్జించే ప్లాస్టిక్ పదార్థాలన్నీ కూడా సముద్రాల్లో కలిసిపోతున్నాయి. సుమారుగా 100,000 పైబడి రసాయనిక వ్యర్థాలు సముద్రాల్లో కలిసిపోతున్నాయి ప్రతి ఏడాది కూడా. సముద్ర తీరాల వెంటన మడఅడవులు ఎక్కువగా ఉంటాయి. ఈ మడఅడవుల ఉపయోగం ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ని అవి తాము తీసేసుకుని, విషపూరితమైన వాయువుల్ని తాము తీసుకుని ఆక్సిజన్ని బయటకు వదులుతూ ఉంటాయి. కానీ పోను ఈ మడఅడవుల యొక్క విస్తీర్ణం కూడా తగ్గిపోవటం వల్ల పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ మొత్తం సముద్రం ఉపరితలం మీదే ఏర్పడుతుంది. సుమారుగా 80% మడఅడవులు ఈనాటికే నాశనమైపోయినాయి. దీనివల్ల సముద్రంలో ఉన్న 70 రకాల వివిధమైన జలజీవాల్లో, జలచరాల్లో 11 రకాల జలచరాలు ఈనాటికే నశించిపోయి కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి సముద్ర జలాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలి.
1: మీరింతవరకు ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా సముద్ర జలాల పరిరక్షణ ఆవశ్యకత ఈ అంశం గురించి శ్రీ ఏదర శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా స్వర్ణలత, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం భారతీయుడు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్న ఈ పాట వేటూరు గీతానికి శ్రీనివాస్ సాధన సరగం పాడారు సఖీ చిత్రం నుంచి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.
1: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ విచ్ హవ్ బీన్ టచింగ్ అవర్ హార్ట్స్ అండ్ మెమరీస్, ద వాయిస్ that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, Voice of the Nation.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్ళుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్ళుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: వింటున్న ఈ పాట దేవశ్రీ ప్రసాద్ సంగీతంలో యాసిన్ నిజార్ పాడారు. కుమారి 21F చిత్రం నుంచి శ్రీమణి, అనంత శ్రీరామ్ సాహిత్యం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ గీతానికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతంలో ఉదిత్ నారాయణ్ చిత్ర పాడారు డాడీ చిత్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

వింటున్న ఈ పాట మణిశర్మ సంగీతంలో. వెనుగల్ల రాంబాబు గీత రచనకి శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ పాడారు. చెప్పాలనుంది చిత్రం నుంచి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యానికి రఘు కుంచనే, అంజనా సౌమ్య పాడారు ఆహనా పెళ్ళంట చిత్రం నుంచి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: కార్యక్రమంలో తరువాత వేటూరి గీతానికి సుజాత మలేషియా వాసుదేవన్ పాడిన పాట వింటారు, మెరుపు కలలు చిత్రం నుంచి.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో చివరిగా పున్నమి రాత్రి చిత్రం నుంచి రంజిత్ గంగా పాడిన పాట.

0: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో తర్వాత హ్యాపీ హ్యాపీగా చిత్రం నుంచి హేమచంద్ర పాడిన పాట వింటారు. మణిశర్మ సంగీతానికి సిరివెన్నెల సాహిత్యం.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: ఇంకేంటి నువ్వే చెప్పు చిత్రం నుంచి చిన్ని చరణ్ శ్రీ విద్యా పాడారు, వికాస్ కురుమెళ్ల సంగీతం, చిన్ని చరణ్ సాహిత్యం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
2: ఆకాశవాణి. కార్యక్రమంలో చివరిగా సంతోషం చిత్రం నుంచి రాజేష్ పాడిన పాట.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 వస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల ప్రయాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని, దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడడమే తమ నిరంతర ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. జనధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛభారత్, పీఎం ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కూడా ఆయన అన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాలు అవినీతిని అరికట్టాయని, సామర్థ్యాన్ని పెంపొందించాయని, పాలనపై నమ్మకాన్ని బలోపేతం చేశాయని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నిరుపేద వెనుకబడిన కుటుంబాల జీవితాల్లో భద్రత, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఒక కొత్త అధ్యాయమని నిరూపితమైందని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలు కష్టకాలంలో ఉన్న కోట్లాది మంది కుటుంబాలకు ఎంతో బలాన్ని చేకూర్చాయని మంత్రి అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లను నిర్మించామని గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలిపారు. మరుగుదొడ్లు, ఎల్పీజీ, కుళాయి నీటి కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించామని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవితాల్లో భద్రతను, కొత్త ఆశలను నింపడానికి సహాయపడిందన్నారు. గత 12 ఏళ్లలో దేశ సమగ్రాభివృద్ది కొత్త వేగాన్ని పుంజుకుందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, సామూహిక సంకల్పం ద్వారానే వికసిత్ భారత్ 2047 స్వప్నం సాకారమవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన, అభివృద్ది ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి అందేలా చూడాలంటే వ్యవస్థాపకత, దేశ నిర్మాణం, పరస్పరం

0: కలిసి పనిచేయాలని చెప్పారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా మారే పదంలో అందరినీ కలుపుకుపోయే సామాజిక బాధ్యత, క్రియాశీలక ప్రజా భాగస్వామ్యం మార్గదర్శకాలుగా ఉండాలని స్పీకర్ అన్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ విద్యావంతులు, నైపుణ్యం కలిగిన, సాంకేతికంగా సాధికారత సాధించిన యువతే వికసిత్ భారత్ 2047కు మూల స్తంభాలన్నారు. భారత్ను ప్రపంచ అగ్రగామిగా నిలిపేందుకు ఆవిష్కరణలు, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సరికొత్త సాంకేతికతలను అవలంబించాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో యువత ఉద్యోగాలు కోరుకునేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా మారాలన్నారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. దేశ సాంస్కృతిక, సమాచార ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో దీనికి ఆకాశవాణి అనే పేరు పెట్టారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. విదేశాల్లోని భారతీయులతో అనుసంధానమవుతోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే ఉన్నతమైన ఆదర్శాలకు అనుగుణంగా ఆల్ ఇండియా రేడియో వార్తా సేవల విభాగం రేడియో ప్రసారాల్లో అత్యున్నత వృత్తిపరమైన విలువలకు, ప్రమాణాలకు కట్టుబడి విభిన్న భౌగోళిక ప్రాంతాలు కలిగిన ఈ సువిశాల దేశంలో ప్రతి పౌరుడికి 24 గంటలు అన్ని ప్రధాన భాషలు, మాండలికాల్లో వార్తలను, విశేషాలను అందించడానికి నిత్యం కృషి చేస్తోంది. ఆకాశవాణి 90 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశం మొత్తం ఆకాశవాణితో అనుసంధానమై ఉందన్నారు. ఆకాశవాణి ద్వారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనే భావన మరింత బలోపేతం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
1: బహుత్ ఖుషి కే సాత్ పూరే ఆకాశవాణి పరివార్ కో బధాయి దేతా హూ. 90 సాల్ ఆప్నే పూరా కియా హై. 90 సాల్ పూరా హోనే పర్ మేరే శుభకామనాయే హై. పూరా దేశ్ ఆకాశవాణి కే సాత్ జుడా హువా హై. ఆకాశవాణి కే మాధ్యమ్ సే హమారా ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ రహే మేరా యే శుభకామనాయే.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అమలు చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం కోసం నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో న్యూఢిల్లీలో ఈ ఒప్పందం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ సమానమైన, సులభంగా అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించే క్రమంలో ఈ పరిణామం ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. పశ్చిమ బెంగాల్లో ఆయుష్మాన్ భారత్ అమలు ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది అర్హులైన లబ్దిదారులకు వైద్య ఖర్చుల నుండి ఆర్థిక రక్షణ లభించడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వీలవుతుంది. అలాగే నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను పొందడం ద్వారా ఇది రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పుల తీవ్రత ఉంటుందని ఆ శాఖ పేర్కొంది. దేశంలో ఋతుపవనాలు ముందుకు సాగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ పేర్కొంది.

0: గుజరాత్లోని గాంధీనగర్లో రేపు ఆత్మ నిర్బర్ పంచాయతీ కార్యక్రమంపై పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ హాజరవుతారు. గుజరాత్లోని అర్హత కలిగిన గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానిస్తూ ఈ వర్క్ షాప్ ను హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంత్యోదయ స్ఫూర్తితోనే పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులోకి వచ్చినప్పటి నుండి దేశంలో 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మించామని గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ తెలియజేశారు. ఆకాశవాణి ఈరోజు 90 వసంతాల వేడుకలను జరుపుకుంటోంది. కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా స్వర్ణకారుల సాధక బాధకాలు పరిష్కారాల గురించి శ్రీ కర్రి వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో భాగంగా స్వర్ణకారుల స్థితిగతులు, వారి తీరుతెన్నుల గురించి స్వర్ణకారుల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు శ్రీ కర్రి వేణుమాధవ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ స్వర్ణకారుల సంక్షేమానికి వారు సంఘం నుంచి తీసుకుంటున్న విషయాలు, తరువాత ప్రభుత్వం నుంచి ఏ ఏ పథకాల ద్వారా వారు లబ్ధి పొందుతున్నారు, వారి స్థితిగతుల గురించి ఇత్యాది విషయాలన్నీ మనం వేణుమాధవ్ గారితో మాటామంతిలో భాగంగా మనం తెలుసుకుందాం. నమస్కారం వేణుమాధవ్ గారు.
2: నమస్కారం సార్.
1: అసలు మీరు స్వర్ణకారుల సంఘం పెట్టే కంటే ముందు స్వర్ణకారుల స్థితిగతుల గురించి, అంటే వారి కుటుంబ జీవన విధానం బంగారం పనే కాకుండా ఇతర పనుల్లో కూడా, వారి వ్యాపారంలో కూడా కొన్ని కొన్ని కుటుంబాలు ఉన్నాయి కదా?
2: అవునండి.
1: ఆంధ్రప్రదేశ్లో స్వర్ణకారులు అంటే అందరూ స్వర్ణకారులుగా ఉండరు కదా, అంటే బంగారం పని మీద ఆధారపడిన కుటుంబాలు, వారికి మీరు చేస్తున్న సేవల గురించి మీ మాటల్లో.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం దాదాపు 152 స్థానిక జిల్లా సంఘాలు మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నాయి. దీంట్లో 1,62,000 కుటుంబాలు, అంటే ఇంటూ 5 వేసుకుంటే దాదాపు 8 లక్షల మంది ఆధారపడిన ఈ రంగం, మరి స్వర్ణకారులు చేసేటువంటి అనేక రకాలైన సంస్కృతి సాంప్రదాయాలకి నిలవైన భారతదేశంలో మనకు సంబంధించిన ఈ స్వర్ణ వృత్తి అనేది ఎంతో విలువ గలది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము స్వర్ణకారు సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఈ 2015 నుంచి ముద్రా లోన్లు ఏవైతే తీసుకుని వచ్చారో దాదాపు 65 లక్షల కోట్ల రూపాయలు దీనికి ఇప్పటికే వేచించడం జరిగింది. దాంట్లో భాగంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మా స్వర్ణకారుల కుటుంబాల కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 27 పట్టణాల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటగా, తర్వాత ఇండియన్ బ్యాంకు ద్వారా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ముద్రా కిషోర్ యోజన అనే పథకం ద్వారా మేము 5,000 కుటుంబాలకి 100 గ్రాములు బంగారం బిస్కెట్టు పని చేసుకోవడానికి ముడి బంగారంగా లోన్లుగా ఇప్పించడం జరిగింది. అంటే ఇది కూడా రేటు 3.5 లక్షల నుంచి 5.5 లక్షల రూపాయల లోపు ఉన్నప్పుడు ఇప్పించినటువంటి లోన్లు. వీటి వల్ల ఈ రోజున వాళ్ళ యొక్క పరిస్థితి చూసుకున్నట్లయితే 97.5% ఈఎంఐలు మంచిగా చెల్లిస్తున్నటువంటి ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం.
1: అంటే ఇప్పుడు మీరు ముద్రా యోజన ద్వారా 100 గ్రాముల బిస్కెట్ బంగారం తీసుకుని ఇంటి దగ్గర నుంచే వారు నగలుగా తయారు చేసి అమ్ముకోవడం,
2: అంటే కార్పొరేట్ వ్యవస్థ పెరిగిన తర్వాత స్వర్ణకారుడికి ఎంతో కొంత ఎంటర్ప్రైజెస్ గా తయారు కావడానికి కొంత పెట్టుబడి అవసరం ఉంది. ఈ పెట్టుబడి అవసరం ఉన్నట్టు దాన్ని మేము గుర్తించి దీన్ని క్షేత్రస్థాయిలో చైతన్యవంతం చేసి యూనియన్లు ఇప్పించి యూనియన్లే కట్టించే విధంగా ప్రోత్సాహం చేశాం.
1: మీది రిజిస్టర్డ్ సంఘం అండి?
2: అవునండి, మాది రిజిస్టర్డ్ సంఘం. అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి

0: సంఘాలకి. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బాగా ఈఎంఐలు కట్టేవాళ్ళని బ్యాంకుకి అటాచ్ చేసి బ్యాంకులో ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకి అటాచ్ చేయడమే యూనియన్గా నా యొక్క పాత్ర. ఈఎంఐలు కట్టించడం అన్నీ కూడా ఎవరికి వాళ్ళు దాదాపు వాళ్లే స్వతహాగా ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి వచ్చింది, చైతన్యవంతమై ఉన్నారు. ఒక 3-4% ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే, ఇది బంగారం అనేది మాట మీద నడిచేటువంటి వ్యాపారం కాబట్టి కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు దాంట్లో, ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది సరైందా కాదా అనేది కూడా సంఘం యొక్క పెద్దల్ని కూర్చోబెట్టి మానిటరింగ్ చేసి, ఆ మానిటరింగ్లో కూడా జెన్యూనిటీ అంటే వాస్తవానికి దగ్గరగా సంఘాలని నడపడమే ఇవాళ పెట్టుబడి లేకుండా వృత్తి లేదు. ఈ వృత్తిని కాపాడుకోవాలంటే పెట్టుబడిని రోజువారు వడ్డీలు, వారాల వడ్డీలు, నెల వడ్డీలు, ఈ ఫలానా ఫలానా పేర్లతోటి మనకొచ్చేటువంటి చేతి ఉత్తుదారుల ఆదాయాన్ని తినేసేటువంటి పరిస్థితిని మాయం చేసే ప్రక్రియ ముద్రా లోన్లు. వీటి ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళు వాటికి వచ్చే ఆదాయాన్ని కాపాడుకోవడంలో ముందుకు వెళతారని, సక్సెస్ అవుతారని. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం లబ్ధిదారులుగా కంటే ట్యాక్స్ పేయర్లుగా మారాలంటే తప్పనిసరిగా కొన్ని ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనేది, అంటే లబ్ధిదారుడుగా ఉండేదానికంటే నెక్స్ట్ లెవెల్కి తప్పనిసరిగా అభివృద్ధిలోకి రావాలి. ఇతను ట్యాక్స్ కంటే ట్యాక్స్ వల్ల ఇంకో 10 కుటుంబాలు బతికేలాగా రావాలనే దూరదృష్టితో నేను ఈ చైతన్యవంతమైన కార్యక్రమాలు కమిట్మెంట్ మీద పనిచేస్తా ఉన్నా.
1: బాగుందండి మీ ప్రయత్నం. అయితే ఇప్పుడు గత కాలంలో కానీ ఇప్పటి కాలంలో కానీ ప్రతి ఊళ్ళోనూ స్వర్ణకారుల కుటుంబం ఉంటుంది. ఆ ఊళ్ళో చిన్నపిల్లలకు చెవిదిద్దులు కుట్టించడం దగ్గర నుంచి పెళ్ళిళ్ళ కార్యక్రమాల వరకు వారు లేకుండా జరిగే కార్యక్రమాలు ఉండవు. కాలక్రమేణా ఏమైందంటే వాళ్ళు వారి వృత్తిపరంగా కానీ లేదా వారి పిల్లలు ఆ వృత్తిని వదిలేయడం వల్ల కానీ లేకపోతే వారి పిల్లలు చదువుకుని ఆ బ్యాంకుల్లో అప్రైజర్గానో లేకుంటే పెద్ద పెద్ద షాపుల్లో సేల్స్ మ్యాన్గానో వెళ్ళిపోవడం జరుగుతుంది. సాంప్రదాయంగా చేస్తున్న వృత్తులు వదిలేస్తున్నారు చాలామంది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటారు?
0: సాంప్రదాయ వృత్తి వదిలేయడం అనేది ఆఫ్టర్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ తర్వాత అనేక వృత్తులు మారిపోయినాయి. ఈ మారిపోయే ప్రక్రియలో చదువుకున్నంత మాత్రాన బంగారు పని మళ్ళీ చేయకూడదని ఏం లేదు. చదువుకున్న తర్వాత కూడా దీన్ని మరో స్థాయిలో పెంచుకొని ముందుకు వెళ్లే విధంగా ఏ వృత్తి అయినా సరే చూసుకోండి.
1: అవును,
0: మీకు ఉదాహరణకు చెప్తా ఉన్నా. ఇది వరకు మన చిన్నప్పుడు ఒక సోడా బండి ఉండేది. ఆ సోడా బండికి నిమ్మకాయ సోడా, సుగంధ సోడా రెండే ఆప్షన్స్. కానీ ఈ రోజున ప్రపంచీకరణ మారిన తర్వాత సోడా బండి తానంతరకు తాను రూపురేఖలు మార్చుకుంది. అది 2-వీలర్ బండి అయింది, దాని వెనక ఐస్ పెట్టయింది, 5 రకాల సబ్జాలు, సుగంధాలు, మొత్తం 8 రకాలైనటువంటి సోడాలను అందిస్తూ దాని ఆదాయం 200 దగ్గర నుంచి రోజుకు 2,000కు చేరింది. అంటే ప్రపంచీకరణ మారుతున్న క్రమంలో మన వాళ్ళని కూడా మనం చైతన్యం చేసుకోవాలి. వృత్తి మానేస్తున్నారు అనే దానికంటే కూడా వృత్తిలో ఉన్నటువంటి పోటీతత్వాన్ని తట్టుకోలేక కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది పెట్టుబడి లేక వెళ్ళిపోతా ఉన్నారు, కొంతమంది నిరాధారణకు గురవుతున్నారు. వీటన్నిటిని కూడా మనం ఈ ప్రపంచీకరణ తర్వాత తప్పనిసరిగా మనం మార్చుకుని ముందుకు వెళితేనే సక్సెస్ ఉంటుంది. తప్పితే మహిళలు ఉన్నంతకాలం బంగారు పనికి డోకానే లేదు స్వర్ణకారులకి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఇప్పుడు కూడా మనం వింటా ఉన్నాం, కొంతమంది అకౌంటబిలిటీ అంటే బంగారం ఎవరు లెక్కలు చెప్పరు. ఎందుకంటే బంగారం అనేది ఆడవాళ్ల యొక్క ఆస్తి, సెక్యూరిటీ జోన్. ఇవాళంటే ఉద్యోగాలు వచ్చినాయి, కానీ పెద్దలు పెట్టినటువంటి సాంప్రదాయాల ప్రకారం బంగారం అనేది ఆడపిల్ల ఆస్తి. ఆ ఆస్తులకి ఎవరు బయటకు తీసి లెక్కలు చెప్పరు ఎంత ఉన్నా సరే. అందుకని మోడల్ మారుతానే ఉంటుంది. ఈ బంగారం 3 రకాలకు పనికి వస్తూ ఉంటుంది.
1: ఇప్పుడున్న కార్పొరేట్ రంగంలో ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ వచ్చేసినాయి కదా. ఇంతకుముందు అంటే మనకు ఆచార్య గారికి ఇస్తే ఇప్పుడు బంగారం, ఇప్పుడు ఈ రోజు ఇస్తే మనవరాలు పుట్టిందనో లేకపోతే పెళ్లి ఉందనో లేకుంటే పాప ఫంక్షన్ ఉందనో ఇస్తే ఆచార్య గారు తీసుకొచ్చి తర్వాత మళ్ళీ కొలతలు తీసుకుని వెళ్ళి అమ్మ ఇది పాత బంగారం కొత్త బంగారం చేసాం లేకపోతే అవి చేసాం. ఇప్పుడున్న కార్పొరేట్ రంగంలో కొత్త కొత్త మిషనరీస్ వచ్చేసిన తర్వాత, రకరకాల డిజైన్లు వచ్చిన తర్వాత, ప్రారంభంలో చెప్పిన 100 గ్రాముల బంగారం తీసుకుని వాళ్ళు ఊళ్ళో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారా?
0: ఇంకా ఇది క్షేత్రస్థాయిలోకి ఇంకా వెళ్ళాలి. దీన్ని ఒక క్రమశిక్షణగా, ఒక చైన్ సిస్టమ్గా మార్పుకు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజున ప్రతి రంగాన్ని, మా కార్మిక రంగమే కాదు, స్వర్ణకారులు ఒక్కళ్ళే కాదు, ప్రతి రంగం స్ట్రీమ్లైజ్ చేస్తూ ఉంది. ఇవాళ ప్రతిది కూడా ఏ రంగం ఎంత మటుకు నిజాయితీగా పనిచేస్తే మార్పులు చెంది వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారనే విషయం మీద తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం మంచివైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నిర్ణయాల్లో మా స్వర్ణకారులకు కూడా ఈ ఆర్బీఐ నిబంధనలు కొన్ని కష్టతరమైన అందుట్లో పెట్టారు. వాటిని మార్పు తీసుకురావాలని చెప్పి మేము పిఎంఓకి రాయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అంటే 20 లక్షల రూపాయల మటుకు ఎటువంటి హామీ లేకుండా CGTMSE అనే ఒక పథకం, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అని ఒకటి కట్టి ఆ లోన్ తీసుకొని అతను డెవలప్ అవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. ఈ ఇచ్చేటువంటి క్రమంలో ప్రధానమంత్రి శిశు యోజన అంటే 50,000 మటుకు ఇస్తా ఉంది, కిషోర్ యోజన అంటే 5 లక్షల మటుకు ఇస్తా ఉంది, తరుణ్ యోజన అంటే 10 లక్షల నుంచి 20 లక్షల మటుకు ఇస్తా ఉంది. ఈ ఇచ్చే

0: ఇలాంటి క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకొని ఈ కార్మిక వర్గానికి గనక మరింత సేవలు చేయడానికి వస్తే గనక తప్పనిసరిగా మా కార్మికులకి న్యాయం జరుగుద్ది. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో మానవ సంబంధాలు ఎలా ఉంటాయంటే పక్క పక్కన ఇంటి వాళ్ళు, అన్నయ్యగారు నాకు మనవరాలు పుట్టింది, మురుగులు కావాలంటే వాళ్ళ 6 గ్రాములు మురుగులు చేయాలంటే 90,000 రూపాయలు డబ్బులు కావాలి, వాళ్ళకు వచ్చేది నెలకు 30,000 శాలరీ, 15,000 ఇంటి ఖర్చులు కావాలి. అంటే నెల నెల 15,000 ఇచ్చి 6 నెలలు ఆ డబ్బులు ఇచ్చి మురుగులు ముందు చేపించుకొని వెళ్తుంటారు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో సొన్నకారుడి దగ్గర కూడా ఎంతో కొంత పెట్టుబడి ఉండాలి. ఈ కార్పొరేట్ వ్యవస్థ 6 నుంచి 12% సొన్నకారుడి దగ్గర ఎటువంటిదైనా తరుగు మజూరీ సంబంధించినటువంటి అవుతాయి. కానీ కార్పొరేట్ వ్యవస్థకు మారిపోయిన తర్వాత ఆ తలతలలాడే మెరుపులు మొత్తం అన్నీ కూడా ఈ భారంగా వినియోగదారుల మీద పడాల్సిందే. అది 12% నుంచి 22% అది కంపల్సరీ ఎల్లుద్దని, దానివల్ల వినియోగదారుడు నష్టపోతాడనే చైతన్యవంత కార్యక్రమాలు చేసి ప్రపంచీకరణ మారిన తర్వాత ఏది ఎక్కడ మనం ఆపలేం, దాన్ని టర్న్ చేసుకోవడమే. వాళ్ళకున్నటువంటి అవకాశాలని వినియోగదారుడు నష్టపోతున్నారు, మీరు ఈ కార్పొరేట్ వ్యవస్థ మీకు 100 డిజైన్లు ఒకేసారి చూపిస్తుంది కానీ మీ 100 రూపాయలను కాజేస్తుంది అనే విషయాన్ని నిజాన్ని మనం తీసుకుని వెళ్లి కార్మికవర్గానికి మంచి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణకార సంఘంలోని 8 లక్షల మంది సభ్యులు కూడా మేమందరం భావిస్తూ ఉన్నాము. దానికి తగ్గట్టుగానే మా ప్రణాళికలు మరింత అభివృద్ధికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం.
1: వేణుమాధవ్ గారు, మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులుగా ఉన్నారు కదా, ఇప్పుడు హాల్ మార్కు బంగారాన్ని తీసుకుంటే మళ్ళీ తిరిగి అమ్ముకుంటే ఆ రేటు వస్తుందని చెప్తున్నాం కదా, ఇప్పుడు హాల్ మార్క్ బంగారం మాల్స్లో కొంటేనే ఆ మార్క్ వేస్తారు, చిన్న చిన్న షాపుల్లో కొంటే, పల్లెటూరులో కొంటే, ఇప్పుడు మన దగ్గర ఆచార్య గారి దగ్గర చేయించుకుంటే ఈ హాల్ మార్క్ ఉండదు, తిరిగి అమ్ముకుంటే ఆ రేటు రాదనే అపోహ ఉంది, దాని గురించి చెప్పండి మీరు.
0: పాత బంగారం మంచిది అనేవాళ్ళు, అప్పుడు ఏ హాల్ మార్కులు ఉన్నాయండి? పాత బంగారం మంచిది, మా బంగారం పాత బంగారం మంచిది అనేవాళ్ళు ఇదివరకు పెద్దవాళ్ళు తీసుకొచ్చినప్పుడు. ఏ నమ్మకం మీద నడిచేదే బంగారం వ్యాపారం. హాల్ మార్క్ వచ్చిన తర్వాత సరే మంచిదే కాదనట్లా. కానీ ఈ హాల్ మార్క్ విషయంలో చిన్ని స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి దాకా ఈ రోజు 916 హాల్ మార్క్ వేసి తీసుకొని వస్తున్నాం. అదే నేను చెప్పింది, ప్రపంచీకరణ మార్పుల తర్వాత మా రంగం ఇప్పటికీ 3 సార్లు అనేక రకాల ఇబ్బందులకు గురైంది. నోట్ల రద్దప్పుడు కానివ్వండి, కరోనా అప్పుడు కానివ్వండి. కరోనా అప్పుడైతే ప్రజలే అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో స్వర్ణకార కుటుంబాలకి నేను కొంత ధైర్యం చెప్పాలని చెప్పి ఈ హాల్ మార్క్ విషయం HOD అని ఇప్పుడు కొత్తగా వస్తుంది.
1: HOD అంటే ఏంటండి?
0: అంటే ఇది హాల్ మార్కు సంబంధించినటువంటి నియమ నిబంధనలు కఠినమైనటువంటి ఒక కోడ్. ఈ కోడ్కు సంబంధించింది ఏ రోజైతే ఏ జ్యువెలరీ షాపుల్లో కొన్నారో దీనికి సంబంధించినటువంటి ID, వాళ్ళు ఆ నెంబర్ కొట్టంగానే ఎక్కడ చేపించారు, ఎంతకు చేపించారు అనేది మొత్తం డీటెయిల్స్ అది వస్తా ఉంది. దాని డేటా వస్తా ఉంది ఎక్కడ షాపులో కొన్నది. ఈ డేటా కూడా పక్కదారి పట్టకుండా, అంటే కొంతమంది అత్యాస పనులు చేసేటువంటి ఒకళ్ళిద్దరు చేసేటువంటిది కూడా ఆ రంగాల్లో మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనిని కఠినతరం చేశారు. ఈ రోజున షోరూముల్లో కూడా ఈ HOD లేకుండా అమ్మితే దానికి కఠినమైన శిక్షలేసి ఇప్పుడు దానికి సంబంధించిన BSI సంబంధించినటువంటి అన్ని నిబంధనలు మార్చి ఈ రోజున ఆ షాపుల్లోకి వెళ్ళి ఇదివరకు ఎట్లా పడితే అట్లా షాపులో ఉండేది, ఇప్పుడు HOD లేకుండా అమ్మితే దాని మీద కేసు, పెనాల్టీ, మళ్ళీ జైలు శిక్ష, ఈ రకమైనటువంటి కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నాం అంటే ప్రశాంతంగా ఇదివరకట్లాగా టంకం అనే మిశ్రమంతో కలిపి మనం జాయింట్ చేసేవాళ్ళం. ఇది రాగి, వెండి, బంగారం 3 రకాలుగా కలిపి ఆ మిక్సింగ్ని జాయింట్ల దగ్గర మనం జాయింట్ చేసి వస్తువు తయారు చేసేవాళ్ళం. ఇవాళ KDM అనే వచ్చేసింది. ఈ KDM అనేది ఏమైందంటే బరువు ఉంటుంది కానీ అది వేడి చేసిన తర్వాత KDM ఎగిరిపోయి ఓన్లీ బంగారం మాత్రమే జాయింట్ అవుతుంది.
1: ఓకే,
0: దీనివల్ల KDMతో పనులు చేయడం వల్ల ఇదివరకు చేసిన రాగి వెండితో ఇబ్బంది ఉండేది కానీ కార్మికులకి ఈ KDM వల్ల శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు, క్యాన్సర్ కారకమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ వ్యాపారంలో పడిన వాళ్ళం ఏది కూడా మానడానికి అవకాశం లేదు. మార్పుల్ని స్వాగతిస్తూనే డెవలప్మెంట్ కోసం అడుగులు వేసుకోవాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా చిన్న ఊరి వాళ్ళు కూడా ఈ రోజున హాల్ మార్క్ వేసి మాత్రమే కస్టమర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. మేము కూడా దాన్ని స్వాగతించాం. ఇంకా మరిన్ని చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే మేము వాళ్ళని మాకు కావాల్సినటువంటి విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నాం.
1: KDM వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి అన్నారు కదా, ఎలాంటి సమస్యలు తలెత్తున్నాయి, దానికి సంబంధించిన ఆరోగ్య భద్రతా విషయాల్లో మీ ఆర్గనైజేషన్ కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహాయం అందుతుంది?
0: వస్తువు తయారు చేసేటప్పుడు తప్పనిసరిగా అది ఉపయోగించవలసిందే. కానీ కొంతమందికి 45 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, కొంతమందికి అయితే 35, 40 ఇలా ఈ రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి పనిని చేసే బట్టి ఇదివరకు మనం బొగ్గులు కుంపటి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు గ్యాస్గా మారిపోయింది అది. ఇప్పుడు వీటిల్లో ఉన్న

0: ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి వాళ్ళు కొన్ని కొన్ని ప్రశ్నలు అడిగారు మమ్మల్ని. చేపల వేటకు వెళ్ళేవాళ్ళు సముద్రం భయం ఉంది, కళ్ళుగీత కార్మికుడికి చెట్టెక్కితే కింద పడే భయం ఉంది, గొర్రెల పెంపకందారులకు వాళ్ళకి అడవుల్లోకి వెళ్ళినప్పుడు పాములు అయి ఈ రకమైన ప్రమాదాలు ఉన్నాయి, మీకు ఏం ప్రమాదాలు ఉన్నాయి అని మమ్మల్ని అడగడం జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం మేము స్పష్టంగా చెప్పాము, ప్రజలు అందంగా అలంకరించుకునేటువంటి ఈ నగల తయారీలో స్వర్ణ కార్మికుడి జీవితం 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతా ఉంది. అందరికంటే ముందుగానే చనిపోవాల్సిన పరిస్థితి ఈ రకమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు కానీ ఈ కానీ రావడానికి మా కేడిఎం ఇటువంటి వాటి వల్ల మాకు జరుగుతూ ఉంది, మమ్మల్ని కూడా కార్మిక శాఖలో తీసుకోండి అని చెప్పి మేము ఆ రోజున అడిగితే తప్పనిసరిగా అని చెప్పి ముఖ్యమంత్రి లేఖ రాశారు. మళ్ళీ మేము ఇచ్చినటువంటి లెటర్ను ఆధారంగా జాతీయ స్థాయిలో మా అఖిల భారత స్వర్ణకార సంఘం వాళ్ళు అందరూ కూడా కలిపి కూర్చొని మాకు అనుకూలమైనటువంటి ఫలితం వచ్చింది, మమ్మల్ని కూడా కార్మిక శాఖలో జాయిన్ చేసి ఈఎస్ఐ హాస్పిటల్లో చేర్చే విధంగా ఆర్టిజన్ కార్డులు ఇవ్వడం,
1: ఓకే,
0: ఆర్టిజన్ కార్డుల ద్వారా మమ్మల్ని ఐడెంటిఫై చేయడం, ఈ ఆర్టిజన్ కార్డులు ఉన్న వాళ్ళకి బ్యాంకు లోన్స్లో కూడా ప్రయారిటీ ఇవ్వడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఇంకా కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ అనౌన్స్ చేపించారు, దానికి సంబంధించిన విధి విధానాలు మరి బోర్డు విధులు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది, అది కూడా చాలా త్వరలో చేస్తే మాకున్నటువంటి పరిస్థితుల్లో స్వర్ణ కార్మికుడికి 100 గ్రాములు బంగారం బిస్కెట్ సొంతంగా ఉండి పని చేసుకునేటట్టుంటేనే అభివృద్ధి ఉంది, కానీ లేదా ఈ కార్పొరేట్ వ్యవస్థలో స్వర్ణకార కార్మికుడు విలవిల్లాడిపోతా ఉన్నాడు, ఆత్మహత్యలకు గురవుతా ఉన్నాడు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ముందుకెళ్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే కొన్ని కార్యక్రమాలను అడాప్ట్ చేసుకుని అనుసంధానం చేసుకుని ముందుకు వెళితే మా జీవితాలు స్వర్ణకారు పేరులోనే స్వర్ణం కాదు, స్వర్ణకారు కుటుంబాల్లో కూడా స్వర్ణమై ఉంటుందని నేను ఆశిస్తా ఉన్నా.
1: అయితే చివరిగా ఇప్పుడు స్వర్ణకారులు స్థితిగతుల గురించి మాట్లాడేటప్పుడు మాకు కూడా మేము స్వయం ప్రతిపత్తిగా మా ఎంటర్ప్రెన్యూర్గా కావాలంటే ప్రతి కుటుంబానికి 100 గ్రాములు బంగారం అన్నారు, దానికి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా కాంపోజిట్ గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?
0: మేము అడుగుతున్నాం, ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్ పెట్టారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ప్రధానమంత్రి ముద్రా లోన్లో మేము 80 వయసులు మటుకు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది, మాకు ఇప్పటిదాకా ఎటువంటి రాయితీలు కానీ సబ్సిడీలు కానీ లేవు, దానికోసం మేమేం చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని 80 వయసులు వడ్డీ చెల్లించమంటున్నాం, మాకు కూడా రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు రావాలి కదా.
1: ఇప్పుడు ఈ ముద్రా యోజన కాకుండా ఇంకా మిగతా పథకాలు ఏమి ఉన్నాయండి?
0: మిగతా పథకాలు విశ్వకర్మ కౌశల్య యోజన 18 రకాలు ఉంది, అందుట్లో 18 రకాల వృత్తులు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు మటుకు మాత్రమే దాని యొక్క పరిమితి, మరి 2వసారి 3 లక్షలు, ఆ తర్వాత 5 లక్షలు, అలా ఒకటో స్టెప్ పెరిగేది ఉంది కదా. అయితే స్వర్ణం అనేది ఈ రోజున బాగా భారీగా రేట్లు పెరిగిపోయినాయి, ఇప్పుడు 1 సంవత్సరం 2 నెలల కాలంలో 200% పెరిగిపోయింది, 65-70 వేలు ఉండాల్సినటువంటి బంగారం 170 వేలకి వెళ్ళిపోయింది, 100 గ్రాములు బంగారం బిస్కెట్ 7 లక్షలు ఉండేది 17 లక్షలు అయిపోయింది.
1: ఇప్పుడు మీరు చెప్పినట్టు స్వయంగా ఎంటర్ప్రెన్యూర్ గా కాకుండా బ్యాంకులో అప్రైజర్ గా పెద్ద పెద్ద మాల్స్ లో సేల్స్ మ్యాన్స్ గా వెళ్ళిపోయే స్వర్ణకారులకు మీరు ఇచ్చే సలహా?
0: మీరు ఏ రంగంలో ఉన్నా సరే స్వర్ణ వృత్తి అనేది ఎప్పటికీ మంచిగా ఉండేది, గోల్డ్ అప్రైజర్ లా ఉండేటువంటి వాటిల్లో కూడా కొంతమంది కొన్ని కంపెనీలు కలుస్తున్నారు, కొన్ని చోట్ల అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి, కానీ మా గోల్డ్ అప్రైజర్లు కూడా మేమేం చెప్తున్నాం అంటే మొన్న కరోనా అప్పుడు దాదాపు 600 మంది చనిపోయారు, ఈ 600 మంది కుటుంబాలకి కనీసం ఎక్స్గ్రేషియా కానీ వాళ్ళ తర్వాత పిల్లల ఉద్యోగ అవకాశాలు కానీ ఏం లేకుండా బ్యాంకులు నిర్దాక్షిణ్యంగా పలకరించకుండా తీసుకెళ్ళి, అందుకని నేను ఆర్బీఐకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాకు కనీసం 20 మంది ఒక చోట పనిచేస్తామంటే అందులో ఒక్కడికే కమిషన్ బేసిక్ ఇవ్వడం, దీని గురించే మేము కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టర్ మేము సంప్రదింపులు జరిపాం, మళ్ళీ కేంద్ర
1: మంత్రి సపరేట్ యూనియన్ ఉందండి,
0: ఏ బ్యాంకు ఆ బ్యాంక్ అప్రైజర్ ఉంది, ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ ఉంది, అప్రైజర్స్ కి
1: అధవాలే గారు ఏం చెప్పారు?
0: మాతో రౌండ్ టేబుల్ కూర్చున్న తర్వాత నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాశారు, అలాగే కార్మిక శాఖ మంత్రికి సంబంధించినటువంటి వారికి కూడా లేఖ రాసి మాకు సంబంధించిన డిమాండ్ని ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది, అది కూడా ఒకటి ముందుకు వస్తాం. అప్రైజర్లు అనేది మా స్వర్ణమూర్తి నుంచి కొంత అప్గ్రేడ్ అయ్యి వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ఆదాయాలు కొంతమందికి ఉన్నా కొంతమందికి లేదు, శాశ్వతమైనటువంటి డిమాండ్ మాత్రం ఆ 20 మందితో పాటుగా ఈ అప్రైజర్కి కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్టు సంబంధించిన జీతం కానీ లేదా ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించిన జీతం కానీ
1: ఎలా డిమాండ్ చేస్తున్నారు?
0: మేము చేస్తున్నాం.
1: చాలా సంతోషం సార్. బంగారం రేటుతో పాటుగా బంగారు కార్మికులు జీవితాలు కూడా బంగారుమయం కావాలని ఆశిస్తాం. నమస్కారం వేణుమాధవ్ గారు.
0: థ్యాంక్ యూ సార్. నమస్కారం.
2: మరింత వరకు స్వర్ణకారుల సాధక బాధకాలు పరిష్కారాలు గురించి శ్రీ కర్రి వేణుమాధవ్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అన్వేషి కథానిక వింటారు. సమర్పణ శ్రీ పోతునూరి రవిప్రసాద్. వినండి అన్వేషి కథానిక.
3: మీ అన్వేష్ స్కూల్కి రాలేదు ఎందుకని? స్కూల్ నుండి వచ్చిన మెసేజ్ చూసిన ఆనంద్ వెంటనే భార్య శిల్పనకు కాల్ చేశాడు. ఉలిక్కిపడింది ఆమె. అదేమిటి, వెళ్ళాడు కదా అంది. ఆనంద్ ఫ్యాక్టరీకి సెలవు పెట్టి వచ్చాడు. శిల్పను కూడా పర్మిషన్ పెట్టి ఇంటికి వచ్చింది. తాళం తీసి లోపలకు వచ్చిన వాళ్లకు ఎదురుగా క్యాలెండర్కి పించేసి ఉన్న కాగితం కనిపించింది. వైట్ పేపర్ మీద రెడ్ ఇంకుతో రాసిన లెటర్ లాంటిది ఉంది. అది అన్వేష్ చేతి వ్రాతే. ఇద్దరూ ఒకరినొకరు అర్థం కానట్లు అయోమయంగా చూసుకున్నారు. శిల్ప కళ్ళు అప్పటికే నీటితో నిండి విక్కీల రూపంలో బయటికి వస్తున్నాయి. ఆనంద్ ఆ కాగితాన్ని తీసుకొని నిలబడలేనట్లు సోఫాలో కూలబడ్డాడు. అతని ప్రక్కనే కూర్చొని శిల్ప కూడా ఆత్రంగా అక్షరాల వెంట దృష్టి సారించింది. డియర్ డాడీ, నేను అన్వేషిని రాస్తున్నాను. మీరు నా కోసం వెతుకుతారని తెలుసు డాడీ, అందుకే కంగారు పడకుండా ఇది రాస్తున్నాను. నేనిప్పుడు 8th class చదువుతున్నాను కదా, ఇంకా నాకు చదవాలని లేదు డాడీ. నాకు అసలు మన ఇంట్లోనే ఉండాలనిపించటం లేదు. బోర్ డాడీ, బోర్గా ఉంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి మీరు ఇద్దరూ ఇంట్లో ఉండరు. తాళం తీసి డ్రెస్ మార్చుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టిన స్నాక్స్ తిని ఫ్లాస్కోలో పాలు తాగాలి. వెంటనే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలి. నాకేమో వెళ్ళాలని ఉండదు. మమ్మీ వెళ్లాల్సిందే అంటుంది. నీవేమో మాట్లాడవు, పైగా నీవు చెస్ నేర్చుకోవచ్చు కదరా అంటావు. నైట్ నిద్ర కూడా మానేసి నేర్చుకోనా డాడీ? రోజు ఉదయమే మీరు ఆఫీసులకు, నేను స్కూల్కి వెళ్తాం. నేను తిరిగి వచ్చేసరికి మీరు ఉండరు. నేను మ్యూజిక్ క్లాస్ నుండి రాగానే తొందరగా స్నానం చేయి, హోంవర్క్ చేయి అంటారు. భోజనం చేసేప్పుడు మీరిద్దరూ మాట్లాడుకోవటమే సరిపోతుంది. భోజనం అవగానే వెళ్ళి పడుకోనన్న, అలారం అవగానే లేవటం లేదేమిటి, ఎక్సర్సైజ్ చేయమని రోజు చెప్పాలా అంటారు. నాకు అసలు చదువుకోవాలని లేదు, మ్యూజిక్ మీద లేదు, ఎక్సర్సైజ్ చేయాలని లేదు, నీతో మమ్మీతో మాట్లాడని కూడా లేదు డాడీ. నేను 5th class ఉన్నప్పుడు నాన్నమ్మ చనిపోకముందు మన విలేజ్కి వెళ్ళాం కదా, గుర్తుందా? అక్కడ ఎంత బాగుంది. అక్కడ మన ఇంటి ముందు బుల్లి బుల్లి రంగుల కోడిపిల్లలు, మన ఆవుకు పుట్టిన బుజ్జాయి, అది గంతులేస్తూ నాకసలు అందేది కాదు డాడీ. ఇంకా తాతయ్యతో పాటు ఓ రోజు నేను కూడా మన పొలానికి వెళ్ళాను. నీకు తెలుసా డాడీ, కొంతమంది అసలు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. తాతయ్యను అడిగితే చూసుకొని నడిస్తే ఏం కాదురా, అరికాలు గట్టిపడతాయి, రక్తం చక్కగా ప్రసరిస్తుంది అన్నారు. మరి మన ఇంట్లో టైల్స్ పరిచిన ఫ్లోర్ మీద కూడా మీరు నన్ను స్లిప్పర్స్ వేసుకో స్లిప్పర్స్ వేసుకో అంటారెందుకు? మన చేలో వేసిన వేరుశనగ మొక్కలు పీకి ఒక పక్కకు తెచ్చి ఎండు తాటాకులతో మంట పెట్టారు తాతయ్య. ఆ మంట చల్లారాక తాతయ్య, పొలంలో పనిచేయటానికి వచ్చిన అంకుల్స్, పక్కనున్న మామిడి తోట తాతయ్య చుట్టూ కూర్చుని తింటూ ఉన్నారు. నన్ను తినమన్నారు. చేతికి నల్లగా అంటుతుంది తాతయ్య అన్నాను. మనం నేల తల్లి బిడ్డలంరా, మసి అంటకుండా మట్టి అంటకుండా ఎట్టా బతుకుతాం అంటూ తాతయ్య వలిచిపెట్టారు. భలే టేస్టీగా ఉన్నాయి అవి తిన్నాక వాటర్ అన్నాను. మాతో పాటు కూర్చొని కాయలు తింటున్న మామిడి తోట తాతయ్య పక్కనున్న అంకుల్తో, రే ఇంకా మా తోటలోకెళ్ళి 4 కొబ్బరి బొండాలు తెంపుకురారా, బుడ్డోడికి దావతగా ఉందట అన్నాడు. ఆ కోకోనట్ వాటర్ తాగేసరికి స్టమక్ ఫుల్. డాడీ, నానమ్మ చనిపోయాక తాతయ్యను మన ఇంటికి తీసుకువచ్చావు కదా, అప్పుడు తాతయ్య నాకు ఎన్ని స్టోరీస్ చెప్పారో తెలుసా? మళ్ళీ తాతయ్య చిన్నప్పటివి, నీ చిన్నప్పటివి బోలుడు చెప్పారు. నీవు చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే బుక్స్ బ్యాగ్ అక్కడే పడేసి ఆడుకోవటానికి వెళ్లేవాడివట కదా. ఆడి ఆడి చీకటి పడ్డాక వచ్చేవాడివట. స్నానం చేసి కాసేపు చదువుకొని అన్నం తిని తాతయ్య దగ్గర పడుకునేవాడివట. అప్పుడు తాతయ్య నీకు సుమతి శతకం పద్యాలు నేర్పేవారట. నానమ్మ దగ్గర పడుకుంటూ కథలు చెప్తుంటే వింటూ నిద్రపోయేవాడివట. డాడీ, నాకు అలా మీ దగ్గరే పడుకోవాలని ఉంటది. మీరెందుకు నన్ను ఒక్కడిని వేరే బెడ్రూమ్లో పడుకోబెడతారు? మీరు తాతయ్యను మన ఇంటికి తీసుకొచ్చాక నాకు చాలా బాగుంది డాడీ. కానీ స్టార్ట్ అయ్యి కొద్ది రోజులున్నాక

0: మీరు మమ్మీ మాట్లాడుకోవటం నేను విన్నాను డాడీ. ఇద్దరం ఆఫీస్కి వెళ్తాం, బాబేమో స్కూల్కి వెళ్తాడు, ఇంట్లో ఆయన ఒక్కరు ఏముంటారు అనుకుంటున్నారు. మీరు తాతయ్యతో చెప్పటం కూడా విన్నాను డాడీ. నాన్న, మీరు ఒక్కరు ఇంట్లో ఉండలేరు, గాని హోంలో అయితే మీలాంటి వాళ్ళుంటారు, మీకు బాగా కాలక్షేపంగా ఉంటుంది. సరిగా చూడని భయపడద్దు, ఉచితంగా ఉండేది కాదులే, నేను డబ్బులు కడతాను, అన్నీ అమర్చి పెడతారు అన్నారు మీరు. తాతయ్య ఏం మాట్లాడలేదు, నీ వైపు నా వైపు చూసి నీ ఇష్టంరా అన్నారు. పాపం అప్పుడు తాతయ్యను చూస్తే పిటి అనిపించింది. ఇంట్లో ఇంకా తాతయ్య కంపెనీ ఉండదని తెలిసి ఏడుపొచ్చింది. పంపవద్దని నేనెంత ఏడ్చాను, ఆయన ఉంటే నీ చదువు సంగీతం సాగినట్టే అంది మమ్మీ. నువ్వేమో నీకు మంచి పప్పిని కొనుక్కొస్తాను, దానితో చక్కగా ఆడుకుందువు గాని అన్నావు నన్ను దగ్గర పడుకోబెట్టుకుని. మంచి కథలు కబుర్లు చెప్పే తాతయ్యను పంపేసి కుక్క పిల్లని తెస్తానన్న నీమీదే నాకు చాలా కోపం వచ్చేసింది డాడీ. నేను వెళ్తున్నానుగా, ఫోన్లో అయితే మాట్లాడిన సేపేరా, ఉత్తరాలైతే మళ్లీ మళ్లీ చదువుకుంటాను, నువ్వు నాకు ఉత్తరాలు రాయనాన్న అని తాతయ్య నాకు రాయటం నేర్పించారు. అప్పుడప్పుడు రాస్తూనే ఉన్నాను. ఇంట్లో ఉన్న నా కిడ్నీ బ్యాంకులో దాచుకున్న మనీ తీసుకున్నాను. నేను తాతయ్య దగ్గరకు వెళ్తున్నా, అడ్రస్ తెలుసు, మీతో పాటు వెళ్లేవాడిని కదా, తాతయ్యని తీసుకొని మన విలేజ్కి వెళ్ళిపోతాం. నీకు తెలుసా డాడీ, తాతయ్యకు వంట చేయటం కూడా వచ్చు, నేను నేర్చుకుంటాను, తాతయ్యకి హోంకి కట్టే అమౌంట్ మాకు పంపు డాడీ. నేను మన పొలంలో పేడి ఇంకా వెజిటేబుల్స్ పండించడం నేర్చుకుంటాను, తాతయ్యకు హెల్ప్ చేస్తాను, ప్లీజ్ ఓకే అనండి డాడీ, తాతయ్యను నాతో పంపేయమని హోం వాళ్ళకి మీరు కాల్ చేయండి, నన్ను వెనక్కి తీసుకురావద్దు. మనం తలుపులు కిటికీలు మూసేసి ఏసీ వేసుకుని పడుకున్నప్పుడు కరెంటు పోయి రాకపోతే ఎలా ఉంటుంది, మన ఇంట్లో నాకు అసలా అలా ఉంటుంది డాడీ, నిజంగా అందుకే నాకు వెనక్కి రావాలి లేదు డాడీ, బాయ్ డాడీ. చదవటం పూర్తి చేసిన ఆనంద్ అలా స్తబ్దుగా ఉండిపోయాడు. వెంటనే ఏదో గుర్తు వచ్చినట్లు జేబులో సెల్ ఫోన్ తీసి తండ్రి ఉండ హోంకి కాల్ చేశాడు. తండ్రిని అడిగాడు, నాన్న అక్కడికి అన్వేష్ వచ్చాడా అని. ఇప్పుడే వచ్చాడు నాన్న, ఏంటి ఒక్కడే వచ్చాడు అడుగుతున్నారు ఆయన. ఏం లేదులే, మిమ్మల్ని చూడటానికి కాల్ కట్ చేశాడు ఆనంద్. వాడికి ఏం తక్కువ చేశామానండి ఇలా చేశాడు, ఏడుస్తూ అంది శిల్పన. ఆలోచిస్తూ ఉండిపోయిన ఆనంద్ స్వగతంలా అన్నాడు, ఆనందించే వాటిని అందకుండా చేశాం, అక్కర్లేదన్న వాటిని ఎక్కువ చేశాం, భరించలేని ఒంటరితనాన్ని వాడికి తోడు చేశాం అన్నాడు బాధపడు. కొంతసేపు ఆగి మెల్లగా అన్నాడు, నా అన్న పరిస్థితి కూడా ఇంతే అయి ఉంటుంది శిల్ప, మందబుద్ధులం, వీడేమో చెప్పగలిగాడు ఆయనేమో చెప్పలేకపోయారు. ఆగిపోయాడు ఆనంద్. అతని నేత్రాలు నీటితో తొణుకుతుంటే గొంతు గాధికంగా వణికింది. పరిస్థితిని భర్త మాటలను పేరిచి వేసుకుంటుంది శిల్పన. చటుక్కున లేచాడు ఆనంద్. లేచి బయలుదేరు, వెళ్లి బాబుని నాన్నను ఇంటికి తీసుకువద్దాం అన్నాడు ఆనంద్. అలాగేనండి అంటూ లేచింది శిల్ప.
1: మీరింతవరకు అన్వేషి కథానిక విన్నారు. సమర్పణ శ్రీ ప్రోతునూరి రవిప్రసాద్. కార్యక్రమంలో చివరిగా సంక్షేమ గీతం.

కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు. ముందుగా ఇట్లు నీ వెన్నెల చిత్రం నుంచి రాజేష్ ప్రియా పాడిన పాట వింటారు. రాజ్ కుమార్ సాహిత్యం.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణీ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపడుతోందన్నారు. ఈ సర్వే నిర్వహించి నూతన పట్టా పుస్తకాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఒక పక్క ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ నాయకులు, ఒక పక్క ఎన్డీఏ కార్యకర్తలుంటే, ఇంకో పక్క మా అఫీషియల్ టీం అంతా పక్కనే ఉంది, మీకు ఎదురుగా కూర్చొని పెట్టాను. ఇద్దరిని కూడా సమాంతరంగా తీసుకుని మీ సమస్యలు పరిష్కారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో అన్ని సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మీ భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తీర్థిద్దే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా.
0: బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్రికుల బస్సు గత రాత్రి ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై ఈరోజు అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీకి వెళ్తున్న బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా 15 మంది గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, బీహార్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టిట్కో కాలనీలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సబ్స్టేషన్ ప్రారంభంతో ధర్మవరం పట్టణం పరిసర ప్రాంతాలకు మరింత నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఇంద్రమ్మ కాలనీ L1 L2 అదేవిధంగా రేగాటిపల్లి కాలనీలకే కాకుండా గొండవాళ్లపల్లి కాలనీకి కూడా దాదాపు 7500 వినియోగదారులకి ఇవాళ 24/7 కరెంట్ అందే దిశగా ఉంది. మొత్తం 3.5 కోట్లతో ఇవాళ ఈ సబ్స్టేషన్ ప్రారంభించుకున్నాం. ఈ సబ్స్టేషన్ కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం హడ్కో ద్వారా దీన్ని మంజూరు చేసింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలు పలు జిల్లాలలో కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ యోగాసనాలు వేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి యోగా సాధన చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టర్ కార్యాలయం ఎదుట యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబు యోగా సాధనలో పాల్గొని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగుపడతాయని అన్నారు. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి సానుకూల జీవన విధానం అలవడుతుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఖైదీలతో యోగా ఇతివృత్తంతో యోగాంధ్ర 2026 కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలతో సామూహిక యోగ సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
3: దైనందిన జీవితంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలన్నా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండవలసి వచ్చినా వీటన్నిటికీ మించి మనం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలంటే ఈ యోగా అనేటువంటి మాటని మనం ప్రత్యేకంగా నమ్మాలి. మీరు మేము అందరం కూడా ఒత్తిడిలో ఉండేటువంటి వాళ్ళ, ఈ ఒత్తిడిని జయించాలంటే ఎంతో కొంత మానసిక ప్రశాంతత కావాలంటే 100% మనకు ఉపయోగపడేది యోగా మాత్రమేనేటువంటి మాట మనం మాత్రమే కాదు ఇవాళ ప్రపంచం మొత్తం నమ్ముతున్నటువంటి అంశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా వేమగిరిలో 70 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన ధర్మవరం ఎలమంచల రహదారిని, అలాగే విశాఖ డైరీ సహకారంతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ది పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయలి విజయ్ ఈరోజు తమ నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాసనసభకు చేరుకున్నారు. అసెంబ్లీలో ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వీరి నామినేషన్లను బలపరిచారు. వీరిలో సానా సతీష్ రెండోసారి రాజ్యసభకు ఎంపిక కానుండగా, భాష్యం రామకృష్ణ, చింతకాయలి విజయ్ తొలిసారిగా సభలో అడుగుపెట్టనున్నారు. గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పేదల సాధికారత, సమ్మిళిత అభివృద్ది, సంక్షేమాన్ని లక్ష్యంగా అమలు చేసిన కార్యక్రమాలు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చాయని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల ఎన్డీఏ పాలనపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, ఆర్థిక చేయూత నుంచి ఆరోగ్య సంరక్షణ, గృహవసతి, పారిశుద్ధ్యం, విద్యుత్, ఆహార భద్రత వరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తెలిపారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని మాజీ పార్లమెంటు సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ, ప్రజాధనం వెచ్చిస్తున్న ప్రాజెక్టుల్లో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని కోరారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన రాష్ట వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతో మంత్రి నిన్న విజయవాడ నుంచి దృశ్య శ్రవణ మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త విధానం అమలు తో కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,

0: రాష్ట్రంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్. యోగా సాధనతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారం, రైతులకు సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న హోంశాఖ మంత్రి వి అనిత. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకం గురించి శ్రీమతి వి పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
7: ఈ ఆధునిక కాలంలో ప్రతి పని వేగవంతంగా చేస్తేనే కానీ మన పనులతో పాటు సమయం కూడా సద్వినియోగం చేసుకోగలం. అయితే ఈ క్రమంలో వాతావరణంతో పాటు ఈ కాలుష్య ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాం. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు తీసుకునే పరిహారాల్లో పోషకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవాళ కూడా పోషకాహారాల జాబితా తీసుకుంటే ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది పుట్టగొడుగులు. పుట్టగొడుగుల్లో ఖనిజ లవణాలు, భాస్వరం, పొటాషియం ఇలాంటి పోషక పదార్థాలతో పాటు విటమిన్లు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకున్న వి పద్మావతి గారు మన ముందున్నారు. మరిన్ని విశేషాలు మాట్లాడుకుని తెలుసుకుందాం. నమస్కారం అండి పద్మావతి గారు.
8: నమస్కారం అండి.
7: మీ విద్యార్హత ఏంటండి?
8: నేను బీకాం చేశానండి.
7: బీకామ్ కి పుట్టగొడుగులకి అసలు ఎక్కడ సంబంధం లేదు. బీకామ్ చదివిన తర్వాత పుట్టగొడుగుల వ్యాపారం మొదలు పెట్టాలని ఎలా అనిపించింది?
8: నాకు మొదటి నుంచి కొంచెం ఈ పుట్టగొడుగుల పెంపకం మీద చాలా ఆసక్తి ఉందండి. నా ఆసక్తి వల్ల నేను ఈ పుట్టగొడుగుల్ని ట్రైనింగ్ చేసి ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాను నేను.
7: అయితే ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ రావాలి అంటే దాని గురించి తెలిసి ఉండాలి.
8: అవునండి.
7: మీరు పుట్టగొడుగులు మీ అవగాహనకి రావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా?
8: ప్రస్తుతం ప్రతి వాళ్ళు ఎదుర్కొంటున్నది స్థూలకాయం అండి. ప్రతి వాళ్ళు కూడా ఈ స్థూలకాయం వల్ల ఎట్లా సన్నబడాలి, ఎట్లా స్థూలకాయం తగ్గాలి అనేది ఆలోచిస్తున్నారు. ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ఎక్కువగా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ ప్రోటీన్స్, విటమిన్స్ లోపం వల్ల చాలా అనారోగ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అటువంటి దాన్ని ఫిలప్ చేయడానికి మనం ఏమైనా చేయగలుగుతామా? ఇప్పుడు ఈ పుట్టగొడుగుల్లో అనేక రకాలైన క్యాలరీస్ గాని, విటమిన్స్ గాని, కార్బోహైడ్రేట్స్ గాని పుట్టగొడుగుల్లో ఎక్కువ పోషక పదార్థాలు దొరుకుతున్నాయండి. ఇవి తినడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కొంతవరకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఆహారంలో విటమిన్ల లోపం, దాన్ని కొంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాము అనే ఉద్దేశంతోనే నేను ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకున్నానండి.
7: ఒక చిన్న ఆలోచనతో కెరీర్ తిరిగిందనమాట.
8: అవునండి.
7: ఇంటి దగ్గర చేయడానికి వీలవుతుందా, లేకపోతే ఎలాగా ఫామ్ చేస్తారు దీన్ని?
8: ప్రత్యేకంగా ఒక పరిశ్రమలాగా కాకుండా కుటీర పరిశ్రమగా కూడా దీన్ని పెట్టుకోవచ్చు అండి. మనం ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. షెడ్లలోనే మనం పెద్ద పెద్దగా కర్మాగారాలు అక్కర్లేదండి. దీనికి ఒక 2-3 షెడ్లు ఉంటే సరిపోతుందండి. 3 రూములతో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కువ దీనికి ఏంటంటే శ్రమపడి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కానీ మనం ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉన్నా గానీ దీనిలో కొంతవరకు కూడాను ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది.
7: అసలు ఎన్ని రకాలు ఉన్నాయి పుట్టగొడుగుల్లో?
8: మొత్తం 14,000 రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. దానిలో కేవలం 700 వరకు మాత్రమే మనం ఆహారంగా తినగలిగే రకాలు. మిగిలినవి విషపూరితమైనవి, అవి ఆహారానికి ఉపయోగపడేవి కాదు. కానీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగకరంగా ఉన్నవి, వాడుకలో ఉన్నవి కూడా 3 రకాలు ఉన్నాయండి. బటన్ మష్రూమ్స్ అంటే గుండి పుట్టగొడుగు అంటారండి, అదొకటి. 2, ఆయిస్టర్ మష్రూమ్, ఆలుచిప్ప పుట్టగొడుగు అంటారు. 3వది పాల పుట్టగొడుగు.
7: మీరు వేటిని తయారు చేస్తున్నారు?
8: మేము పాల పుట్టగొడుగులను తయారు చేస్తున్నామండి.
7: ఇన్ని రకాలు ఉన్నాయి. అయితే అసలు ముందుగా ఈ పుట్టగొడుగుల వల్ల ఇందాక చెప్పుకున్నాం పోషక పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా వీటి వల్ల?
8: ఈ పుట్టగొడుగుల వల్ల పోషక పదార్థాలే కాదండి, క్యాన్సర్ ను కూడా నిరోధించే లక్షణం పుట్టగొడుగులో ఉందండి. ఆహారంలో పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల కొంచెం స్థిరీకరంగా ఉంటాయి షుగర్ లెవెల్స్ కూడాను. రక్తహీనత ఉన్న వాళ్ళు డాక్టర్స్ ఈ పుట్టగొడుగుల్ని వాళ్ళకి ఆహారంగా సూచిస్తున్నారండి. అవి ఖనిజ లవణాలని, కార్బోహైడ్రేట్స్ ని, అలాగే మనకి అరటి పండులో ఉండేసిన కార్బోహైడ్రేట్స్, అవి కూడా అంతకన్నా కూడా ఈ పుట్టగొడుగుల్లోనే ఎక్కువ ఉన్నాయండి. విటమిన్స్ గాని, ఖనిజ లవణాలు గాని, పొటాషియం గాని, అవి మనకి పుట్టగొడుగులో సమృద్ధిగా లభిస్తాయి. ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళకి మెయిన్ ఇవి బాగా ఉపయోగపడతాయండి.
7: అంటే వాటిలో ఉండే పోషక విలువలన్నీ
8: పుట్టగొడుగుల్లో లభిస్తాయి మనకి.
7: మీరు శిక్షణ ఎక్కడైనా తీసుకున్నారా?
8: రాజమండ్రిలో నేను శిక్షణ తీసుకున్నానండి. అక్కడ వాళ్ళు వాటి గురించి మనకి థియరిటికల్ గాను, ప్రాక్టికల్ గాను కూడాను ఏ విధంగా తయారు చేయాలి, బెడ్స్ ఎలా తయారు చేయాలి, ఎట్లా ప్రిపేర్ చేయాలి, అదంతా కూడా అక్కడ 2 రోజులు ట్రైనింగ్ తీసుకున్నానండి. ట్రైనింగ్ తీసుకున్నాక నేను ఈ పరిశ్రమ ప్రారంభించాను.
7: 2 రోజుల శిక్షణ సరిపోతుందండి?
8: సరిపోతుందండి. అంటే మనం తీసుకున్న ఒక పాల పుట్టగొడుగులు ఒకటే మాత్రమే కాబట్టి సరిపోతుందండి.
7: ఎలాంటి అంశాలను మీకు అవగాహన తెస్తారు ఇందులో?
8: అక్కడ పాల పుట్టగొడుగులు ఎట్లా తయారు చేయాలి, బెడ్స్ ఎలా తయారు చేయాలి, విత్తనాలను ఎలా తీసుకోవాలి. పాల పుట్టగొడుగుల్లో ముఖ్యంగా ఏంటంటేనండి, గడ్డి చాలా నాణ్యమైనది తీసుకోవాలి. అప్పుడే పంట నుంచి వచ్చిన వరిగడ్డిని ఉపయోగించకూడదు. కనీసం 2-3 నెలల తర్వాత ఆ గడ్డిని ఉపయోగించాలి. గడ్డి తీసుకునేటప్పుడే చాలా నాణ్యమైన వరిగడ్డిని తీసుకోవాలి. వాటర్ లో వానక తడవకూడదు. తడిచిన గడ్డి పాల పుట్టగొడుగులకు పనికిరాదండి. మనకు విత్తనం ఎప్పుడైతే మంచి విత్తనాన్ని ఎంచుకోగలుగుతామో అప్పుడే దిగుబడిని సమర్థవంతంగా పొందగలుగుతాము.
7: మీరు విత్తనం ఎంపిక ఎలా చేస్తారు? మరి ఈ శిక్షణలో భాగంగా తెలియజేస్తారా?
8: చెప్తారండి. విత్తనాన్ని ఎట్లా చూసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది ఆ విత్తనం ఫార్మేషన్ బట్టి, లోపల ఆ విత్తనం ఎలా ఉంది అనేది చూస్తే తెలుస్తుంది అండి. అది ఫార్మేషన్ అయితే కరెక్ట్ గా, లోపల విత్తనం కరెక్ట్ గా ఉంటే అది మనకి దిగుబడి కరెక్ట్ గా వస్తుంది అనేది తెలుస్తుందండి. నల్లగా ఉన్నా, పొడి పొడిగా ఉన్నా ఆ బ్యాగ్లు విత్తనం మనకి పంటకు అనుకూలమైనవి కాదండి. అటువంటి విత్తనాన్ని ఉపయోగించకూడదు. ఉపయోగించిన కరెక్ట్ గా దిగుబడి మనం సాధించలేము.
7: ఒక విత్తనం దశ నుంచి పుట్టగొడుగు కోతకి వచ్చే వరకు ఎన్ని దశలు ఉంటాయి దీంట్లో?
8: మనకి విత్తనం దశ నుంచి కూడాను కోత దశ వరకు కూడా మొత్తం 3 దశలు ఉంటాయండి. ఫస్ట్ బెడ్డింగ్ తయారు చేయడం, తర్వాత మట్టి కేసింగ్ చేయడం, తర్వాత వాటరింగ్ చేసి విత్తనాన్ని, వచ్చిన దిగుబడిని కటింగ్ చేయడం. ఈ బెడ్లను తయారు చేయడం అనేది ముందు గడ్డిని నానబెట్టడంతో స్టార్ట్ అవుతుంది. గడ్డిని మనం 2 ఇంచులు గాని, 3 ఇంచులు గాని గడ్డిని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన వరిగడ్డిని 2 రకాలుగా శుద్ధి చేయాలి. 1 రసాయన పద్ధతి, 2 సేంద్రియ పద్ధతి. 2 గంటల పాటు ఉడిగిన వరిగడ్డిని నీటిని వార్చి పూర్తిగా నీడలో గాని ఎండలో గాని శుభ్రమైన ప్రదేశంలో శుభ్రంగా ఆరబెట్టాలండి. తేమ గడ్డిలో ఉండాలి. ఆ గడ్డి ఆరే విధానంలోనే మనకి ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలా ఆరిన గడ్డిని మనం బెడ్లుగా తయారు చేసుకోవాలి. 12-24 గాని లేదా 14-22 ఇంచెస్ ఉన్న పాలిథిన్ కవర్లను, బ్యాగ్లను తీసుకుని దానిలో 5 సెంటీమీటర్ల వరకు వరిగడ్డిని పరిచి మందం వరకు దాని మీద మంచి మేలు రకమైన విత్తనాన్ని తీసుకోవాలండి. ఒక గుప్పెడ విత్తనాలను దాని చుట్టూ వేయాలి. పైన 5 ఇంచెస్ బెడ్ల మీద వేయాలి, గడ్డి మీద. మళ్లీ ఒక 5 సెంటీమీటర్ల పొడుగు గడ్డిని వేసి మందంలో మళ్లీ ఒక గుప్పెడి విత్తనాలు. ఈ విధంగా ఒక కవర్లో 5-6 వరుసల వరకు విత్తనాన్ని వేసి పైన మూతిని రబ్బర్ బ్యాండ్ తో గట్టిగా గాలి ఆడకుండా కవర్ చేసేయాలి, పెట్టేసేయాలి. ఎట్లా చేసిన ఈ బెడ్ని ఈ డార్క్ రూమ్ లో 18-21 రోజులు. ఈ 21 రోజుల్లో ఈ విత్తనం అనేది ఆ గడ్డికి పూర్తిగా ఫార్మేషన్, మైసీలియం అనమాట, బూజులాగా మొత్తం ఆ గడ్డికి పడుతుంది. 21 రోజుల తర్వాత ఆ బెడ్ని బయటకు తీసుకుని రావాలి. లైటింగ్ రూమ్ అంటారండి ఇంకో రూము. ఆ లైటింగ్ రూమ్ లో ఏంటంటే మనం బెడ్లకి కట్ చేసిన తర్వాత కేసింగ్ చేస్తాం, మట్టిని కేసింగ్ చేస్తామండి. ఆ మట్టిని కూడా 2 రకాలుగా శుద్ధి చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ తర్వాత కేసింగ్ ఉపయోగించాలి. ఈ మట్టిని ఆ గడ్డి మీద పరిచి ఆ బెడ్లని లైటింగ్ రూమ్ లో పెట్టాలి. లైటింగ్ రూమ్ లో పెట్టినప్పుడు మనం ప్రతిరోజు కూడా వాటికి కనీసం 8-10 గంటలు లైటింగ్ ఇవ్వాలి.
7: ఏ రకంగా అందిస్తారు ఈ లైటింగ్?
8: మనం ఎలక్ట్రికల్ లైట్స్ ఏనండి, ఎలక్ట్రికల్ లైట్స్ ని యూజ్ చేసి వాటికి లైటింగ్ అందించాలి. తర్వాత ఈ డార్క్ రూమ్ లో గాని, లైటింగ్ రూమ్ లో గాని మనకి ఎప్పుడు కూడా మనం టెంపరేచర్ ని, హ్యూమిడిటీని మెయింటైన్ చేయాలి.
7: ఎంతలో ఉంచుకుంటారు ఆ ఉష్ణోగ్రత?
8: డార్క్ రూమ్ అవనివ్వండి, లైటింగ్ రూమ్ అవనివ్వండి, పాల పుట్టగొరువులకు వచ్చి 28-35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉండొచ్చు. ఈ రెండింటి మీదే పంట యొక్క పరిస్థితి ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడాను.
7: ఇంత ప్రాసెస్ చెప్పారు. అసలు విత్తనం దగ్గర నుంచి, గడ్డి దగ్గర నుంచి, ఇసుకతో సహా ఎంతో కష్టపడితే గాని మొలక అనేది రాదు.
8: అవునండి.
7: మరి ఇంత ప్రాసెస్ లో ఒక విత్తనం దగ్గర నుంచి మనకి చేతికి రావడానికి పుట్టగొడుగు ఎంత టైం పడుతుంది? మొత్తం
8: మనకి 30-35 రోజుల సమయం పడుతుందండి.
7: 35 రోజులు కూడా నిర్విరామంగా ప్రతి దశలోనూ అన్ని చూసుకుంటూనే ఉండాలి.
8: అవునండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రతిరోజు కూడాను మనం కంటికి రెప్పలా దాన్ని కాపాడుకోవాలండి.
7: ఇన్ని రకాల ముడి పదార్థాలు కలిస్తే కానీ మనకు పుట్టగొడుగు తయారవదు. ముడి పదార్థాలను ఎక్కడి నుంచి సేకరిస్తారు?
8: ముడి పదార్థాలు అంటే విత్తనం వరకు మేము ట్రైనింగ్ తీసుకున్న చోట గానీ, వేరే విత్తనం తయారు చేసే చోట గానీ తెచ్చుకుంటాము. మిగతావి మనం దగ్గరలో ఎక్కడైనా తెచ్చుకోవచ్చండి. విత్తనం మనకి ఫార్మాల్డిహైడ్ గాని, కార్బనిజం పౌడర్ గాని ఎరువుల షాప్ లో దొరుకుతాయండి.
7: మీరు మీ షెడ్ కి ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకున్నారు?
8: 4 గదుల షెడ్ మేము చేస్తున్నామండి ఇప్పుడు ప్రస్తుతానికి. భవిష్యత్తులో ఇంకా పెంచే ఉద్దేశం ఉంది. మనం కరెక్ట్ గా అంతా సవ్యంగా చేసి చాలా జాగ్రత్తగా చేస్తే గనక తప్పకుండా 5 నుంచి 6 కేజీల వరకు మనం దిగుబడిని తీయగలుగుతాము.
7: మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు మరి మీ పంటని?
8: మార్కెటింగ్ అంటే మేము మాకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ తీసుకుంటారండి. తర్వాత ఎక్కువ క్యాటరింగ్స్ వాళ్ళు ఎక్కువగా మా దగ్గర తీసుకుంటారండి.
7: మీరు స్వయంగా చేసుకుంటారా లేకపోతే మీ దగ్గర ఎవరైనా పెట్టుకుని చేయిస్తున్నారా?
8: నేను నా స్నేహితురాలు 3 కలిసి చేస్తున్నాము. ఇంకా మా కింద ఒక 2 పెట్టుకునే ఉద్దేశం ఉంది.
7: మీరు ఎంత అవుట్పుట్ తేగలుగుతున్నారు?
8: ప్రస్తుతానికైతే మంత్లీ వచ్చేసి 20,000 అట్లాగా మేము పొందగలుగుతున్నామండి.
7: ఒక్కొక్కసారి మన పెరటి తోటల్లో కూడా ఈ వర్షం చినుకులు 2-3 జల్లులు పడగానే కనిపిస్తూ ఉంటాయి పైకి మొలిచి. మరి ఆ పుట్టగొడుగులకి, ఇలా ప్రాసెస్ చేసే పుట్టగొడుగులకి తేడాలు ఏంటండి?
8: పూతికాహారాలు అంటారండి వాటిని. చెట్లు మొక్కలు వీటి నుంచి వచ్చేస్తూ ఉంటాయండి ఆ పుట్టగొడుగులు. అవి మనకి అన్ని తినడానికి యోగ్యకరమైనవి కాదు.
7: ఇప్పుడు మామూలుగా ఏ పంట వేసినా కలుపు సమస్య ఒకటి వస్తుంది, ఇంకా దానికి చీడపీడల సమస్య అని ఇలాంటివన్నీ ఆ పంట ఎదుర్కొంటూ ఉంటుంది. మరి ఇలా పుట్టగొడుగు మీరు విత్తనం స్టార్ట్ చేసే దశ నుంచి ఎన్నో కీలకమైన దశలు దాటుకుంటే గానీ పుట్టగొడుగు రాదని అర్థమైంది.
8: అవునండి.
7: మరి ఈ మధ్యలో మీరు ఈ పుట్టగొడుగులకి ఎదురయ్యే సమస్యలు ఏమన్నా?
8: అంటే మనం పుట్టగొడుగుల్లో ఏంటంటే చాలా జాగ్రత్త ఏంటంటే మెయిన్ నీట్నెస్ అండి. చుట్టుపక్కల ప్రదేశాలను ఎంత శుభ్రంగా ఉంచగలుగుతాము దాన్ని బట్టి మనకి చీడపీడల యొక్క సమస్య తక్కువగా ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో వాటికి కూడా వస్తాయండి. వాటిలో కంటామినేషన్ ఉంటుందండి, బ్లాక్ కంటామినేషన్, గ్రీన్ కంటామినేషన్ అని ఉంటుందండి. ఆ కంటామినేషన్ వచ్చినప్పుడు మనం బెడ్ల యొక్క పరిస్థితిని చూసుకోవాలండి. పూర్తిగా కంటామినేషన్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే గనక, వాటిలో ఎక్కువ శాతం వచ్చి ఉంటే గనక కంటామినేషన్, ఆ బెడ్లను అసలు పూర్తిగా తీసేయాలండి గదుల్లో నుంచి. ఆ బెడ్లను తీసేసి ఆ గదిని శుభ్రం చేసేయాలి. పూర్తిగా వచ్చేస్తే
7: విత్తనం కూడా వృధానే కదా?
8: ఆ అయిపోతుందండి, వృధా అయిపోతుంది. ఇంకా ఆ విత్తనం మనకు పనికిరాదండి.
7: ఈ మార్పుని మనం బెడ్ మీద ఎలా గమనించుకోవాలి?
8: మనం ప్రతిరోజు కూడాను ఉదయం సాయంత్రం కూడా పర్యవేక్షిస్తూ ఉండాలండి బెడ్లను. 12 గంటల తర్వాత బెడ్లకి రోజు కూడా 2 పూట్ల వాటరింగ్ చేయాలి.
7: నీటితో
8: తడిస్తూ ఉండాలి. అప్పుడు బెడ్ల మీద నుంచి ఈ ఫార్మేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. క్రాప్ కరెక్ట్ గా మనకి 10 రోజుల తర్వాత నుంచి చిన్న చిన్న బుడిపిల్లగా స్టార్ట్ అవుతుందండి క్రాప్. క్రాప్ స్టార్ట్ అయిన 2-3 రోజుల్లోనే మనకి పుట్టగొడుగు తయారైపోతుంది. ఈ పుట్టగొడుగు అనేది 3 నుంచి 4 ఇంచెల వరకు పెరుగుతుందండి. అంటే ఇంకా పెరుగుతుంది. 3 నుంచి 4 ఇంచెలు ఉన్నప్పుడు మాత్రమే పుట్టగొడుగుని కోసేయాలి. 5 ఇంచులు దాటిన తర్వాత ఆ పుట్టగొడుగుని కోస్తే మాత్రం మనకి మార్కెటింగ్ కష్టం అవుతుంది. పుట్టగొడుగులు ఎప్పుడు కూడా క్యాప్ విచ్చుకోక ముందే కోసేయాలి. వాటిని ఒక పాలిథిన్ బ్యాగ్ లో పెట్టి మూతికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుంటే గనక మనకి 7 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటికి నిల్వ సామర్థ్యం ఎక్కువ అండి.
7: ఈ 7 రోజుల్లోపు మీకు మార్కెటింగ్ అవ్వకపోతే ఆ తర్వాత కృత్రిమ పద్ధతులు ఏమైనా ఉంటాయా?
8: పచ్చళ్ళు కూడా పట్టుకోవచ్చండి. మిగిలిపోతున్నాయని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ పాల పుట్టగొడుగుల్ని ఆవకాయగా గాని మాగాయగా గాని కొంచెం ఆరబెట్టి నూనెలో ఫ్రై చేసి ఆవకాయగా మాగాయగా ఇప్పుడు నిల్వ పచ్చళ్ళుగా తయారు చేసి వాటిని మనం మార్కెట్ చేసుకోవచ్చు.
7: ఇది వరకు ఇంత డిమాండ్ లేదు.
8: అవునండి.

0: తీసుకొచ్చి డార్క్ రూమ్ నుంచి లైటింగ్ రూమ్ లో పెడతామండి. మళ్ళీ బెడ్స్ మేము డార్క్ రూమ్ లో మళ్ళీ ప్రిపేర్ చేసేసుకుంటామండి. ఏ గదికి ఆ గది ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుందండి. ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగదు. 30 రోజులకి ఇది పంట స్టార్ట్ అవుతుంది. 30 రోజుల నుంచి 60 రోజులలోపు ఈ పంట పూర్తయిపోతుంది. 30 రోజుల్లో ఈలోగా మేము మళ్ళీ డార్క్ రూమ్ లో బెడ్స్ తయారు చేసి ఫిలప్ చేసేసుకుంటాము. ఇట్లా చైన్ లింక్డ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. వర్క్ అనేది ఎక్కడ కూడా ఆగటం అనేది
1: కంటిన్యూస్ ప్రాసెస్.
0: అవునండి.
1: మరి ఈ మధ్యలో ఎక్కడ ఇంత శ్రద్ధగా చేయాల్సిన పని ఇది. మీరు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు ఈ బిజినెస్?
0: 30,000 పెట్టుబడితో మొదలు పెట్టాను నేను.
1: మీకు ఆదాయం ఎంత వస్తూ ఉంటుంది?
0: ఆదాయం అంటే మనకి ప్రస్తుతానికైతే నెలకి 20,000 అట్లా వస్తుందండి.
1: విన్నారు కదా, పుట్టగొడుగులు చూడటానికి ఎంత కోమలంగా ఉంటుందో అంత కఠినంగా ఉంటుంది తయారీ విధానం. ఎన్నో అంశాలు అవగాహన తీసుకొచ్చారు పద్మావతి గారండి. ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: కార్యక్రమంలో మీరింతవరకు పుట్టగొడుగుల పెంపకం గురించి శ్రీమతి వి పద్మావతి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాల్లో అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి. ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
0: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి. కార్యక్రమంలో చివరిగా విశేషాలు వింటారు.
2: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అలాగే సరైన జీవన విధానం కూడా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి నుండి తప్పించుకోవాలంటే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. వీటిలోకి తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, రోజువారీ ఆహారంలో వీటిని తప్పక మనం భాగం చేసుకోవాలి. వీటిలో అనేక పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి కారికా జాతికి చెందిన వృక్షం. మెక్సి

0: మెక్సికో మధ్య అమెరికాలో ఈ బొప్పాయిని ఒకప్పుడు విరివిగా పండించేవారు. దీని పండ్లు ఆహారంగానూ వైద్యంలోనూ వాడతారు. మన దేశంలో 400 ఏళ్ల క్రితమే ఈ బొప్పాయి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాలలో విరివిగా పండిస్తారు. ఒక చెట్టుకి 10 నుండి 15 కాయలు గుత్తులుగా కాస్తాయి. ఇవి ఏడాది పొడుగునా సులభంగా లభిస్తాయి. బొప్పాయి పండులో ఉన్నన్ని విటమిన్లు మరే పండులోనూ లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు తగు మోతాదులో ఉంటాయి. అలాగే దీనిలో ఫోలేట్లు, ప్యాంథోనిక్ ఆమ్లాలు, ఖనిజాలు, ఫ్లెవనాయిడ్లు, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఏ లభిస్తుంది. దీనితో పాటు విటమిన్ బి1, బి2, విటమిన్ బి3, సి విటమిన్లు, అలాగే కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇక ఈ బొప్పాయి పండులోని ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసినట్లయితే, కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బీటా కెరోటిన్ తోడ్పడుతుంది. విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉండటం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. దీనిలో విటమిన్ బి వల్ల నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా ఈ పండు కాపాడుతుంది. మలబద్ధకానికి బొప్పాయి పండు మంచి మందు. అలాగే దీనిలో ఉన్నటువంటి పీచు మొలల్ని రానివ్వదు. అలాగే ఈ పండు తినడం వల్ల జలుబు, ఫ్లూ, చెవినొప్పి వంటివి తగ్గుతాయి. ఆస్తమా, కీళ్ల వ్యాధులు వంటివి రాకుండా ఈ పండు నిరోధిస్తుంది. ఈ పండు తినడం వల్ల హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు వంటివి రాకుండా కాపాడుతుంది. బొప్పాయి పండు తామర వ్యాధిని తగ్గిస్తుంది. ఆకలిని పుట్టించి నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది. అలాగే జీర్ణక్రియ వేగాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. పులియబెట్టిన బొప్పాయి నుండి ఆయింట్మెంట్ తయారు చేస్తారు. అంతేకాకుండా గాయాల మీద, పుండ్లపైన ఈ బొప్పాయి గుజ్జుని ఉంచి కట్టుకడితే అవి త్వరగా తగ్గిపోతాయి. బొప్పాయి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట, ప్రేగులలోని విష పదార్థాలను ఇది తొలగిస్తుంది. ఈ పండుని కనుక తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ పండు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనే చెప్పాలి. చక్కెర వ్యాధితో బాధపడేవాళ్లు కూడా మితంగా ఈ పండుని తినవచ్చు. బొప్పాయిని పండుగానే కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు కూరగాను ఎక్కువగా వాడతారు. ఈశాన్య భారతంలో వంటలలో ఈ కాయను విరివిగా వాడతారు. మిగతా కూరగాయలైన సొరకాయ, బీరకాయ, వంకాయలలాగానే ఈ బొప్పాయి కాయని కూడా విరివిగా అమ్ముతారు. బొప్పాయి మంచి సౌందర్య సాధనంగా కూడా పనిచేస్తుంది. బొప్పాయిలోని గుజ్జుని మొహానికి రాయడం వల్ల మంచి మెరుపు వస్తుంది. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఫేస్ ప్యాక్లలో కూడా ఈ బొప్పాయి గుజ్జుని ఎక్కువగా వాడతారు. బొప్పాయితో చేసిన ఫేస్ ప్యాక్ జిడ్డు చర్మానికి ఎంతో మంచిది. దీనిని సబ్బులు, క్రీములలో కూడా ఎక్కువగా వాడతారు. జుట్టు పెరుగుదలకు బొప్పాయి తోడ్పడుతుంది. చుండ్రుని నియంత్రిస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ బొప్పాయి పండుని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే బొప్పాయిని కనుక నారింజతో పాటు తీసుకుంటే నారింజలో ఉన్నటువంటి పులుపు, అలాగే బొప్పాయిలో ఉన్నటువంటి తీపి, ఈ రెండూ కూడా ఒకదానికొకటి విరుద్ధంగా ఉండటం వల్ల అతిసారం, అజీర్తి వంటి సమస్యలు కలగవచ్చు. అలాగే బొప్పాయిలో నిమ్మరసం కనుక చేరిస్తే రక్త సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక పెరుగుతో కనుక తీసుకుంటే పెరుగు చలవ చేస్తుంది, బొప్పాయి వేడి చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి కనుక తీసుకుంటే జలుబు, ఒళ్ళు నొప్పుల సమస్యలు రావచ్చు. వీటితో కలిపి కాకుండా బొప్పాయినే కనుక తీసుకుంటే అజీర్ణ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
1: వనితావాణి విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోశ్ యాప్ని గానీ వెబ్సైట్లో గానీ సంప్రదించగలరు, చూడగలరు.
4: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఈ నెల 9వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ IS చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

0: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాలు అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి. ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
1: మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా

ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మక్కీ చిత్రానికి కేకేజీ సాహితీ పాడిన పాట వింటారు. నీలేష్ మిశ్రా గీత రచన.

0: है बदल। जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సమీర్ గీతానికి కుమార్ సాను, అల్కా యాగ్నిక్ పాడారు క్రాంతివీర్ చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇందీవర్ గీతానికి పంకజ్ ఉధాస్ సాధన సరగం పాడారు మొహరా చిత్రం నుంచి.

0: aja aja aja aja aja aja.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సోను నిగమ్, అల్కా యాగ్నిక్, షబాబ్ శబ్రి పాడిన పాట వింటారు, ముజ్సే షా.

0: కార్యక్రమంలో చివరిగా రజత్ అరోరా గీతానికి జావేద్ బషీర్ పాడిన పాట వింటారు, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై చిత్రం నుంచి.
1: ఇష్క్ వో బలా హై, ఇష్క్ వో బలా హై, జిస్కో చువా ఇస్నే వో జలా హై, దిల్ సే హోతా హై షురూ, దిల్ సే హోతా హై షురూ పర్ కంబక్త సర్ పే చడా హై, కభీ ఖుద్ సే కభీ ఖుదా సే కభీ జమానే సే లడా హై, ఇత్నా హువా బద్నామ ఫిర్ భీ

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ నేను అడిగే క్విజ్ ప్రశ్నలకి మీరు సమాధానాలని మెసేజ్ చేయాలంటే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

అందరూ ఆన్లైన్కి వచ్చేసారని అనుకుంటూ మొదటి ప్రశ్న అడిగేస్తున్నాను. ఇటీవలే నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఇటీవలే నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు? 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

0: కన్ను కొట్టి చూసానంట.
1: నేను అడిగాను, ఇటీవలే నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చీరాల నుంచి మానస, వెనిల, సమృత. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్, ఎల్ఎసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి శేషాద్రి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి, ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడనా జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా శుభ సాయంత్రం మేడం అంటూ లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్, శుభాని, ఎస్పీ సుబ్రహ్మణ్యం, దక్షిణ

వల్వలంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి, బ్రహ్మచారి శ్రీరామదాస్ సంజయచారి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాధా ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కృష్ణప్రసాద్ కొమ్మగూడెం తాడేపల్లిగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు నేదునూరి కళ్యాణ్చారి, ఋత్విక్ శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్, మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా జంగారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి శ్రీవత్స, సాయిరామ్ తనూజ, పావని చిరంజీవి, బృందావనం పద్మశ్రీ శ్యామ్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ టైప్ చేసి పంపించారు. కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నాగమణి ఒంగోలు నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, ఇంకా సుష్మ. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మొహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అహుబుల్ల వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్రరెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచర్ల గోపినాథ్, బండార శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో తినాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట్ సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సరే పంపించారు ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తుల నుంచి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి. సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర, ప్రభా, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్, ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ఇరుసుమండ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఉర్మిళ, సతీష్, దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి మీ ఆన్సర్ రాంగ్ అండి, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఒకసారి చెక్ చేసుకోండి. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కేదర్ వీరేష్, రాజోలి మండలం కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు.
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు పంపించారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి

రాజేశం, సరోజిని, మాయా వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దాయిద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి ఎవరు, సాయికృష్ణ లక్ష్మీ పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుండి, ఒకసారి చెక్ చేసుకోండి. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుశీల్ కుమార్ భోగనాథుని రాంగ్ ఆన్సర్ పంపించారు. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వంగ వరగంటి బదరి విశాల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవి కుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్తో. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఆళ్లగడ్డ పాలెం పోలేగారు, కర్నూలు బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్, బండారు త్రిమూర్తుల గుప్తా, నెల్లూరు నుంచి సయ్యద్ జాకీర్ బాయ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి ఎలమంచలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో వీరభద్రాపురం నుంచి వీర కనకారావు, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కోట, హారిక, మనురాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. ప్రశ్న చెప్పండి అంటూ అడుగుతున్నారు. ఇటీవలే నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు, ఇది ప్రశ్న. ఇంకా ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. వల్లివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి సాయినగర్ నుంచి హరినాథ్ బాబు. ఇంకా నంద్యాల టెక్కె నుంచి రామచంద్ర సువర్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరందరూ. ఇవి మీ అందరి మెసేజెస్. వచ్చినంత వరకు మొత్తం చదివేశాను. ఇటీవలే నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రజ్ఞానంద, రమేష్ బాబు ప్రజ్ఞానంద. మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఇంకొక ప్రశ్న. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం మీ అందరికీ తెలిసిందే. దాంతోపాటు ఈ సంవత్సరం ఇతివృత్తం అంటే నినాదం ఏంటి, ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవపు నినాదం ఏంటో తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, ఈ సంవత్సరం ఇతివృత్తం ఏంటి.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. ఇంకా ఏమడిగానంటే ఈ సంవత్సరపు అంతర్జాతీయ యోగా దినోత్సవపు ఇతివృత్తం ఏంటి అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆది, అన్న వీరందరూ. వినీల, మానస, సమృత, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు ఏదండి? కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఓకే, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి వీరందరూ. ఒక్క నెంబర్ నుంచి ఒకళ్ళు మాత్రమే పెడితే మీ అందరి మెసేజెస్ కవర్ చేయడానికి వీలుంటుంది. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి ఫణిరాజ్ కరెక్ట్ ఆన్సర్. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, తయూబ్ వీరందరూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నెదునూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా, నాగట్పండు, అశోక్ బాబు, సుబన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ వీరందరూ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మా మెసేజ్ ఎక్కడికి పోయింది? మీ మెసేజ్ వరుసగా వస్తుంది, నేను వచ్చిన ప్రతి మెసేజ్ చదువుతున్నాను. కరీంనగర్ జిల్లా మన గుర్తు నుంచి రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమరి ఉపేంద్రాచారి, బ్రహ్మచారి, శ్రీరామదాస్ సంజయచారి కరెక్ట్ ఆన్సర్. శుభాకాంక్షలు 90 వసంతాల ఆకాశవాణికి అంటూ

గగన్ విహార్ బాగుంది, కానీ ఆన్సర్ కూడా పంపించండి. ఇంకా రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎక్కడి నుంచి? యూపీ వారణాసి నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ, కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు, మను సత్యవతి, తేజ, సత్యనారాయణ, శిరీష, శ్రీనివాస్, శ్రీనివాసరావు, ఇరుసుమండ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బృందావనం పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స, శశాంక్ అచ్యుత, హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి, పండా లలితాదేవి శ్రీధర్బాబు, సునీతార్ నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్తోనే, కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లిగూడెం నుంచి, ఇంకా మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, నంద్యాల టెక్కెన్ నుంచి రామచంద్ర సువర్ణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కాశుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో వలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరం నుండి సాయి కృష్ణ లక్ష్మి శ్రీసాఖ్య వరేణ్య ప్రశాంతి జయంతి వీరందరూ, ఇంకా ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి అనురాధ, కరెక్ట్ ఆన్సర్తోనే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ, కరెక్ట్ ఆన్సర్తోనే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక ఇంకా వారి కుటుంబ సభ్యులు, వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షరకృప జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లల నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తోనే పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా హోవిల్ల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్రరెడ్డి రామకృష్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు, డి వాణి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నుంచి నంద్యాల కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం సత్యనారాయణ శిరీష మను రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్తోనే మహమ్మద్ ఇనాయతుల్లా అష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామరెడ్డి నుంచి, కెవిరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి రాజేశం సరోజిని మాయ, ఇంకా మల్లేశ్వరి మార్కపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఎవరంటే కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ అరుణ్ కుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్, ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, దంపూరి బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇన్నమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కత్తి నారాయణ గిద్దలూరు నుంచి తెలియదు మేడం నేను చెప్తాను ఆన్సర్, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఒంగోలు నుండి దింట కుర్తి సుబ్బారావు, పాపినపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదరణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, హ్యాపీ హోమ్ కాలనీ నుంచి దైద త్రివేణి చిన్మయ్ ప్రీతం కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్, భోగనాథన్ వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రప్ కొట్టూరు శ్రీకాకుళం నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో, డి శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాష ఇంకా వారి కుటుంబ సభ్యులు, ఇంకా 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మీ అందరికీ కూడా.
ఇంకా కరెక్ట్.

ఆన్సర్ పంపించారు ఎవరు? నరేంద్ర రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత చిత్తూరు నుంచి. రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపూర్ నుంచి అనంతపూర్ సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. తాడేపల్లిగూడెం నుంచి వన్నెం రెడ్డి, ప్రభాకర్ ఆన్సర్ ఏదండి? ఆన్సర్ కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకిర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇమేజెస్ డౌన్లోడ్ అవ్వండి, మెసేజెస్ మాత్రమే చేయండి. కరెక్ట్ ఆన్సర్తో తుమ్మ పద్మావతి ఈనమడుగు నుంచి ఆన్సర్ అని పంపించారు ఎవరు? వన్నెం రెడ్డి, ప్రభాకర్. కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. శుభాకాంక్షలు చెప్పలేదు. మీ అందరికీ శుభాకాంక్షలు, ఓకేనా? నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ నినాదం ఏంటి అని కూడా అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, కొంతమంది ఒకటి పెట్టారు, కొంతమంది రెండో దానికి పెట్టారు. అసలైతే యాక్చువల్గా జూన్21వ తేదీన మనం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క అధికారిక ఇతివృత్తం ఇంకా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ సంవత్సరపు ఇతివృత్తం ఏంటంటే, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. జీవితంలోని అన్ని దశలలో దీర్ఘాయువును ప్రోత్సహించడంలో ఇంకా ఆరోగ్య సంరక్షణలో నియమంగా చేయగలిగితే యోగా ప్రముఖ పాత్రను పోషిస్తుంది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. మీ అందరి కోసం ఈ పాట.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం హమ్ నన్హే బచ్చే 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థిని వి ప్రణవాక్షర. వినండి 7వ తరగతికి హిందీ పాఠం హమ్ నన్హే బచ్చే.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: ఆశీష్ బైఠో. హమారే దేశ్ కా నామ్ క్యా హై?
2: హమారా దేశ్ కా నామ్ భారత్ దేశ్ హై.
3: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ క్యా హై?
2: భారత్ దేశ్ కి ఉత్తరీ సీమా పర్ హిమాలయ పర్వత్ హై.
3: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే కౌన్ కర్తా హై?
2: హిమాలయ పర్వత్ కి రక్షా సీమా ప్రాంత మే సైనిక్

0: हराएंगे, अपना पथ कभी ना छोड़ेंगे, अपना प्रण कभी ना तोड़ेंगे, हिम्मत से नाता जोड़ेंगे, हम हिमगिरी पर चढ़ जाएंगे, भारत की ध्वजा फहराएंगे, हम भय से कभी ना डोलेंगे, अपनी ताकत को तोलेंगे, जननी की जय जय बोलेंगे, अपना सिर बैठ चढ़ाएंगे, भारत की ध्वजा फहराएंगे।
1: बच्चे अपने को नन्हे और नादान कहते हैं, अपने दुन पे सच्चे मानते हैं। वे भारत माता की जय जय नाद करते हैं, अपना तिरंगा झंडा सदा फहराने की इच्छा प्रकट करते हैं। పిల్లలు ఏమంటున్నారంటే, మేము చిన్నవాళ్ళము మరియు ఏమీ తెలియని వారము, మా కోరికకు మాత్రం మేమే నిజమైన వారసులమంటున్నారు. భారతమాత జయ జయ నినాదం చేస్తూ ఉంటామంటున్నారు. ఈ దేశపు జెండాను ఎల్లప్పుడూ ఎగరవేయాలని కోరుకుంటున్నారు. హా సహీ కహే హో, వే జిస్ రాస్తే పర్ జా రహే హై వహ్ కిత్నా భీ కష్ట క్యోమ్ నా హో, ఉస్సే మోడ్నే కీ బాత్ నహీ సోచతే హై, కీ గయీ కసమ్ సే విచలిత నహీ హోంగే భీ కహతే హై. భారత దేశ కా తిరంగా ధ్వజ సదా ఫహరానా చాతే హై. పిల్లలు వారు ఎంచుకున్న దారి ఎంత కష్టమైనా వెనుకకు చూడమంటున్నారు. చేసిన ప్రతిజ్ఞను ఎప్పటికీ విడవమంటున్నారు. ధైర్యముగా ఈ చల్లని హిమాలయ పర్వతం ఎక్కి త్రివర్ణ పతాకాన్ని సదా ఎగరవేస్తామంటున్నారు. ఏ వయసే కభీ నహీ డరేంగే భీ కహతే హై, సాతీ సాత్ సదా అప్ని తాకత్ కీ తోల్ నిరంతర్ కత్తే రహేంగే కహతే హై. భారత్ మాతా కీ జయ నినాద్ హమేషా కర్తే హీ రహేంగే, ఇస్కే లియే సిర్ భేంట్ చడానే కే భీ తయార్ హోంగే కహతే హై. వారు ఇంకా ఏమంటున్నారంటే, మాకు భయానికి భయం లేదంటున్నారు. అంతేకాక ఎల్లప్పుడూ వారి శక్తిని బేరూజు వేసుకుంటున్నామంటున్నారు. భారతమాత జయ నినాదము సదా చేస్తూ ఉంటామని చెప్పుకుంటున్నారు. దీనికే వారు తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమంటున్నారు.
0: ఇస్ కవితకు కిన్హోనే లిఖియే అధ్యాపక్ జీ?
1: యహ కవిత శ్రీ సోహన్ లాల్ ద్వివేదీ కే ద్వారా లిఖి

0: गई है। ये हिंदी साहित्य के प्रसिद्ध कवि है। इनका जन्म सन 1906 में हुआ। इनका संपर्क पंडित मदन मोहन मालवीय जी से हुआ। इनके व्यक्तिगत जीवन से प्रभावित हुए थे। उनसे प्रेरणा पाकर राष्ट्रीय भावना तथा जनता की चेतना करने वाली कविताएं लिखी, जिनमें राष्ट्रीय भावना कूट कूट कर बरी हुई। इस कविता सोहनलाल द्विवेदी गारु रचించారు। ఈయన హిందీ సాహిత్యమునకు చెందిన ప్రసిద్ధ కవులు। వీరి జననము 1906 లో జరిగింది। ఈయనకి పండిత మదన్ మోహన్ మాళవీయ గారితో వ్యక్తిగత పరిచయం ఉండేది। ఈ ప్రేరణతో దేశభక్తి మరియు జనతైచన్య కవితలు వ్రాసేవారు। వాటిలో దేశభక్తి భావన మెండుగా ఉండేది। బచ్చే కైసే హై,
1: बच्चे नन है और नादान है।
0: बच्चों का धुन कैसा है,
1: बच्चों का धुन सच्चा रहा है।
0: बच्चे किस चीज से मुंह मोड़ना नहीं चाहते हैं,
1: बच्चे अपने से की गही कसम से मुंह मोड़ना नहीं चाहता है।
0: हिमालय पहाड़ पर किस देश का झंडा फहराना चाहते हैं,
1: हिमालय पर भारत देश का तिरंगा झंडा फहराना चाहता है।
0: इस कविता के बारे में कुछ वाक्य अपनी ओर से कहो।
1: कवि कहते हैं कि बच्चे छोटे हैं, नादान हैं, कम उम्र के हैं, सदा सच बोलते हैं, भारत माता की जय की कामना करते हैं, भारत देश का झंडा सदा हिमगिरी शिखर पर फहराना चाहते हैं।
0: ठीक तरह प्रस्तुतिकरण किया है तुमने। इस कविता की रचना किसने की,
1: इस कविता की रचना श्री सोहनलाल द्विवेदी ने की।
0: श्री सोहनलाल द्विवेदी किस भाषा के कवि थे,
1: श्री सोहनलाल द्विवेदी हिंदी भाषा की कवि थे।
0: इनकी रचनाओं में कौन कौन सी बातें भरी थी,
1: इनकी रचनाओं में राष्ट्रीय भावना और जनता की चेतना रूपी भावनाओं एम कूट कूट कर भरी थी।
0: अच्छी तरह प्रश्नों के उत्तर दिए हो। कुछ कठिन शब्द अपनी कॉपी में लिख ले।
1: जी हाँ।
0: नादान एमी तेलियनी,
1: नादान एमी तेलियनी।
0: प्रण शपदमु,
1: प्रण शपदमु।
0: सच्चा निजमुगा,
1: सच्चा निजमुगा।
0: शहीद देशभक्तुडु,
1: शहीद देशभक्तुडु।
0: यह शहीद शब्द का अर्थ है देश के लिए जो प्राण अर्पण करता हो, जैसे कि देश की स्वतंत्रता के लिए चंद्रशेखर आजाद शहीद हुए थे। इसी तरह अल्लूरी सीताराम राजू अंग्रेजों की सेना के साथ लड़ते लड़ते शहीद हुए थे।
1: जी हाँ, लिख लिया।
0: खूब। कुछ विलोम शब्द जाने।
1: जी हाँ।
0: नन्हा बड़ा,
1: नन्हा बड़ा।
0: जय पराजय,
1: जय पराजय।
0: कुछ वाक्य प्रयोग भी सीख ले।
1: जी हाँ।
0: नादान एमी तेलियनी,
1: नादान एमी तेलियनी।
0: कभी कभी बच्चे अपने नादान से गलत कार्य करते हैं। पिल्ललु अप्पुडप्पुडु तेलियनी तनमु वलन तप्पुलु चेस्तारनी अर्थम। दुन कोरिका, बच्चे अपने दुन के सच्चे हैं। पिल्ललु वारी कोरिककु निजमैन वारसुलु। नाता संबंधमु, अपने मातृभूमि से सदा हम नाता जोड़ रखना है। एल्लप्पुडु मनमु मन मातृभूमि तो संबंधमु कलिगि उंडाली। हिमगिरी हिमालय पर्वतमु, भारत की उत्तरी सीमा पर हिमगिरी है। भारत देशानिकी उत्तर सरिहद्दुलो हिमालय पर्वतम उंदी। इसी के जैसे कुछ अपनी ओर से कहो।
1: जी हाँ। नन्हा चिन्नदी, यह नन्हा मेज है। हिम्मत धैर्यमु, मैं कभी भी अपना हिम्मत नहीं गरना है। उमर वयसु, छोटी उम्र में हम खूब खेलते थे। तिरंगा मूड रंगुलैना, भारत देश की ध्वजा तिरंगा है। ताकत बलमु, बच्चे अपनी ताकत तोलते आगे बढ़ना चाहते है। मोड़ना वेनुकाकु तिरुगुटा, हम अपने वादे से कभी भी नहीं मोड़ना है।
0: ठीक से अपने वाक्य प्रयोग किए हो। व्याकरणांश के रूप में भविष्य काल के बारे में जाने। इस कविता में गाएंगे, पहराएंगे, छोड़ेंगे, जोड़ेंगे, बोलेंगे, इन शब्दों को व्याकरण की दृष्टि से क्या कहते हैं?
1: व्याकरण की दृष्टि से इन्हें क्रियाएं कहते हैं।
0: इनको भविष्य काल की क्रियाएं कहते हैं। भविष्य काल माने क्रिया का कार्य होने की रीति को बताना है। गाएंगे, पहराएंगे, जोड़ेंगे, ई क्रिया రూపములు భవిష్యత్ కాలమునకు చెందినవి. భవిష్యత్ కాలపు క్రియ జరగబో పని యొక్క రీతిని తెలియజేస్తుంది. ఇసులియే క్రియాకే ధాతుకే సాత్ క్రమమే ఏగా ఏంగే ఏగి ఔర్ ఏంగి జైసే స్వర్ జోడ్నా పడతా హై. అందువలన క్రియా ధాతుకు క్రమముగా ఏగా ఏంగే ఏగి ఔర్ ఏంగి అనే స్వరములు కలుపుట జరుగుతుంది. జైసే కి శేఖర్ కల్ యహా ఆయేగా, శేఖర్ ఔర్ సోహన్ కల్ కేనే జాయేంగే, తుమ్ కల్ పరీక్ష లికోగే, ఆప్ పర్సోం సరకస్ దేఖేంగే, వహ్ రేడియో సునేగా, యహ్ మిఠాయి బనాయేగా. ఇది కర్త మై శ్రీలింగ్ కే రూప్ మే ఏక్ వచన కే రూప్ మే మాననీ హై తో తబ్ క్రియా కి రచన అలగ్ హోతీ హై. జైసే కి మై కల్ పాట్ పడుంగి, మై అను కర్త శ్రీలింగముగా ఏకవచనముగా వచ్చినప్పుడు ఇలా చెప్పాలి లేక వ్రాసుకోవాలి, సరేనా?
1: జీ హా. ఒకవేళ స్త్రీలింగ బహువచనముగా తుమ్ రాయవలసి వస్తే ఎలాగండి?
0: సహీ ప్రశ్న కియా హై. ఎది తుమ్ శబ్ద శ్రీలింగ బహువచన హోతో అప్పుడు ఎలా అంటే, తుమ్ రోజ్ పాఠ పడోగి, తుమ్ కహానీ లికోగి, తుమ్ మందిర్ జావోగి, ఈ విధముగా వ్రాసుకోవాలి లేక చెప్పాలి. తెలిసిందా? నీవు కొన్ని చెప్పు.
1: మై రోజ్ స్కూల్ జావుంగా, మై రోజ్ స్కూల్ జావుంగి, తుమ్ పుస్తక లికోగే, తుమ్ పుస్తక లికోగి, ఈ విధముగా కదండి.
0: अच्छी तरह समझे हो. आज का पाठ यही समाप्त होता है.
1: धन्यवाद अध्यापक जी.
0: मंगलाशीष प्रणवाक्षरा.
2: वीरिंत वरकु हम ननहे बच्चे 7वीं तरगति की हिंदी पाठम विन्नारु. उपाध्यायुलु श्री टी जयराम, विद्यार्थिनी बी प्रणवाक्षरा. ई कार्यक्रम आकाशवाणी विजयवाड़ा केंद्रं नुंडि वेलुवडिंदि.
3: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాల్లో అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి. ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
4: మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో సిబి చక్రవర్తి నాటకం నుండి సౌదామిని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ కె సుధా సుందరరావు, హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు. వినండి సిబి చక్రవర్తి నాటకం నుండి సౌదామిని పాత్ర పద్యాలు.
1: పరమేశ్వర, నీ లీలను వర్ణింపగలవారెవ్వరు? 14 భువనములను సృష్టించుటే కాక ఏ లోకమునకు ఆలోక ప్రత్యేకతను నిర్ణయించి సృష్టి క్రమమునకు భంగము వాటిల్లనియక కొనసాగించుటే కాక గూటిలోని పెట్టకు, రాతిలోని కప్పకు, గోతిలోని నక్కకు, గుహలోని పులికి ఆహారమునందించుచు పోషించు నీ లీలలు నేమని వర్ణింపగలను, ఎన్నని పాడగలను? లోక కళ్యాణ రూపుడవు నీవు, లోకములన్నిటినీ నీ గర్భమున ఇముడించుకున్న దామోదరుడవు.

తంగమునెడు భవ్యుడగీవే భవితంగమునెడు భవ్యుడ నీవే భువన పాలకా

ప్రభు, దైవ దర్శన భాగ్యం వలన ఆత్మకేదయో నూతనత్వము పడుముతున్నట్లు తోచుచుండును. కావునని ఏదో ఇంత అనుభూతి అలముకొనుచుండును. క్రియాదక్షతలోనే సృష్టి రహస్యం ఇవిడి ఉన్నదని, క్రియారహితుడు జీవన్మృతుడే, కార్యసాధనయే మానవ ధర్మము, కార్యసాధనకు మానవయత్నము ఇమిడి అన్నది. అప్పుడు దానితో దైవయత్నము చేరి అలోన్ముఖమగును. ప్రభు, పురుషయత్నముండిననే దైవయత్నము సిద్ధించుచుండును.

సామాన్యులకిట్టి ఆత్మము కాకన కలుగున సర్వభౌమ వేదాంత విషయమున స్త్రీల పక్షమున మీ అభిప్రాయం ఎట్టుదో ఎరుగితురా. అవును ప్రభు, మానవులద్దరూ అందునో మహిళలు పరమశివునికి ఎంతో రుణపడి ఉండేది. ప్రభు, చిరకాలమైత్రి వదిలించుకున్నను బాధ్యతలు వదలక యోగ్యులైన వారిని అలయింపక మాన అవి మిమ్మట్లు బాధించుతుండవచ్చు. అందులకై మీరేమీ కొందవలదు. మహాపాగ, అది అంతే. క్రియాదక్షులు చేయుచున్న పనులను విరమించుకున్నప్పుడు

ఎట్టి భావనలకు భవితవ్యములకు సంబంధమేమయో ఉండదు. అకారణముగా నూకలు చెందుచు కలత చెందకుడు. అట్టంచుకుంటేది కానీ పరిపాలనా సౌలభ్యమును మీ పుత్రులు చూడగలరు. ప్రభు, వృషదర్ప సువీరులు మీ నందనలు, నీతి కోవిదులు కారా? మీ ప్రతిబింబములు మద్రికేయులు మాన్యులు కారా? ప్రజారంజముక పాలిప్రజల

0: తలపోయుతూ కలత చంద తప్పిబ్బాయం.
1: మహాపాగా, అన్యను క్రమముగా జరిగిపోగలవు. మీ బుద్ధిని కర్తవ్యము నుండి గణితము కానివ్వకుడు. యజ్ఞ దీక్షాదక్షులై క్రియాసాధనకు కంకణముధారులై సాగిరండు. తల్లి గంగాభవాని, పాతాళ గంగా, హరహర మహాదేవ శంభో, విపు భయంకర శుభంకర నమో.

హరహర మహాదేవ శంభో శంకర విపు భయంకర సుభంకర నమో నమః తల్లి గంగా భవాని. పరమేశ్వర ఏమిటి బాధలు స్వామి, హతవిధి ఏమిటి స్వామి?

0: మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో శిబిచక్రవర్తి నాటకంలోని సౌదామిని పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ కొనికపోగుల సుందర్రావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.
1: ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోశ్ యాప్ ని గానీ వెబ్సైట్ లో గానీ సంప్రదించగలరు, చూడగలరు.
2: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఈ నెల 9వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: కార్యక్రమంలో ముందుగా ప్రేమించేది ఎందుకమ్మా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన సిరివెన్నెల.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆరో ప్రాణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జిక్కి, అనుపమ పాడిన పాట. గీత రచన సిరివెన్నెల.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మాతృదేవో భవ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. వేటూరి సుందరరామూర్తి గీత రచన.

0: కొండ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చబోయే వారికి ఉద్దించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నానే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కొమరంపల్లి చిత్రం నుంచి నరేష్ అయ్యర్, శ్వేతమోహన్ పాడిన పాట వింటారు. చంద్రబోస్ గీత రచన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్న ఈ పాట వాంటెడ్ చిత్రం నుంచి. జావేద్ అలీ పాడారు, భాస్కర్ భట్ల రవికుమార్ గీత రచన.

0: మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాలు విన్నారు.
1: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాల్లో అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి. ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువవాణి శ్రోతలకు నమస్కారం. ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీని వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేగా నిర్వహిస్తారు. ఈ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే యొక్క ముఖ్య ఉద్దేశం మెదడు కణితల గురించి ప్రజలలో అవగాహన కల్పించడం, బాధితులకు మద్దతు

0: ఇవ్వడం మరియు ఈ వ్యాధి నిర్ధారణ, నివారణ, చికిత్స పద్ధతుల గురించి తెలియజేయడం. బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో అసాధారణంగా పెరిగే కణాల సమూహం. దీనివలన ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నిరాపాయమైనదిగా కూడా ఉండవచ్చు. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, తరచుగా తలనొప్పి రావటం, వాంతులు అవ్వటం, చూపు మందగించడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నడిచేటప్పుడు ఏదైనా ఇబ్బందులు కలగడం. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించడంలో ఆలస్యం చేయకూడదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆధునిక సాంకేతికత వలన ఈ బ్రెయిన్ ట్యూమర్ను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుంది. MRI స్కాన్, CT స్కాన్ ఇవి వ్యాధి నిర్ధారణలో సహాయపడుతున్నాయి. వ్యాధి నిర్ధారణ జరిగిన తరువాత అందించే చికిత్సలలో రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్స కీలకంగా చెప్పవచ్చు. అయితే వ్యాధి యొక్క తీవ్రత, రోగి యొక్క ఇతర ఆరోగ్య సమస్యలను బట్టి వారికి తగిన చికిత్స ఇవ్వడం అనేది జరుగుతుంది. చికిత్స పూర్తయిన తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, ఒత్తిడికి దూరంగా ఉండటం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ధైర్యం చెప్పడం, ప్రారంభ దశలోనే గుర్తించడం వలన మెరుగైన చికిత్స పొందగలమనే అవగాహన కలిగించడం, తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక పాట వింటారు.
1: ధగధగమనే తూరు పుదిసా పడమరనిసై ముగిసెనే.

వరల్డ్ ఓషన్స్ డేని ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన జరుపుకుంటారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం మహాసముద్రాల ప్రాముఖ్యతను తెలియజేయడం మరియు వాటి సంరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. మన భూమి మీద ఉన్న ఓషన్లు పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అంటార్క్టిక్ ఓషన్ మరియు ఆర్క్టిక్ ఓషన్. ఇవన్నీ సుమారుగా 71% ఉండగా భూమి 29% మాత్రమే ఉంటుంది. అందుకనే సముద్ర జలాలు భూమండలానికి అత్యంత కీలకంగా చెప్పవచ్చు. సముద్రాలు మనకు ఆహారం, ఆక్సిజన్, సహజ వనరులను అందిస్తాయి. అంతేకాకుండా అనేక రంగాలలో ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. ముఖ్యంగా మన భారతదేశానికి ఇండియన్ ఓషన్ సరిహద్దుగా ఉండటం వలన పర్యాటక రంగం, వాణిజ్య వ్యాపార రంగాలు కూడా ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నాయి. అదే కాకుండా సముద్రాలు భూమి ఉష్ణోగ్రతను నియంత్రించి తద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో సముద్రాలు, సముద్ర తీర ప్రాంతాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు ఇవే కాకుండా వాతావరణ మార్పుల ప్రభావం కూడా సముద్ర జీవ వ్యవస్థను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. తీర ప్రాంతాల నుండి సముద్రాల్లో కొట్టుకుని వెళ్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, అనేక ఇతర పదార్థాల వలన సముద్రాలలోని జలచరాలు కూడా కోల్పోతున్నాయి. దీని వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. వరల్డ్ ఓషన్స్ డే సందర్భంగా ప్రభుత్వాలు, పర్యావరణ సంస్థలు, అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విద్యార్థులను కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాయి. పరిశుభ్రమైన తీర ప్రాంత నిర్వహణలో మన వంతు ప్రయత్నం చేద్దాం. సురక్షితమైన పరిసరాలను మన భావితరాలకు అందిద్దాం. ఇప్పుడు ఒక పాట వింటారు.

ఆధునిక వాస్తుశిల్ప రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు ఫ్రాంక్ లాయిడ్ రైట్ను ఆయన జయంతి సందర్భంగా ఈరోజు గుర్తు చేసుకుందాం. ఫ్రాంక్ లాయిడ్ రైట్ 1867 జూన్ 8 యుఎస్ఏలోని రిచ్ల్యాండ్ సెంటర్లో జన్మించారు. చిన్నతనం నుంచే చిత్రలేఖనం ఇంకా నిర్మాణ రంగంపై ఆసక్తి కలిగి తన ప్రతిభతో వాస్తుశిల్ప రంగంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ఆధునిక నిర్మాణ కళకు కొత్త మార్గాలను చూపించారు. ఆయన భవనాలు కేవలం నివాస స్థలాలుగా కాకుండా ప్రకృతిలో భాగంగా ఉండాలని విశ్వసించేవారు. భవనం చుట్టూ ఉన్న సహజ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేసే ఆర్గానిక్ ఆర్కిటెక్చర్లో ఆయన తన ప్రత్యేకతను చూపేవారు. ఆయన జీవితకాలంలో కొన్ని వందల భవనాలు రూపకల్పన చేయడమే కాకుండా అనేక మంది ఆర్కిటెక్టులకు కూడా స్ఫూర్తిగా నిలిచారు. ఆయన రూపొందించిన ప్రసిద్ధ కట్టడాల్లో ఫాలింగ్ వాటర్, సోలమాన్ మ్యూజియం ముఖ్యమైనవి. ఈ నిర్మాణాలు ఇప్పటికీ ప్రపంచ ఆర్కిటెక్చర్ చరిత్రలో అద్భుత కళాఖండాలుగా నిలిచాయి. తన రంగంలో కొత్త మార్గాలను అన్వేషిస్తూ ప్రపంచానికి చిరస్మరణీయమైన వారసత్వాన్ని అందించిన ఆయన జీవితం మనకు సృజనాత్మకత, కృషి, కొత్త ఆలోచనల ప్రాముఖ్యతను తెలియజేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఒక పాట వింటారు.

మనలో చాలామంది జీవితంలో కొన్ని లక్ష్యాలను చేరుకోవాలని కలలు కంటూ ఉంటాం. కానీ ఆ లక్ష్యాలను చేరుకునే దశలో కొన్నిసార్లు బద్ధకం వలన ఆ పనిని పక్కన పెడుతూ ఉంటాం. మరి ఈ బద్ధకాన్ని వదిలించుకోవాలంటే ఏం చేయాలో నిపుణులు కొన్ని సలహాలను అందిస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పెద్ద లక్ష్యాలను కాకుండా చిన్న చిన్న లక్ష్యాలను ముందుగా ఏర్పరచుకోవటం. ఉదాహరణకు, మనం వ్యాయామం చేయాలని అనుకుంటే ఎక్కువ సమయంలో ముందుగానే మొదలు పెట్టకుండా చిన్న చిన్న వామప్లు లేదా వాకింగ్ అలా చేస్తూ మన శరీరాన్ని సిద్ధం చేయాలన్నమాట. ఆహారం విషయంలో, ఆహారాన్ని అతిగా తీసుకోవడం వలన భుక్తాయాసంతో బాధపడతాం, లేదా తక్కువగా తీసుకోవడం వలన సరైన శక్తి అందక ఏకాగ్రత కుదరకపోవచ్చు. అందుకని సమతుల ఆహారం మితంగా తీసుకోవాలి. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం. ఉదాహరణకు, రోజంతా చేయవలసిన పని ఉన్నప్పుడు 2 గంటలకొకసారి ఒక చిన్న విరామం తీసుకొని ఇష్టమైన సంగీతం వినడం లేదా కాసేపు స్నేహితులతో మాట్లాడడం చేయవచ్చు. చేసే పనిలో మన సృజనాత్మకతను జోడిస్తే చేసే పని పట్ల ఆసక్తి కలుగుతుంది. నిర్ణీత పనివేళలు. మనం చేస్తున్న పనిని రోజు ఒకే పనివేళలుగా ఉండేలా చూసుకుంటే ఆ సమయంలోనే ఆ పని పూర్తవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అలవాటుగా మారుతుంది. ఇవి బద్ధకాన్ని వదిలించుకునేందుకు నిపుణులు అందిస్తున్న కొన్ని సూచనలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: విన్నారు కదా ఈనాటి యువవాణి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.

0: డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాలు అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి. ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
1: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

0: International community. India has called on all parties to immediately de-escalate tensions and ensure that civilians are not harmed. The ministry also appealed to conclude ongoing negotiations for a diplomatic solution so that peace and stability can return to the region. The statement comes as Israel and Iran traded fresh missile attacks, triggering escalation in West Asia and jeopardizing the ceasefire. The Indian Embassy in Iran has also advised Indian nationals to avoid any travel to Iran in view of the recent developments in the region. It also advised Indian nationals currently present in Iran to exit the country by all available means. The Ministry of Petroleum and Natural Gas has said the supply of crude oil, LPG and natural gas in the country remains stable despite the ongoing situation in West Asia. Addressing the interministerial briefing in New Delhi this afternoon, Additional Secretary in the Ministry, Praveen Khanuja, said the government has taken several measures to ensure uninterrupted fuel supplies and maintain energy security. Lok Sabha Speaker Om Birla today inaugurated the three-day Zone 2 conference of the Commonwealth Parliamentary Association or CPA India region in Chandigarh this afternoon. Legislators and presiding officers from across the country are attending the conference being hosted by the Haryana Assembly to deliberate on significant topics including their role of legislators in nation building. Inter-block meeting was held in New Delhi this afternoon. Various opposition party leaders attended the meeting. It included Congress President Mallikarjun Kharge, Senior Congress Leader Rahul Gandhi and Samajwadi Party Chief Akhilesh Yadav, among others. Some opposition parties, including Aam Aadmi Party and DMK, distanced themselves from the meeting. Later, addressing the media, Congress President Mallikarjun Kharge said it was agreed that all parties of the India bloc would meet every 2 months and next meeting is scheduled to take place at Hyderabad in Telangana in August. Reacting to the meeting, the BJP claimed that the India bloc lacks credibility among the people. Akashvani is celebrating 90 years of exemplary service today. Akashvani brings forth a voice that echoes through generations, carrying the nation's stories, values and aspirations to listeners across the country. Reports of Akashvani's 90th anniversary are also pouring in from several states and UTs. And India recorded the biggest ever victory in Test cricket, defeating Afghanistan by an innings and 300 runs on the third day of the one-off test in New Chandigarh today. After declaring the first innings at 564 for 8, India bowled out Afghanistan 452 in the first innings and 112 in the second innings after enforcing the follow-on, sealing the match inside 3 days. And that is the end of this news bulletin.
1: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలర్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడ్ అంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క,
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెవెన్యూ శాఖలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా వివాదాలు లేకుండా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో ముఖ్యమంత్రి ఈరోజు

0: బాధితులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ, భూమిపై రైతు అన్ని హక్కులు కలిగి ఉండేలా సవరించామన్నారు. రీసర్వే 2.0 కింద ఇప్పటికే 1836 గ్రామాల్లో తుది రికార్డ్ ఆఫ్ రైట్స్ పూర్తి చేశామని చెప్పారు. అమ్మకం, బహుమతి, విభజన వంటి 900,000 లావాదేవీలకు 100% ఆటోమ్యూటేషన్ తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని చెప్పారు. గోదావరి జిల్లాల్లో ఆహార శుద్ది పరిశ్రమలతో పాటు ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆక్వా రైతులకు రూపాయి 50 పైసలకే కరెంట్ ఇచ్చాం, ఇంకా దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఆక్వా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నా. ఈ జిల్లాలో పండించే ఆక్వా మీరు చూస్తే చేపల్లో ఏది కూడా వేస్ట్ కాదు, న్యూట్రాసిటికల్ వాల్యూస్ ఉన్నాయి, ఫార్మాసిటికల్ వాల్యూలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఔషధాలు తయారు చేసుకునే అవకాశం ఉంది.
0: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 పరిధిలోని CCD విభాగంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ల్యాడర్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా కిందపడి భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు భూసారాన్ని కాపాడేందుకు పరిమితంగా ఎరువులను ఉపయోగించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురంలో ఈరోజు జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ N. ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో అవసరానికి మించి రసాయన ఎరువులు వేయడం వల్ల భూమి సహజ సారాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈసారి ఎకరాకు ఎంత అవసరమో అంతే ఎరువులను వాడాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేస్తూ పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా సాగేందుకు దేశంలోనే మొదటిసారిగా ఒక సరికొత్త మొబైల్ అప్లికేషన్ యాప్ను ప్రవేశపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గడిచిన 2 ఏళ్ల పరిపాలనలో రైతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుందని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలుకు అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేసిందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికే తొలి ప్రాధాన్యతనిస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు చేరేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రికార్డు స్థాయిలో అమలు చేసి రాష్ట్రంలోని రైతాంగానికి ఒక భరోసా ఇచ్చామని చెప్పారు. వన్ నేషన్ వన్ కార్డు విధానంలో భాగంగా మొట్టమొదటిసారిగా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరిస్తూ,
2: సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించు. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 351,000 మెట్రిక్ టన్ల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనం, వాళ్ళు అందించిన ఆ సహకారం వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు.
0: రాజ్యసభ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయులు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి R. వనితారానికి ఈరోజు అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. ఎన్నో పోషకాలు లభించే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మర రామనాయుడు అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈరోజు చేపలు రొయ్యలతో తయారు చేసిన ఆహారాన్ని ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చేపలు రొయ్యల్లో కొవ్వు తక్కువగా ఉండి అధిక ప్రోటీన్లు లభిస్తాయన్నారు. గుండె కండరాలను బలోపేతం చేయడంతో పాటు కంటికి, మెదడుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని నిమ్మల రామనాయుడు చెప్పారు. సంక్షేమ పథకాల అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేందుకు త్వరలో ఒక ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట హోంమంత్రి వంగులపూడి అనిత వెల్లడించారు. విజయనగరం జిల్లా బల్లంకి గ్రామంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పారదర్శకంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఈ ప్రత్యేక ఫోన్ కాల్ వ్యవస్థతో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో అవకతవకలు జరిగినా, పథకాలు అందకపోయినా నేరుగా ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేయవచ్చని చెప్పారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈరోజు పశ్చిమ, తూర్పు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో ఇవి వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. ఒకటి లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన నినాదంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు తగినంత అందుబాటులో ఉన్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరింత విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: మూడు కాలేజీలలో
4: డోంట్ వరీ,
3: ఫీజ్ చూడు.
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్?
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
3: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. ఇదానీం ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఉక్తం యత్ అంత్యోదయస్య భావనయా ప్రేరితానాం నిర్ధన జనానాం కళ్యాణం ఏవ గత ద్వాదశ వర్షేషు శాసనస్య నీతి నిర్మాణస్య ఆధారః. పశ్చిమ బంగాళ రాజ్యం ఆయుష్మాన్ ప్రధానమంత్రి భారత జన ఆరోగ్య యోజన ప్రవర్తిష్యతే. దిల్లీ ఉచ్చ న్యాయాలయేన CBSE బోర్డ్ ఇత్యస్య ద్వాదశ కక్షాయాః ఉత్తర పుస్తికానాం అంకిక మూల్యాంకన ప్రణాళీ విషయ అనియమితతా సందర్భే కేంద్ర సర్వకారాయ తథా CBSE బోర్డ్ ఇత్యస్మై సూచనా పత్రం ప్రదత్తం. భారతేన పశ్చిమ ఏషియా క్షేత్రే పునః ప్రవృత్తానాం ఆక్రమణానాం విషయ గభీరా చింతా ప్రకటితా. ఆకాశవాణి సేవాయాః 90 వర్ష ప్రపూరణం. అపి చ క్రికెట్ క్రీడాయాం భారతదలం అఫ్ఘానిస్తాన దళం ఏకేన వారేణైవ 300 ధావనాంకైః పరాజిత్య స్వస్య బృహత్తమం 5-దివసీయ విజయం అభిలేఖితవత్. ఇదానీం వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అవదత్ యత్ అంత్యోదయస్య భావనయా ప్రేరితానాం దరిద్రజనానాం కళ్యాణం ఏవ గత ద్వాదశ వర్షేషు శాసనస్య నీతి నిర్మాణస్య ఆధారః అభవత్. తేన ఉక్తం యత్ అస్మిన్ కాలే భారతదేశః బహూని పరివర్తనాని అనుభూతవత్. యేషాం కేంద్రే నిర్ధనాః వంచితాశ్చ జనాః ఆసన్. ప్రధానమంత్రి అవదత్ యత్ జనధన యోజన, ప్రత్యక్ష లాభ హస్తాంతరణం, స్వచ్ఛ భారత అభియానం, PM ఆవాస యోజన, జల జీవన మిషన్ ఇతి తథా ఆయుష్మాన్ భారత యోజన ఇత్యాదీనాం ముఖ్యోద్దేశ్యం అస్తి యత్ జనానాం కృతే గౌరవపూర్ణం జీవనం అవసరాణాం సునిశ్చయం కర్తుం అపి ఆసీత్. నిర్ధనజనానాం జీవనస్తరే శుచ్య ఉన్నయనే ప్రౌద్యోగిక్యాః అపి మహత్వపూర్ణ భూమిక అభవత్.
9: पिछले 11 साल में देश में 25 करोड़ लोगों ने गरीबी को हराया है, गरीबी को परास्त किया है और गरीबी से बाहर निकल करके 25 करोड़ का एक बहुत बड़ा समूह नियो मिडिल क्लास के रूप में आज देश के अंदर बहुत बड़ी भूमिका अदा कर रहा है. इस नियो मिडिल क्लास की अपनी एस्पिरेशंस हैं, अपने सपने हैं.
8: अद्य आरभ्य పశ్చిమ బంగాళ రాజ్యే ఆయుష్మాన్ ప్రధానమంత్రి భారత జన ఆరోగ్య యోజన ప్రవర్తిష్యతే. ఏతేన సా యోజన సంపూర్ణేపి దేశే కార్యాన్విత భవిష్యతి. స్వాస్థ్య సేవా విస్తార దిశి మహత్వపూర్ణం పదం ఇదం. రాజ్య సర్వకారః అద్య ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనాయాః కార్యాన్వయనార్థం రాష్ట్రీయ స్వాస్థ్య ప్రాధికరణేన సహ దిల్లీ నగరే సంధిపత్రే హస్తాక్షరం కరిష్యతి. అస్మిన్ అవసరి కేంద్రీయ స్వాస్థ్య మంత్రి జేపీ నడ్డా తథా పశ్చిమ బంగాళస్య ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉపస్థితౌ భవిష్యతః. दिल्ली उच्च न्यायालयेन केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड इत्यस्य द्वादश कक्षायाः उत्तर पुस्तिकानां आंकिक मूल्यांकन प्रणाली विषये जनहित याचिकायां केन्द्र सर्वकाराय तथा CBSE बोर्ड इत्यस्मै सूचना पत्रं निर्गतम्. न्यायमूर्तिद्वयं नीना बंसल कृष्णा तथा मधु जैन महोदयाभ्यां राष्ट्रीय भारतीय विद्यार्थी संघस्य याचिकायाः आधारेण केन्द्र सर्वकारात् CBSE बोर्ड इत्यस्मात् च उत्तरं याचितम्. याचिकायाम् आंकिक मूल्यांकन प्रणाल्याः निष्पक्षता पारदर्शिता तथा विश्वसनीयता एषु विषयेषु प्रश्नाः उत्थापिताः. संस्कृत वार्तायाः संस्करणम् इदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. समम् एव अयं कार्यक्रमः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति. अद्य अपराह्णे नवदेहली नगरे भारत सभा अभवत्. अस्यां सभायां विपक्षस्य विभिन्नाः नेतारः उपस्थिताः आसन्. अस्मिन् कांग्रेस दलस्य अध्यक्षः मल्लिकार्जुन खड्गे, कांग्रेस पार्टी इत्यस्य वरिष्ठः नेता राहुल गांधी, समाजवादी पार्टी इति दलस्य प्रमुखः अखिलेश यादवः, तृणमूल कांग्रेस पार्टी इत्यस्य अध्यक्षा ममता बेनर्जी, वरिष्ठः नेशनल कॉन्फ्रेंस नेता उमर अब्दुल्ला, एनसीपी एसपी नेता सुप्रिया सूले च आसन्. सभायाः अनन्तरं प्रसारमाध्यमान् सम्बोधयन् कांग्रेस दलस्य अध्यक्षः मल्लिकार्जुन खड्गे उक्तवान् यत् सभायां 25 राजनैतिक दलानि उपस्थितानि आसन्. सः अवोचत् यत् सभायां विभिन्नेषु विषयेषु चर्चा कृता, सर्वे अपि स्वमतं व्यक्तवन्तः.
10: सभी ने 5 पॉइंट पे आज सहमति जताई है और इनके लिए इन मुद्दों पर हम डट के काम करेंगे, लड़ेंगे और आगे बढ़ेंगे.
8: भारत देशः पश्चिम एशिया क्षेत्रे पुनः प्रवृत्तानां आक्रमणानां विषये गभीरां चिन्तां व्यक्तवान्. विदेश मन्त्रालयेन उक्तं यत् एते घटनाक्रमाः अन्ताराष्ट्रिय समुदायस्य कृते अत्यन्तं चिन्ताजनकाः सन्ति. शिला तैल प्राकृतिक इंधन पेट्रोलियम प्राकृतिक गैस मंत्रालयेन उक्तं यत् पश्चिम एशियायां वर्तमान परिस्थितेः अपि देशे शिला रस तैलस्य गृह्य इंधनस्य एलपीजी गैस इत्यस्य तथा प्राकृतिक इंधनस्य आपूर्तिः स्थिरा वर्तते. मंत्रालयस्य अनुसारेण पेट्रोल, शिला तैल, डीजल, पीड ज्वाल तैल, एलपीजी द्रवीकृत शिला तैल इंधन इत्यादीनां पर्याप्तः भण्डारः देशे उपलब्धः वर्तते. ईरान देशे भारतीय दूतावासस्य परामर्शः ईरान स्थितेन भारतीय दूतावासेन क्षेत्रे वर्तमान तनावपूर्ण स्थितेः कारणात् भारतीय नागरिकेभ्यः ईरान यात्रां परिहर्तुं परामर्शः प्रदत्तः. तत्र वर्तमानाः भारतीय नागरिकाः उपलब्ध यानसाधनैः देशत्यागं कर्तुम् अपि सूचिताः. आकाशवाणी सेवायाः 90 वर्ष प्रपूरणम्. ప్రసారయతి భారతస్య స్వరం విశ్వస్మిన్. ఆకాశవాణి.

0: ఈనాటి పల్లెసిమల కార్యక్రమంలో ఆహారపు అలవాట్లు మార్పులు మన జీవనశైలిపై ప్రభావం గురించి డాక్టర్ బి ఝాన్సీ గారితో పరిచయం వింటారు.
1: ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో టీచింగ్ అసోసియేట్గా ఉన్న డాక్టర్ బొజ్జగాని ఝాన్సీ గారు మన ముందున్నారు. వారిని అడిగి ఆహారపు అలవాట్లలో మార్పులు జీవనశైలిపై ప్రభావం ఈ అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ బొజ్జగాని ఝాన్సీ గారు.
2: నమస్కారం సార్.
1: ఈ ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడే ముందుగా ఇంతకుముందు మనం పూర్వీకులు ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయో కొంచెం క్లుప్తంగా ప్రస్తావించండి.
2: పూర్వీకులు తీసుకున్న ఆహారం గురించి మాట్లాడితే వాళ్ళు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆధార స్తంభంలా ఉండే ఆహారం తీసుకునేవారు. వాళ్ళు ఆహారంలో ప్రధానంగా రాగులు, జొన్నలు, కొర్రలు, సామెలు వంటి చిరుధాన్యాలను వాడేవారు. వాటిలో అధికంగా విటమిన్లు, పీచు పదార్థాలు మరియు మినరల్సు ఉండేవి. చిరుధాన్యాలు నెమ్మదిగా జీర్ణమవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గించే ప్రయోజనాలు ఎన్నో ఉండేవి. అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఇంటి వద్దనే సాగు చేసుకునే పద్ధతుల వల్ల రసాయనాలు లేని తాజా కూరగాయలు మరియు ఆకుకూరలు తరచుగా తీసుకునేవారు. ఇవి అధిక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు.
1: ఇప్పుడు రాగులు, ఆకుకూరలు అందుబాటులో ఉన్నవన్నీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో ఆహార అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి మరి?
2: ఈ రోజుల్లో అంటే ఎక్కువ మంది ఫాస్ట్ ఫుడ్స్ మరియు ఇంటి వద్ద తయారు చేసుకునే కాకుండా వేగవంతంగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ పై ఆధారపడటం మారిపోయారండి.
1: వచ్చిన వాటిలో ముఖ్యమైన మార్పులు ఏం గమనించారు?
2: పూర్వం మన పూర్వీకులు స్వచ్ఛమైన ఇంట్లో తయారైన ఆహారం తీసుకునేవారు. ఇప్పుడు ఎక్కువ మంది బయట భోజనంపై ఆధారపడుతున్నారు. అవేంటంటే ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారం మరియు రెడీ టు ఈట్ ఐటమ్స్పై ఆసక్తి చూపుతున్నారు. ఇవన్నీ రుచికరంగా ఉన్నప్పటికీ పోషక విలువల్లో తక్కువగా ఉండటం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకి గురవుతున్నాం. ఈ రోజుల్లో త్వరగా తినటానికి సిద్ధమయ్యే ప్యాకెట్ ఫుడ్లు, రెడీ టు ఈట్ ఉత్పత్తులు ఎక్కువగా వినియోగించటం వల్ల సమయం ఆదా చేస్తున్నాం అనుకుంటూనే ఆహారానికి ఆపద కొని తెచ్చుకుంటున్నాము.
1: ఈ మార్పులు ఎందుకు వచ్చాయంటారు?
2: డెలివరీ సర్వీసుల ప్రభావం వల్ల మరియు ఫాస్ట్ ఫుడ్స్ వినియోగం పెరగటం వల్ల అతి సులభంగా తినేయాలి, బాగా రుచికరంగా తినేయాలి అనే ఆసక్తి ఉంచుకొని ఆరోగ్యకరమైన ఆహారానికి దూరం అవుతున్నాం.
1: ఇప్పుడు ఈ ఆహార అలవాట్ల ప్రభావం యువతపై కానీ పిల్లలపై కానీ ఎలాంటి మార్పులు చూపిస్తున్నాయంటారు?
2: ఈ మధ్యకాలపు ఆహారపు అలవాట్లు ముఖ్యంగా పిల్లలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్కి ఎక్కువ మగ్గు చూపుతున్నారు. తక్కువ నడక, శరీరక చురుకుతనం లేకపోవటం వల్ల చిన్న వయసులోనే ఎన్నో రకమైన సమస్యలు, అవేంటంటే డయాబెటీస్, ఒబెసిటీ, గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలటం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి కూడా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే పెద్ద రోగాలు కూడా కనిపిస్తున్నాయి పిల్లల్లో. మానసికంగా కూడా ఎన్నో రకాల ఇబ్బందులకు గురై చిన్నపిల్లలు అయితే చదువు మీద ఆసక్తి కూడా తగ్గించేస్తున్నారు.
1: ఈ ఆహార అలవాట్ల వల్ల జీవనశైలిలో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు మరి?
2: ఇది చాలా కీలకమైన ప్రశ్న అండి. ఆహార అలవాట్ల వల్ల జీవనశైలిలో ఎన్నో విధాలుగా మార్పులు వచ్చాయి. మన జీవనశైలి మీద ఆహారం నేరుగా మరియు పరోక్షంగా ప్రభావం చూపుతుంది. కొత్త ఆహార అలవాట్ల మార్పుల వల్ల ఆరోగ్యానికే కాదు సమాజానికి, కుటుంబానికి కూడా కొన్ని మార్పులు ప్రభావితం చూపిస్తున్నాయి. జీవనశైలిలో ముఖ్యంగా నిద్రపోయే సమయం తగ్గింది, ఏకాగ్రత తగ్గింది మరియు శరీరక కదలికలు కూడా తగ్గిపోయాయి. మన రోజువారీ జీవితం పూర్తిగా హడావుడిగా మారిపోయింది. మనమంతా ఇప్పుడు అనేక రకమైన పనులు చేస్తూ శాంతంగా కూర్చొని తినే ఆచరణే మర్చిపోయాము.
1: మరి ఇప్పుడు మీరు టీచింగ్ అసోసియేట్గా ఉన్నారు కదా?
2: అవునండి.
1: ఇప్పుడు మనం ఈ పరిస్థితులు మార్చుకుంటే మళ్ళీ జీవనశైలికి ముందుకు తీసుకువెళ్ళచ్చు అంటారు, ఈ పరిస్థితిని మనం ఎలా మార్చుకోవచ్చు?
2: మళ్ళీ ఇంటి వంటల వైపుకు రావాలి. పూర్వీకులు స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసిన కూరగాయలు, పండ్లు మరియు పచ్చళ్ళు, పప్పు పొళ్ళు, ఆకుకూరలు అధికంగా తీసుకునేవారు. మరి ముఖ్యంగా చిరుధాన్యాలు ఎక్కువగా వాడేవారు. కాలానుగుణమైన పండ్లు కూడా ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఈ కాలంలో చూస్తే ప్రాసెసింగ్ చేసిన ఆహారంపై ఎక్కువ మక్కు చూపుతున్నారు. ఫోన్లు పక్కన పెట్టి వాకింగ్, యోగా లాంటివి పాటిస్తే చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి.
1: మరి ఒకవేళ ఆహారపు అలవాట్లను సవరించుకోవాలనుకుంటే ఏమేమి పాటించాలంటారు?
2: కొన్ని బేసిక్ విషయాలు పాటిస్తే చాలండి. అంటే ఎంతో కష్టమైనవి కాకుండా ఇంట్లోనే వంట చేసుకునే పద్ధతులను అలవర్చుకోవటం, రోజుకి కనీసం 2 లీటర్ల నీళ్లు తాగటం, మరియు తినే ఆహారానికి సమయపాలన పాటించుకోవాలి. రోజు ఒకే టైంలో తినటం వల్ల కూడా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అన్నం కూరల్లో తక్కువ ఉప్పు మరియు తక్కువ చక్కెర, నూనె మరియు తక్కువ వాడటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ప్రయోజనాలని చూడవచ్చు. రోజూ ఉదయం నిమ్మరసం నీటిలో కలిపి తాగటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లలకి చూస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడే వాళ్ళ బాక్సుల్లో అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారం పెట్టడం వల్ల వాళ్ళకి గొప్ప ఆరోగ్య ప్రయోజనాలని చూడవచ్చు.
1: ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ చిరుధాన్యాల గురించి చెప్పారు కదా.
2: అవునండి.
1: ఏమేమి ఆహార పదార్థాలు తయారు చేయొచ్చు? అలాంటి ఆహార పదార్థాలు అంటే చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ అంటాం కదండి.
2: అవునండి.
1: ఆ మిల్లెట్స్ సంబంధిత ఆహారం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, ఏ విధంగా పెట్టాలంటారు?
2: ఇదివరకటి కాలం పూర్వీకులు చూసినట్టయితే స్వచ్ఛంగా చిరుధాన్యాల మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఎన్నో రకాల ఫాస్ట్ ఫుడ్లకి అలవాట్లు మారిపోయినాయి. చిరుధాన్యాలంటే ఎక్కువగా జొన్నలు, రాగులు, సజ్జలు మరియు అన్ని చిరుధాన్యాలను కలిపి వండుకొని తినేవాళ్ళు. అప్పట్లో చూసినట్టయితే రాగి సంకటి, రాగి అంబలి, రాగి ఉప్మా, జొన్న రొట్టెలు ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఈ కాలంలో పిజ్జాలు, బర్గర్లు మరియు ఎన్నో రకాల ఫ్యూజన్ కల్చర్ అంటే 2-3 వెరైటీలు కలిపేసి ఒకేసారి తినటం వల్ల ఆహారం రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది, ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.
1: ఇప్పుడున్న జనరేషన్లో తల్లులకు కానీ లేకపోతే పిల్లలకు కానీ, అంటే విద్యార్థి దశలో కానీ యువతకు కానీ పిల్లలకు కానీ, ఇటు కౌమార దశలో ఉండే ఆడపిల్లలకు కానీ మీరు ఇచ్చే సలహా, ఆహార అలవాట్లో ఎలాంటి సూచనలు లేదా సలహాలు పాటిస్తే అనారోగ్యం పాలవకుండా ఉంటాం?
2: ముఖ్యంగా చూసినట్లయితే ఆహారం పెట్టే తల్లుల్ని చూసినట్లయితే పిల్లలకి రుచికరమైన భోజనం పెట్టాలనే ఆసక్తి ఎక్కువగా ఉండి వాళ్ళకి కొత్త కొత్త ఫుడ్లు, ఇంట్లోనే పిజ్జాలు తయారు చేయటం, ఇంట్లోనే బర్గర్లు తయారు చేయటం వంటివి వాళ్ళకి రాకపోయినా నేర్చుకొని మరీ తయారు చేస్తున్నారు. అదే ఇదివరకటి కాలంలో అమ్మలైతే చక్కగా పండుగల టైంలో అరిసెలు, పొంగనాలు, రాగులు, జొన్నలు వాటిలతో తయారు చేసే ఆహారం తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మనం పూర్వీకులు చేసినట్లు మనం మార్చగలిగితే తల్లులు పిల్లలకి ఎంతో గొప్ప ప్రయోజనాలు చూడవచ్చు వాళ్ళ ఆరోగ్యంలో. పిల్లల్ని చూసినట్లయితే ఇప్పుడు ఎవ్వరు, ఎంత చిన్న పిల్లవాడైనా చేతిలో ఫోన్ పట్టుకుందే అన్నం తినట్లేదు. ఫోన్లు మరియు టీవీలు చూడటం వల్ల ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం, తగినంత తింటున్నామో లేదో తెలియకుండానే ఎక్కువగా తినటం వల్ల వాళ్ళకి ఒబెసిటీ లాంటి అనారోగ్య సమస్యలు ఎన్నో చూస్తున్నాం. అవి తగ్గించుకోవాలంటే ముఖ్యంగా తల్లులే పిల్లలకు ఫోన్లు ఇవ్వటం తగ్గించాలి.
1: ఇప్పుడు కూర్చుని తినేయడం వల్ల ఊబకాయం లాంటి వ్యాధులు అన్ని బారిన పడుతున్నారని చెప్పారు. ఇప్పుడు మనకి పెరట్లో అందుబాటులో ఉండే ఆహారాలు కొన్ని ఉంటాయి కదా, వాటిని ఎలా వాడుకోవాలి?
2: పెరటిలో ఆహారాలు అంటే మనము ఇప్పుడు పట్టణాభివృద్ధి వలన చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వలసపోయి మరీ పట్టణానికి వచ్చేస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే పెరటి తోటల్లోనే ఆకుకూరలు, పండ్లు, చిన్న చిన్న కూరగాయలు, అంటే నెల రోజులకు పెరిగిపోయేవి 2 నెలలకు వచ్చే చిన్న కూరగాయలు వేసుకొని మరీ తినేవాళ్ళు. ఇప్పుడైతే అలా కాదు, ఏదైనా కానీ కొత్త కొత్త హోమ్ డెలివరీ యాప్స్ ముఖ్యంగా ఇంటికి నిమిషాల్లో వచ్చేయటం వల్ల కొత్త కొత్త ఆహారాలకు అలవాటు పడిపోయి వాళ్ళు తినటం తగ్గించాలి.
1: ఇప్పుడు ప్రధానంగా దీన్ని మనం బ్రేక్ చేయాలి అంటే ఆధునిక సమాజంలో, ఇప్పుడు మీరు చెప్పినట్టు పట్టణీకరణ నేపథ్యంలో మీలాంటి టీచింగ్ అసోసియేట్స్ పిల్లలకి అవగాహన పెంచడం కోసం ఎలాంటి సూచనలు చేస్తే, అంటే వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎంత సమయం ఆడుకోవాలి, ఎంత సమయం చదువుకోవాలి, ఎంత సమయం చేస్తే ఆ శరీరానికి తగ్గట్టు బరువు పెరుగుతారు, ఇలాంటి వివరాలు ఏమైనా చెప్పగలరా?
2: ఇప్పుడు ఈ కాలంలో చూస్తే చదువుకోవాలి అనే ఆసక్తి మీద పిల్లలు వ్యాయామం చేయటం కానీ యోగా లాంటి ఎక్సర్సైజులు చేయటం అనేదే మర్చిపోయారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా తల్లిదండ్రులు కూడా చదవాలి చదవాలి అని వాళ్ళని బయటికి పంపించకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి చదివిపిస్తున్నారు. అది పాజిటివ్, అంటే మంచి పరిణామమే, కానీ వాళ్ళ ఆరోగ్యంపై ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతుంది. బయట కనీసం రోజుకి గంట అయినా ఆడుకుంటే పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా చూస్తే పిల్లల్లో ఒబెసిటీ అనే వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఒబెసిటీ అంటే చిన్నదే లావుగా ఉంటారు అని అనుకుంటాం, కానీ ఎక్కువ రోజులు అలాగే ఉండటం వల్ల దాని ప్రభావం శరీరంలో ఉండే ఎన్నో అవయవాలకి ప్రభావం చూపుతుంది. మరియు రోజు పొద్దున్నే తల్లిదండ్రులు ఫాస్ట్ ఫుడ్స్, ఇప్పటికప్పుడు తయారు చేసే ఆహారం మీదే ఎక్కువ మగ్గు చూపుతున్నారు. కనీసం మనం చిన్నగా త్వరగా అంటే 5 నిమిషాల్లో తయారు చేసే రాగి జావ, రాగి అంబలి, రాగితో జొన్నలతో ఉప్మా చేసి వాళ్ళకి పెట్టడం వల్ల చిరుధాన్యాలని వాళ్ళకి తెలీదు, కానీ ఆహారం రుచికరంగా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మనము ఎక్కువ శాతం మన తల్లిదండ్రులు ఏం చేస్తామో దాన్ని పట్టే పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. అంటే అదేంటంటే ఇమిటేటింగ్ అంటారు, వాళ్ళు ఏం చేస్తే అదే చేయటం. మనం కూడా ఫోన్లు ఎక్కువ చూస్తే వాళ్ళు కూడా ఫోన్లు ఎక్కువ చూడటం, అదే మనం కూడా చక్కగా చిరుధాన్యాలు తినటం అలవాటు చేయటం వాళ్ళకి నేర్పించి మనం కూడా తింటా ఉంటే వాళ్ళు కూడా చక్కగా ఓకే అమ్మా నాన్నలు ఇవే తింటున్నారు మనం ఇవి తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము అని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ముఖ్యంగా పిల్లల్లో మార్పు రావాలని మనం అనుకుంటే ఫస్ట్ తల్లిదండ్రుల్లో మార్పు అనేది ముఖ్యంగా ఉంటుంది.
1: చాలా సంతోషం ఝాన్సీ గారు. చివరిగా విద్యార్థి దశలో ఉండే వారికి కానీ లేకపోతే మీలాగా వృత్తిపరంగా ఉండే మహిళలకు ఉద్యోగము ఇంటి పని రెండు చూసుకునే వారికి మీరు ఇచ్చే సలహా, అంటే సమతుల ఆహారం తీసుకోవాలి కదా, వాళ్ళు కూడా ఇంట్లో పని అంతా చేస్తారు, మళ్ళీ ఆఫీస్కి వచ్చి కార్యాలయంలో పని చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల పని ఇంటి పని మొత్తం చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లో వీళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్ గబగబా ఏది తొందరగా అయితే అది తినేయడం, లేకపోతే దారిలో ఏం దొరికితే తినేయడం, లేకపోతే దగ్గరలో ప్యాకెట్ చింపుకుని ఏదో ఒకటి తినేయడం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళపై ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా?
2: ముఖ్యంగా చూస్తే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే కుటుంబాన్ని ఇంకా మెరుగుపరచాలి అని. ముఖ్యంగా వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటంటే వారం రోజులు ముందుగానే ఏం చేయాలో అనే పట్టిక చేసుకుంటే వాళ్ళు తప్పకుండా ఆల్రెడీ తీసేసుకున్నాం చేస్తున్నాం కాబట్టి బయట కొనుక్కోవాలి అనే ఆసక్తి రాదు. ఇంకొకటి ఏంటంటే చిరుధాన్యాలు లాంటివి అంటే ఒకేసారి వారానికి సరిపడేవి వాటిల్లో కూడా రోజుకి మెనూ ప్లానింగ్ అంటారు. మెనూ ప్లానింగ్ అంటే ఈ రోజు ఏం తినాలి రేపటికి ఏం తినాలి అనే సిద్ధం చేసుకునే పట్టిక కానీ వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా బయట ఆహారంపై ఆసక్తి కలగదు. అలా కలగకుండా ఉండటానికి ఇదొక మంచి సూచన. ఉద్యోగ బాధ్యతల వల్ల ట్రావెలింగ్ టైం, ట్రాఫిక్ టైం వంటి అంశాలు వ్యక్తిగత సమయాన్ని తగ్గిస్తున్నాయి. దీంతో వాళ్ళు బయట ఫుడ్స్పై మక్కువ చూపుతున్నారు. ఇది తగ్గించాలంటే మనమే డ్రై ఫ్రూట్స్ లాంటివి అంటే జీడిపప్పు, బాదం పప్పు మరియు కిస్మిసులు, ఖర్జూరాలు ఇలాంటి వాటిల్ని మనం బాక్సుల్లో తీసుకొని వెళ్తే బయట తీసుకోవాలి, బయట ఆర్డర్ చేయాలి అనే ఆలోచన మనకి రాదు. అందువల్ల మనము ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటూ మన ఆరోగ్యంగా ఉండటానికి అదొక సూచన. మరియు విదేశీ ఆహార అలవాట్లు మన సంస్కృతిలోనికి రావటం వల్ల నూడిల్స్ వంటివి తినటం పెరిగిపోయింది. పిల్లలకి అది ఆహారవంతమైందిలాగా కనిపిస్తుంది. వాళ్ళకి మనము చక్కగా చిరుధాన్యాలతో కానీ లేదా ఆరోగ్యకరమైన వాటిలతో తయారు చేసి పెడితే ఆకర్షంగా ఉంటాయి మరియు పిల్లలు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ కాలంలో చూస్తే ఫుడ్ డెలివరీ యాప్స్ మరియు వంట చేసేందుకు అనేక స్మార్ట్ కిచెన్ అప్లయన్సెస్ అందుబాటులోకి వచ్చేసాయి. అందువల్ల ఆహారం హోమ్ డెలివరీ అంటే ఇంటికే తెప్పించుకొని తినటం వల్ల వాళ్ళకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒబెసిటీ, షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధులు చిన్నవే అనుకుంటున్నాం కానీ ఎంతో గొప్ప ప్రభావం ఆరోగ్యంపై చూపిస్తుంది. ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఇంట్లో తయారు చేసుకునే వంటల్ని తినటం ప్రారంభించాలి. ఆరోగ్యం అనేది మనం పక్కన పెట్టేది కాదు. ఎంత సంపాదించినా ఎట్లా ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపాదించిన దానికి విలువ ఉంటుంది.
1: చాలా సంతోషం మేడం. నమస్కారం.
2: నమస్కారం సార్.
0: మీరు ఇంతవరకు ఆహారపు అలవాట్ల మార్పులు మన జీవన శైలిపై ప్రభావం డాక్టర్ బి ఝాన్సీ గారితో పరిచయం విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఈనాటి పల్లెసీముల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: పసుపు ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. వర్షపాతం 1200 నుంచి 1400 మిల్లీమీటర్లుండి నీటి వసతి ఉన్న ఏ ప్రాంతంలోనైనా పసుపుని పండించవచ్చు. మొలకెత్తేటప్పుడు 25 నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమవుతుంది. బరువైన నేలలు పసుపు పండించడానికి చాలా శ్రేష్టమైనవి. గరప నేలలు, అలాగే మురుగునీటిపారుదల సౌకర్యం గల ఇతర నేలలు కూడా పసుపు సాగుకు అనుకూలంగా ఉంటాయి. నీరు నిల్వ ఉండే నేలలు, బరువైన నల్ల నేలలు, చౌడు అలాగే క్షార నేలలు పసుపు సాగుకు పనికిరావు. ఉదజన సూచిక 5 నుండి 7.5 మధ్య ఉండి సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న నేలల్లో పసుపు బాగా పండుతుంది. పసుపుని విత్తుకునే సమయాన్ని గనక మనం చూసినట్టయితే స్వల్పకాలిక రకాలను మే చివరి వారంలోనూ, మధ్యకాలిక రకాలను జూన్ మొదటి పక్షంలోనూ, దీర్ఘకాలిక రకాలను జూన్ 2వ పక్షంలోనూ విత్తుకోవాలి. జూలై 2వ పక్షం తర్వాత విత్తినట్టయితే దిగుబడి బాగా తగ్గుతుంది. ఇక ప్రవర్ధన విషయానికి వచ్చినట్టయితే విత్తన కొమ్ముని ఆరోగ్యవంతమైన బలమైన మొక్కల నుండి ఎంపిక చేసుకోవాలి. తల్లి కొమ్ముల్ని, పిల్ల కొమ్ముల్ని నాటడానికి వినియోగించుకోవచ్చు. 6 నుండి 8 సెంటీమీటర్ల పొడవుతో దృఢంగా ఉండే మొలకెత్తే మొగ్గలున్న పిల్ల కొమ్ములు నాటడానికి అనుకూలంగా ఉంటాయి. అయితే 20 నుండి 30 గ్రాముల బరువుండి ఆరోగ్యంగా ఉన్న చిల్ల కొమ్ములు కూడా తల్లి కొమ్ముతో సమానంగా దిగుబడిలిస్తాయని పరిశోధనల ద్వారా తెలిసింది. విత్తే లోతు 8 నుండి 12 సెంటీమీటర్లు ఉన్నట్లయితే దృఢంగా మంచి ఎదుగుదల గల మొక్కల్ని పొందొచ్చు. విత్తన పుదుంపలుగా తల్లి కొమ్మును వాడినప్పుడు దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. ఎకరానికి 1000 కిలోల విత్తనం అవసరమవుతుంది. కణుపుల్ని కత్తిరించి ప్రోట్రేలలో 4 రోజులు పెంచిన నారును ప్రధాన పొలంలో నాటడం ద్వారా విత్తన మోతాదుని 1/3 వరకు తగ్గించవచ్చు. ఋతుపవనాల సమయానికి నారును అందుబాటులో ఉంచుకుని పంటని సకాలంలో నాటుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైనప్పుడు కూడా లేదా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ సాంకేతిక పద్ధతిలో నారును సిద్ధం చేసుకుని 30 నుండి 45 రోజుల నారును మొక్కల సాంద్రత తగ్గకుండా ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఇక పసుపు సాగుకు నేల తయారీ విషయాన్ని గనక మనం చూసినట్టయితే వేసవిలో భూమిని లోతుగా

గుల్లగా దున్నాలి. దుక్కి బాగా మెత్తగా ఉండాలి. 6 నుండి 8 సార్లు దున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, అంతే మోతాదులో చెరువు మట్టి కూడా వేసి కలయదున్నాలి. పసుపులో విత్తన శుద్ధిని 2 సార్లు చేసుకోవాలి. మొదటిసారి విత్తన శుద్ధి చేసుకుని ఆరబెట్టిన తర్వాత నీడ ప్రదేశంలో కుప్పలాగా పోసి నిల్వ ఉంచుకోవాలి. 2వసారి విత్తన శుద్ధిని నాటేటప్పుడు చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసేటప్పుడు మొలక విరగకుండా జాగ్రత్త పడాలి. ఒకేసారి చేయాలనుకుంటే విత్తనం ఎంపిక చేసుకుని శుద్ధి చేసి నిల్వ చేసుకోవడమే మంచిది. దీనికోసం బలమైన మొలకెత్తిన మొగ్గలు గల పిల్ల కొమ్మల్ని ఎంచుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే దుంపకుళ్ళు, వేరుకుళ్ళు, తాటాకు తెగులు, ఆకుమచ్చ తెగుళ్లకు కారణమైన శిలీంధ్రాలు నాశనమవుతాయి. భూమిలోని హానికారక శిలీంధ్రాలు కొంతకాలం వరకు విత్తనాన్ని ఆశించవు. లీటర్ నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపిన ద్రావణంలో 40 నిమిషాల సేపు ఉంచి బయటకు తీసి నీడలో ఆరపెట్టి తర్వాత నాటుకోవాలి. విత్తన పసుపుకు పొలుసు పురుగులు ఆశించి ఉంటే శిలీంధ్ర నాశనంతో పాటు లీటర్ నీటికి 3 నుండి 5 మిల్లీలీటర్ల మల్లాథియాన్ లేదా 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందు కలిపితే మంచిది. తర్వాత వీటిని ఆరపెట్టి నీటిని మార్చి లీటర్ నీటికి 5 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి చప్పున కలిపి ఆ ద్రావణంలో దుంపల్ని ముంచి ఆరపెట్టాలి. ఇక పసుపుని నాటే పద్ధతుల విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా పసుపుని 3 పద్ధతుల్లో నాటుతారు. 1 ఎత్తుమడుల పద్ధతి, 2 సమతల మడుల పద్ధతి, 3 బోధసాళ్ల పద్ధతి. ఎత్తుమడుల పద్ధతి విషయానికి వచ్చినట్టయితే ఈ పద్ధతిలో మీటర్ వెడల్పు, మడికి మడికి మధ్య 30 సెంటీమీటర్ల వెడల్పున కాలువ ఉండేటట్లుగా ఎత్తుమడులు తయారు చేసుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, దుంపల మధ్య 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. ఈ పద్ధతిలో దుంపకుళ్ళు తక్కువగా ఉంటుంది. ఇక 2 సమతల మడుల పద్ధతి. ఈ పద్ధతిలో 30 సెంటీమీటర్ల దూరంలో మడకసాలు చేసి అందులో 15 సెంటీమీటర్ల ఎడంలో విత్తనం వేసి సాళ్లని చదును చేసి 3 మీటర్ల పొడవు, 1.5 నుండి 2 మీటర్ల వెడల్పు గల మడులు తయారు చేసుకోవాలి. కయ్యల మధ్య నీటి కాలువ చేసి దాని గుండా నీటిని పారిస్తారు. ఈ పద్ధతి వల్ల దుంపకుళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మురుగునీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలి. ఇక 3 బోధసాళ్ల పద్ధతి. ఈ పద్ధతిలో 45 నుండి 60 సెంటీమీటర్ల ఎడం ఉండే విధంగా బోదల్ని తయారు చేసుకుని ఆ బోదల మీద 20 సెంటీమీటర్ల ఎడం ఉంచి దుంపలు నాటుకోవాలి. 2 వరుసల మధ్య ఉన్న సాలు ద్వారా నీరు అందించడం వల్ల బోదే నీటిని పీల్చుకుంటుంది. మొక్క వేర్లు, దుంప నీటిలో ఉండవు కాబట్టి దుంపకుళ్ళు తక్కువగా ఆశిస్తుంది. ఇక పసుపులో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. పసుపులో మొక్కజొన్న, ఆముదం ఈ 2 సాగు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆముదాన్ని అంతర పంటగా 10 నుండి 12 పసుపు సాళ్లకు 1 వరుస చప్పున నాటచ్చు. మొక్కజొన్న లేదా ఆముదం పంటల్ని అంతర పంటలుగా వేసినప్పుడు 2 పంటలకు సిఫార్సు చేసిన ఎరువుల్ని వేసుకోవాలి. పసుపును కొబ్బరి, మామిడిలో అంతర పంటలుగా సాగు చేయొచ్చు. పసుపుని మామిడిలో అంతర పంటగా పెంచడానికి 20x20 సెంటీమీటర్ల దూరంలో నాటినట్లయితే మంచి దిగుబడులు పొందొచ్చు. PTS 43, ACC 360 అనే రకాలు అంతర పంటలుగా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటాయి. పసుపులో దుంపలు నాటిన 40 నుండి 45 రోజులకి కలుపు నివారణ చర్యల్ని చేపట్టాలి. నేల అలాగే కలుపు ఉధృతిని బట్టి పంటకాలంలో 3 నుండి 4 సార్లు నాటిన తర్వాత 60 రోజులకి, 90 రోజులకి అలాగే 120 రోజులకి, 150 రోజులకి ఫలదఫాలుగా కలుపు తీయించాలి. ఎక్కువ విస్తీర్ణంలో పసుపు సాగు చేసినప్పుడు కూలీల ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పొలం తయారీ దశలోనే గడ్డి, తుంగ ఎక్కువగా ఉన్న భూముల్లో వాటి నివారణకి గ్లైఫోసెట్ మందుని లీటర్ నీటికి 8 మిల్లీలీటర్లు కలిపి దాంతోపాటు 20 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ లేదా 10 నుండి 15 గ్రాముల యూరియా కలిపి పచ్చగా ఉన్న కలుపు మీద పిచికారీ చేయాలి. దుంపలు నాటిన మరుసటి రోజే ఎకరాకి అట్రజిన్ అనే కలుపు మందుని 500 నుండి 800 గ్రాములు 200 లీటర్ల నీళ్లలో కలిపి తోటలో పదును ఉన్నప్పుడు సమానంగా పిచికారీ చేయాలి. ఇక పసుపు సాగులో ఎరువుల యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే పసుపు సాగులో రసాయనిక ఎరువుల వాడకం తక్కువ.
పసుపులో నాణ్యం

0: మెరుగైన ఉత్పత్తులు, అధిక దిగుబడులు సాధించాలంటే సమతుల సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి. పసుపు నాణ్యత పెంచాలంటే రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువుల్ని తప్పనిసరిగా వాడాలి. పసుపులో ఎక్కువ దిగుబడులు పొందడానికి రసాయన ఎరువులతో పాటు 4 టన్నుల వర్మీ కంపోస్ట్ 1 ఎకరాకి గనక వేసినట్లయితే నేల స్వభావాన్ని వృద్ధి చేసి కర్బన శాతాన్ని పెంచడం వల్ల దుంప పెరుగుదల బాగుంటుంది. పసుపు పంటకు ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి. 1 ఎకరా పసుపు పంటకి మొక్కజొన్నని అంతరపంటగా వేసినప్పుడు ఏ ఎరువులు ఎప్పుడెప్పుడు ఎంతెంత మోతాదులో వాడాలో తెలుసుకోవాలి. పసుపు పంటకి పైపాటుగా వేసే యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఆకులపై వర్షపు నీటి బొట్లు మంచు తేమ లేనప్పుడే వేసుకోవాలి. లేనట్లయితే ఆకుల మీద పడ్డ రసాయనిక ఎరువులు తేమతో గాలిలో కలిసి గాఢత ఎక్కువై లేత ఆకు కణజాలం దెబ్బతిని ఆకు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రసాయనిక ఎరువులు చల్లేటప్పుడు సుడిలో పడకుండా మొక్కలకి 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో వేసి మట్టితో కప్పాలి. ఇక పసుపు సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే నాటిన వెంటనే 1 తడి తప్పనిసరిగా ఇవ్వాలి. తర్వాత మొలకొచ్చి మొక్క భూమి మీద కనబడే వరకు 4 నుండి 6 రోజులకోసారి తడి పెట్టుకోవాలి. దుంపకుళ్ళు తెగులు ఆశించినప్పుడు నీటి తడుల మధ్య వ్యవధి పెంచుకోవాలి. దుంపలు పక్వానికి వచ్చే సమయంలో ఎక్కువ తడులు అవసరమవుతాయి. వాతావరణాన్ని అనుసరించి రోజు మార్చి రోజు 1 గంట సేపు డ్రిప్ ద్వారా నీటిని అందించినట్టయితే దిగుబడి బాగుంటుంది. కాలువల మధ్య భూమిని పచ్చి ఆకులు లేదా ఎండు ఆకులతో కప్పి ఉంచినట్లయితే కలుపు రాకుండా ఉంటుంది. దీనివల్ల నేలలో తేమ త్వరగా ఆరిపోదు. ఆకుల ద్వారా సేంద్రీయ పదార్థం నేలకు అందడమే కాకుండా ప్రధాన అలాగే సూక్ష్మ పోషకాలు కూడా పైరుకందుతాయి. దీనివల్ల దిగుబడులు నాణ్యత కూడా పెరుగుతాయి. ఇలాగ పసుపులో మల్చింగ్ కోసం జీలుగా, జనము, వేప, వెంపలి, సీమగానుగ, దిరిసన, కానుగ, గ్లైరిసీడియా లాంటి పచ్చి ఆకుల్ని లేదా ఎండు ఆకుల్ని కూడా కప్పుకోవచ్చు. ఒకసారి పసుపు వేసిన భూముల్లో 2 సంవత్సరాల వరకు పసుపు పంటని మళ్ళా వేయకూడదు. వేసినట్లయితే దిగుబడులు తగ్గడమే కాకుండా చీడపీడల బెడద ఎక్కువై పంటకు హాని కలిగించే అవకాశం ఉంటుంది.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు వ్యవసాయ పాఠశాల నిర్వహణ, గుంటూరు లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 యశోధర నాటిక, రచన శ్రీ పి హృదయరాజ్, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 8:15 చిత్రగీతాలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుంచి, 9:30 నౌరజ్ ఉర్దూ కార్యక్రమంలో తలాబా యాద్కరు పి అక్బర్ ఖాన్ గారి ప్రసంగం, గజల్ టి అబ్దుల్ సత్తార్ గారి చమన్ కే ఫూల్ అఫ్సానా. ఈ అంశాలు నౌరజ్ కార్యక్రమంలో వినవచ్చు. 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి ఎంపీఎస్ రవళి గారి గానం విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. సుసరపు లక్ష్మీ గణపతి శర్మ గారు వైలిన్, మండపాక రవిగారు మృదంగం. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా న్యూస్ డివిజన్ ఆకాశవాణి సమర్పించే ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

పివి శ్రీనివాస్ ఎల్లారీశ్వరి ఆమె ఎవరు చిత్రానికి పాడిన పాట అది. సమయం 7:05 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గత 12 ఏళ్లలో పీఎం ఆవాస్ యోజన, జన్ధన్, ముద్ర, పీఎం స్వనిధి వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్ల మంది పౌరులను బ్యాంకింగ్ సౌకర్యాలు, ఆర్థిక భద్రత, స్వయం ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం అనుసంధానం చేసిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా దేశంలోని పేదలను ఆర్థికంగా బలోపేతం చేయటం వికసిత్ భారత్ బలమైన పునాది అని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో గోయల్ మాట్లాడుతూ,
1: to develop the industrial ecosystem and promote large scale job creation through greater investments across the length and breadth of India, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. This time we are also going to be looking at earmarking more area for startups, deep tech or technology oriented businesses, R&D and innovation oriented businesses.
0: ఈ సందర్భంగా డిపిఐఐటి కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ, సమర్థవంతమైన కార్యక్రమ నిర్వహణకు ఇటువంటి బలమైన డిజిటల్ వ్యవస్థలు అత్యంత అవసరమని చెప్పారు. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో గత కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతమంతటా వరుస క్షిపణి, వైమానిక దాడులకు దారితీసింది. ఆదివారం అర్ధరాత్రి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇజ్రాయిల్పైకి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడిచమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు తిరిగి అంచనా వేసిందని ఆమె చెప్పారు. పశ్చిమాసియాలో మళ్లీ దాడులు జరగడం పట్ల భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ సమాజానికి అత్యంత ఆందోళన కలిగించే విషయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు మధ్యాహ్నం ఇండి కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ ప్రతిపక్షాల పార్టీల నాయకులు హాజరయ్యారు. ఇందులో కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యకురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, ద్రావిడ మున్నేట్ర కజగం సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ,
3: సహమతి हम डट के काम करेंगे, लड़ेंगे और आगे बढ़ेंगे.
0: ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని, అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల ముగింపు వేడుకలు ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, ఏడీపీ రామ్ గోపాల్, సేల్స్ యూనిట్ హెడ్ ప్రసన్న, పలువురు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం, అభివృద్ది కోసం గత 90 సంవత్సరాలుగా ఆకాశవాణి కృషి చేస్తోందని, ఈ 90 సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలను చాలా అద్భుతంగా నిర్వహించి పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. శత వసంతాల వైపు రెట్టింపు స్ఫూర్తితో, అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందిని కోరారు. న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్ మాట్లాడుతూ, 90 ఏళ్లుగా ప్రజాసేవలో పునరంకితమై తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని వెల్లడించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణులందరికీ ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016 జూన్ 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ పథకం కింద అందుబాటులో ఉన్న 9 రకాల ఉచిత సేవలను గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చండీగఢ్లోని హర్యానా శాసనసభలో సిపిఏ ఇండియా రీజియన్ జోన్ 2 కాన్ఫరెన్స్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో దేశ నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర, వికసిత భారత్, 2047, కృత్రిమ మేధస్సు, ప్రజాస్వామ్య సంస్థలను మరింతగా ప్రభావితంగా మార్చడం వంటి ముఖ్యమైన అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రిసైడింగ్ అధికారులు చర్చిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఢిల్లీ, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కూడిన 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది అసెంబ్లీ స్పీకర్లు, 4 డిప్యూటీ స్పీకర్లు, 7 కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను పశ్చిమ బెంగాల్ రాష్టం అమలు చేసింది. ఈ పథకం అర్హులైన లబ్దిదారులకు ఆసుపత్రి ఖర్చుల కోసం ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. రాష్టంలో ఈ పథకం అమలు కోసం నేడు న్యూఢిల్లీలో నేషనల్ హెల్త్ అథారిటీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. తొలి ఇన్నింగ్స్లో భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేయగా, ఆఫ్ఘన్ జట్టు 2 ఇన్నింగ్స్లోనూ భారత్ బౌలింగ్ ధాటికి నిలవలేక వరుసగా 152, 112 పరుగులకే కుప్పకూలింది. భారత అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లతో రాణించగా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్టీల్ ప్లాంట్లోని SMS 2, STC 3, హీట్ FG లో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ సముద్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, సముద్రాలను రక్షించడానికి, సముద్ర జీవులను సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పేదల సంక్షేమానికే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతను ఇస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కుల అభివృద్దిని వేగవంతం చేయడానికి భవ్య పోర్టల్ను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజవాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఈనాటి కార్యక్రమంలో ఖరీఫ్ అపరాల సాగులో మెళకువలు, వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు.
5: ఖరీఫ్లో మన రాష్ట్రంలో పండించే అపరాల పంటల్లో కంది, పెసర, మినుము పంటలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఈ పంటలను గురించి రైతులు సరైన అవగాహన కలిగి ఉండి సరైన మెలకువలు పాటించి సాగు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించుకోవడమే కాకుండా అధిక ఆదాయం కూడా పొందవచ్చు. మొదటిగా కంది పంట సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. ఈ కంది పంటను ఖరీఫ్లో ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా, అలాగే సజ్జ, జొన్న, మొక్కజొన్న, పెసర, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లతో అంతరపంటగా కూడా పండించవచ్చు. ఈ పంటను తక్కువ వర్షపాత మండలంలో జూన్లోనూ, కృష్ణ, గోదావరి, దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూలై ఆగస్టు నెలల్లో కూడా విత్తుకోవచ్చు. ఇక నేలల విషయానికి వచ్చినప్పుడు ఈ పంటను నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలల్లో మురుగునీరు పోయి వస్తుగల నల్లరేగడి నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు, నీటి ముంపుకు గురయ్యే నేలలు పనికిరావు. భూమిని 2 సార్లు నాగళ్లతో దున్ని నేలను మెత్తగా తయారు చేయాలి. తరువాత తమ ప్రాంతాలకు అనుకూలమైన మేలైన విత్తనాలను ఎంపిక చేసుకుని సరైన సమయంలో విత్తుకోవాలి. తొలకరిలో 170 నుంచి 180 రోజుల్లో కోతకు వచ్చే మధ్యకాలిక కంది రకాలైన ఎల్ఆర్జి 133-33, ఎల్ఆర్జి 105, టీఆర్జి 59, ఎల్ఆర్జి 52, ఎల్ఆర్జి 41, ఐసీపీఎల్ 85-063, బీఎస్ఎంఆర్ 736, ఐసీపీఎల్ 87-119 అనే రకాలు మన రాష్ట్రంలో పండించడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలను ఎన్నుకున్న తరువాత విత్తన శుద్ధి చేసుకుని విత్తనాలను నాగలి వెంబడి కానీ సాళ్లలో గొర్రుతో కానీ విత్తుకోవాలి. సీడ్ డ్రిల్ ఉపయోగించి కూడా విత్తుకోవచ్చు. ఖరీఫ్లో

నల్లరేగడి నేలల్లో వరుసల మధ్య 150 నుంచి 210 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు, అదే ఎర్ర నేలల్లో అయితే వరుసల మధ్య 90 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేట్లుగా నాటుకోవాలి. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే చివరి దిక్కులో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి. అంతరపంటగా వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది. ప్రధాన పైరుకు అంతరపంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి. విత్తిన తరువాత కలుపు నివారణ మరియు అంతర కృషి ఎంతో అవసరం. దీనికి గాను పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1 నుండి 1.5 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేయాలి. విత్తిన 30 మరియు 65 రోజులప్పుడు గుంటకతో గాని గొర్రుతో గాని అంతర కృషి చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజుల మధ్య గడ్డిజాతి కలుపు మొక్కలైన ఊద, చిప్పెర మరియు గరిక నివారణకు క్విజాలోపాప్ ఇథైల్ 5% మందును 400 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి. గడ్డిజాతి మరియు వెడల్పాకు కలుపు మొక్కలు ఉన్న ఎడల ఎకరానికి 400 మిల్లీలీటర్లు ఇమజితాపర్ 5% మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తక్కువ కాల పరిమితి గల మినుము, పెసర, తృణధాన్యాలు, వేరుశెనగ అంతరపంటలుగా కూడా వేసుకోవచ్చు. అంతరపంటల నిష్పత్తి విషయానికి వస్తే ఒక కంది సాలుకు జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ మొదలగునవి అయితే 2 సాళ్ళు, అదే పెసర లేదా మినుము లేదా సోయా చిక్కుడు లేదా వేరుశెనగ మొదలగు పంటలకి 7 సాళ్ళు ఉండేట్లు విత్తుకోవాలి. ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో పంట బెట్టకు వచ్చినప్పుడు 1 లేదా 2 తేలికపాటి తడులు ఇవ్వగలిగితే దిగుబడులు పెంచుకోవచ్చు. ఈ తడులు మొగ్గ రాబోయే ముందు ఒకసారి, కాయదశలో మరోసారి ఇవ్వాలి. పూత సమయంలో తడులు ఇవ్వరాదు, ఇస్తే పూత రాలే ప్రమాదం ఉంటుంది. ఈ పంటను వేసిన తరువాత సరైన సమయంలో సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. ఈ పంట పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకుని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే కాయతొలుచు పురుగు లేదా శనగపచ్చ పురుగు పూత మరియు పిండ దశలో కాయలకు రంధ్రాలు చేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక చేపట్టాలి. ఇప్పుడు ఈ సమగ్ర సస్యరక్షణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా వేసవిలో లోతుదుక్కులు చేయాలి. ఈ విధంగా వేసవిలో లోతుదుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్థ దశలు బయటపడి పక్షులు ఏరుకు తినడానికి వీలు ఉంటుంది. ఈ పురుగులు తక్కువగా ఆశించే పంటలైన జొన్న, సోయా చిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి మొదలైన పంటలతో పంట మార్పిడి చేయాలి. ఖరీఫ్లో అంతరపంటగా పెసర లేదా మినుము వేయడం ద్వారా పరాన్నజీవులను వృద్ధి చేయడానికి తోడ్పడతాయి. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షిత పైరుగా విత్తాలి. పచ్చపురుగును తట్టుకునే ICPL 332, LRG 41 అనే రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను 1 అడుగు మేర కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గుడ్లను, తొలిదశ పురుగులను గమనించి వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాల సమానమైన NPV ద్రావణాన్ని లేక 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటిలో కలిపి వారం తేడాలతో 2 సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విచక్షణారహితంగా వాడరాదు.
తప్పనిసరిగా అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలిపూత దశలో ఉన్నప్పుడు క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయదశలో క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా డెల్టా మెత్రిన్ 0.9 మిల్లీలీటర్లు లేదా లాంబ్డా సహెలోత్రిన్ 1 మిల్లీలీటరు లేక లిఫెన్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తరువాత కూడా శనగపచ్చ పురుగు నివారించలేకపోతే ఇండాక్సికార్బ్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక మరొక మచ్చల పురుగు కూడా ఈ పంటను అధికంగా నష్టపరుస్తుంది. దీనినే వాడుకలో పూత పురుగు లేదా గూడు పురుగు లేదా బూజు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు యొక్క 1-2 దశలు పూమొగ్గల లోపలే ఉండి తినివేస్తాయి. తరువాత దశలలో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తుంది. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా నోవాల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా లాంబ్డా సైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా క్లోరాంట్రినిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మందులను మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. వీటితో పాటుగా కందిలో కాయ ఈగ కూడా ఆశిస్తుంది. ఈ కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీని పిల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినివేస్తాయి. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకుని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పింద దశలో కాయలపై గుడ్లు పెడుతుంది. కావున పిండె దశలో 5% వేపగింజల కషాయం పిచికారీ చేసినట్లయితే గుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. గింజ గట్టిపడే దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేక ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేక థయాక్లోప్రిడ్ 0.7 మిల్లీలీటర్లు లేదా థయోమెథాక్సామ్ 0.4 గ్రాములు లేదా లిఫెన్యురాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పురుగును సమర్థవంతంగా అరికంటవచ్చు. ఇక తెగుళ్ల విషయానికి వస్తే మొదటిగా ఎండు తెగులు ఎక్కువగా నష్టపరుస్తుంది. ఈ ఎండు తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. దీని నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో జొన్నతో పంట మార్పిడి చేయాలి. LRG 105, LRG 133-33, TRG 59, ICPL 87-119 మరియు ICPL 88-63 వంటి కంది రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. రెండవది వెర్రి తెగులు. దీనిని స్టెరిలిటీ మొజాయిక్ అని కూడా అంటారు. ఇది ఒక వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగులను గల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. ఈ తెగులు అసారియా కజాని అనే కంటికి కనిపించని ఇరియోఫిడ్ నల్లి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ముఖ్యంగా వర్షాధారంగా పండించు తేలిక భూములు ప్రాంతాలైన ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా గమనించడం జరిగింది. అందుచేత ముందస్తు నివారణలో చర్యలో భాగంగా విత్తిన 60-90 రోజుల వ్యవధిలో నల్లి నివారణకు లీటర్ నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం పొడి లేదా 4 మిల్లీలీటర్లు కెరాథాన్ అనే మందును కలిపి 10 రోజులకొకసారి దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ తెగులును కొంతవరకు తట్టుకోగల ICPL 87-119, BSMR 853, BSMR 736, LRG 105,
మరియు TRG 59 అనే రకాలను సాగు చేసుకోవాలి. ఈ తెగులు ఆశించిన పొలంలో పంట కోసిన తరువాత చెట్టు మొదళ్లను అలాగే వదిలివేయకుండా పీకి నాశనం చేయాలి. వీటితో పాటు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు కూడా ఆశిస్తుంది. దీని వలన ముదురు మొక్కల కాండం పైన నూలు కండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్యభాగం తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొన్ని కొమ్మలు కానీ ఎండిపోతాయి. MRG 66 అనే కందిరకం ఈ తెగులును తట్టుకుంటుంది. ఇక పంట కోత విషయానికి వస్తే, కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోసి కట్టెలతో కొట్టి కాయల నుండి గింజలను వేరు చేయాలి. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టి వేప ఆకులను కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా రైతులు ఈ మెలుకువలను తెలుసుకుని సరైన సమయంలో సరైన చర్యలు చేపట్టినట్టయితే కందిలో మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక కంది తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించే అపరాల్లో మినుము మరియు పెసర పంటలు చాలా ముఖ్యమైనవి. ఈ పంటలు ఏకపంటగానే కాకుండా ప్రత్తి, కంది మరియు పందటోటల్లో అంతర పంటలుగా కూడా సాగు చేయవచ్చు. తక్కువ పంటకాలపు రకాలు అందుబాటులో ఉండడం వలన వివిధ పంటల సరళిలో సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పంటలు నత్రజనిని స్థిరీకరించడంలో, భూమికి సేంద్రీయ పదార్థం అందించడంలో, అపరాలు ధాన్య పంటల సరళిలో సుస్థిర పంటల దిగుబడులు సాధించడంలో, నాణ్యమైన ఆహార భద్రత కల్పించడంలో, రసాయన ఎరువులు వాడకం తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. తక్కువ కాలంలో తక్కువ నీటి వినియోగంతో వివిధ ధాన్య పైర్ల కంటే అధిక ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇక వంగడాల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే, ఖరీఫ్లో పెసర్లో LGG 630, LGG 607, LGG 460, TM 96-2, WGG 42, IPM 2-14. అదే మినుములో అయితే LBG 884, LBG 904, TBG 129, LBG 932, GBG 1, TBG 104, LBG 752, LBG 787, PU 31 అనే రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇక మినుము పెసర సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చర్చించినట్లయితే, వేసవి దుక్కులు చేసుకుని తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని గొర్రుతో మెత్తగా దున్ని పొలాన్ని సిద్ధం చేయాలి. ప్రతి 2-3 మీటర్ల మధ్యలో ఒక లోతైన నాగలిచాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అధిక వర్షాలు పడిన వెంటనే నీటిని బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది. తొలకరి అపరాల్లో అధిక వర్షాలకు పంట ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క మెలుకువలను ప్రతి రైతు విధిగా పాటించాలి. మురుగునీరు నిలువని, తేమను నిలుపుకోగల చౌడు లేని భూములు ఈ పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరంనిచ్చు ఎరువులు వేసి కలియదున్నాలి. మినుము పెసర పైర్లకు పైపాటుగా ఎలాంటి ఎరువులు వాడవలసిన అవసరం లేదు. ఖరీఫ్లో పెసర, మినుము పంటలను జూన్ 15 నుంచి జులై 15 సమయంలో విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి పొందవచ్చు. మినుములో ఎకరాకు 8 నుంచి 10 కిలోలు, అదే పెసరలో అయితే 6 నుంచి 8 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ మోతాదులో విత్తనాన్ని వాడినట్లయితే సుమారుగా 1 చదరపు మీటరుకు 33 చొప్పున మొక్కల సాంద్రత ఉంటుంది. ఈ సాంద్రతలో మొక్కలు ఉండటం వల్ల అత్యధిక దిగుబడి సాధించవచ్చు. మొక్కల సాంద్రత తగ్గిన ఎడల కలుపు సమస్య, అదేవిధంగా మొక్కల సాంద్రత ఎక్కువైన ఎడల పైరు త్వరగా బెట్టకు రావడం, పురుగులు మరియు తెగుళ్ల సమస్యలు అధికమవుతాయి. విత్తడానికి 24 నుంచి 48 గంటల ముందుగా కిలో విత్తనానికి 5 గ్రాములు థయోమిథాక్సామ్ లేదా 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి, తరువాత 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజబ్ లేదా
2 గ్రాములు కార్బండిజం మందుతో విత్తన శుద్ధి చేసి విత్తుకుంటే మొక్క తొలి దశలో ఆశించు రసం పీల్చు పులుగులు, చిత్తపురుగులు మొదలైన వాటిని అరికట్టడమే కాకుండా తద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లను, వేరుకుళ్ళు మరియు మొదలుకుళ్ళు తెగుళ్లను కూడా అరికట్టవచ్చు. విత్తుటకు 1 గంట ముందుగా ఎకరానికి 200 నుంచి 400 గ్రాముల రైజోబియం మరియు 200 నుంచి 400 గ్రాముల పిఎస్బి కల్చర్ను పట్టించి విత్తుకోవాలి. కలుపు యాజమాన్యంలో మెలుకువల విషయానికి వస్తే మినుము, పెసర పైర్లను మెట్టలో సాగు చేయనప్పుడు పైరు విత్తిన మొదటి 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. అంతరకృషి ద్వారా కలుపు నివారణ చేస్తే భూమిలో తేమను కూడా నిలుపుకోవడానికి దోహదం చేస్తుంది. కలుపు బెడద ఎక్కువగా ఉన్న భూమిలో విత్తిన వెంటనే లేదా 1 రోజు లోపల ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ 30% కలుపు మందును 200 లీటర్ల నీటికి కలిపి పొలమంతా సమానంగా పిచికారీ చేసినట్లయితే మొదటి 20 నుంచి 25 రోజుల వరకు కలుపును నివారించుకోవచ్చును. ఒకవేళ పెండిమిథాలిన్ పిచికారీ చేయలేకపోయినప్పుడు లేదా అంతర్కృషి చేసే అవకాశం లేనప్పుడు విత్తిన 15 నుంచి 20 రోజులకు మినుము లేదా పెసరకు హాని జరగకుండా కలుపు మొక్కలను నివారించే కలుపు మందులను పిచికారీ చేసుకోవాలి. పొలంలో ఊద, చిప్పెర, ఉర్రంకి, గరిక లాంటి గడ్డిజాతి మొక్కల నిర్మూలనకు ఫెనాక్సిప్రాప్ ఇథైల్ 9% ద్రావకం 200 మిల్లీలీటర్ల చొప్పున లేదా క్విజాలోపాప్ ఇథైల్ 5% ద్రావకం ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. గడ్డి మరియు వెడల్పాకు గల కలుపు జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమిజితాపేర్ 10% ద్రావకం 200 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు పిచికారీ చేసి ఈ యొక్క 2 రకాల కలుపులను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కానీ దీనివలన కొద్దిగా పైరు పెరుగుదల తాత్కాలికంగా ఆగినట్లు అనిపించను, తరువాత తిప్పుకొని పైరు దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉండదు. దీనికి ప్రత్యామ్నాయంగా అసిఫ్లోరోఫిన్ మరియు క్లాడినోపా ప్రోపర్జిల్ అనే మందు యొక్క మిశ్రమాన్ని ఎకరాకు 300 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 25 నుంచి 30 రోజులప్పుడు పిచికారీ చేస్తే గడ్డిజాతి మొక్కలు, వెడల్పాకు మొక్కలను కూడా పైరుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మూలించవచ్చు. ఇక నీటి యాజమాన్యంలో మెలకువల విషయానికి వస్తే ముఖ్యంగా మినుము మరియు పెసర వర్షాధారపు పంటలు అయినప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో నీటి వస్తి ఉన్న చోట 1 లేక 2 తేలికపాటి తడులు పెట్టినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. మొదటి తడి మొగ్గ దశలోను, 2వది పిందె ఏర్పడిన తరువాత ఇవ్వవలెను. నీటి తడి ఇవ్వలేని పరిస్థితుల్లో 2% యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట వేసిన తొలి దశల్లో అంటే 20 నుండి 30 రోజుల్లో ఒకవేళ అధిక వర్షం పడినట్లయితే పైరు పసుపు రంగుకు మారి పల్లాకు తెగులును పోలి ఉంటుంది. ఈ లక్షణాలను రైతులు ఇనుపధాతు లోపంగా గుర్తించి అన్నబేది 50 గ్రాములు, నిమ్మప్పు 5 గ్రాములు, యూరియా 100 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలోపు 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ ఇనుపధాతు లోపం నివారించుకోవచ్చు మరియు మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. ఇక ఈ పంటలను ఆశించే పురుగుల విషయానికి వస్తే చిత్తపురుగులు, కాండముయ్యిగ, తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక, మరుకా మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి. వీటి నివారణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా చిత్తపురుగులు. ఈ పురుగులు పైరుపై 2 ఆకుల దశలో ఆశించి గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి నివారణకు 2.5 మిల్లీలీటర్లు క్లోరోఫైరిఫాస్ లేదా
ఎసిఫేట్ ఒక గ్రామును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రెండవది తెల్లదోమ. ఈ యొక్క తెల్లదోమ పురుగులు పసుపుపచ్చ శరీరంతో దాదాపు 1 మిల్లీమీటర్ పొడవు ఉంటాయి. ఇవి రసం పీల్చడమే కాకుండా పల్లాకు తెగులను కూడా వ్యాపింపచేస్తాయి. ఈ తెల్లదోమ నివారణకు అంతర్వాహిక కీటకనాశినులైన థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా ఎస్టామాప్రిడ్ 0.2 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1 గ్రాము ఏదేని ఒకదానిని 1 లీటర్ నీటికి కలిపి తెల్లదోమ ఉధృతిని బట్టి మందును మార్చి మార్చి 10-15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఇక తామర పురుగులు. ఈ పురుగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి ఆకుల్లోని రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగు చేయడమే కాకుండా నెక్రోసిస్ ఆకుముడత అనే వైరస్ తెగులును కూడా వ్యాపింపచేస్తాయి. దీని నివారణకు 1 గ్రాము ఎస్ఫేటు లేదా 1.5 మిల్లీలీటర్లు ఫిప్రోనిల్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరొక ముఖ్యమైన పురుగు మరుక మచ్చల పురుగు. ఈ మరుక మచ్చల పురుగునే వాడుకలో పూత పురుగు లేక గూడు పురుగు అని కూడా అంటారు. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు వెంటనే పూమొగ్గల్లోకి చొచ్చుకుపోయి లోపల లేత భాగాలను తింటూ ఉంటాయి. మొదటి 1-2 దశల్లో పూమొగ్గల లోపలే తింటూ తరువాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కూడా కలిపి గూడుగా చేసుకుని గూడు లోపలే ఉంటూ లోపలి పదార్థాలను తినివేయడం వలన పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కావున ఈ పంటను పూత సమయం నుంచి ప్రతిరోజు గమనిస్తూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూత దశకు రాకముందు నుండే జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేపనూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులను గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వేప సంబంధిత మందులు వికర్షల్గాలుగా పనిచేయడం వలన రెక్కల పురుగులు గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు. అంతేకాక అప్పటికే పంట మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పిగిలి చనిపోతాయి. మొగ్గ పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెలిసి పిల్ల పురుగులు ఉన్నాయేమోనని పరిశీలించాలి. ఒకవేళ ఈ పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటల్లో గూళ్ళు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేక క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక నోవాల్యూరాన్ 1 మిల్లీలీటర్లు ఏదో ఒక మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మరలా అవసరమైతే మందులను మార్చి మార్చి 2-3 సార్లు పూత, పిందె మరియు కాయ దశల్లో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రెనిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండయామైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన పురుగు పొగాకు లద్దె పురుగు. ఈ యొక్క పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణలు చేపట్టాలి. ఈ పురుగు ఉనికిని అంచనా వేయడానికి ముందుగానే పంటలో లింగాకర్షణ బుట్టలు 4 చొప్పున పెట్టాలి. ఈ పురుగు తొలి దశలో ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గొంగళి పురుగులు పొలమంతా వ్యాపించి కనిపించినట్లయితే నొవెల్రాన్ 1 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు
లీటర్ నీటికి కలిపి

0: పిచికారీ చేయాలి. ఒకవేళ ఎదిగిన గొంగళ పురుగుల్లో ఉన్నట్లయితే వీటిని నివారించడానికి 10 కిలోల తవుడు, 1 కేజీ బెల్లము మరియు లీటరు క్లోరోఫైరిఫాసులను తీసుకుని తగినంత నీటిని కలిపి తయారు చేసిన విషపు ఎరను చిన్న చిన్న గుళికలుగా చేసి సాయంకాలం పొలంలో అంతా సమానంగా చల్లాలి. రైతులు ముందస్తు చర్యగా మినుము మరియు పెసరపైర్లకు 30 నుంచి 35 రోజుల సమయంలో ఒకసారి, 40 నుంచి 50 రోజుల సమయంలో మరొకసారి 2 మిల్లీలీటర్ల హెక్సాకొనాజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొపీకొనాజోల్ లేదా 1.5 గ్రాములు హెక్సాకొనాజోల్ మరియు క్యాప్టాన్ మిశ్రమాన్ని 1 లీటర్ నీటికి కలిపి అవసరాన్ని బట్టి మందులను మార్చి మార్చి పిచికారీ చేసినట్లయితే కొరినోస్పోరా, ఆంథ్రాక్నోస్ మరియు బూడిద తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకొనవచ్చు. ఈ విధంగా తొలకరలో కంది, మినుము మరియు పెసలపైరులలో సరైన సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన మెళుకువలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించడమే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలని ఆశిస్తూ రైతులకు, ఆకాశవాణి శ్రోతలకు అందరికీ నమస్కారం తెలుపు సెలవు తీసుకుంటున్నాను.
1: ఖరీఫ్ అపరాల సాగులో మెళుకువలు వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ రెడ్డి గారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక. ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: మన దైనందిన జీవితంలో సైన్స్ ఎంత విలువైనదో, ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మనం రోజువారీ పనుల్లో గమనించాం. కానీ ఇందుకలదు అందు లేదన్న సందేహం వలదన్నట్లు మనం ఎందెందో వెతికినా అందులో సైన్స్ కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు పాలు పెరుగ్గా మారడం దగ్గర నుంచి ఒక ఊసరు వెళ్ళి రంగులు మారడం అయితేనేమి, అలాగే రాకెట్లు అంతరిక్షంలోకి దూసుకు వెళ్తుండడం అయితేనేమి, అన్నింటిలోనూ మనకు సైన్స్ కనబడుతూ ఉంటుంది. కాకపోతే మనం గమనించమంతే. ఈ నేపథ్యంలో సైన్స్ పట్ల విద్యార్థులకి ఒక పాజిటివ్ దృక్పథం చిన్నప్పటి నుంచే కల్పించడం అందరి యొక్క బాధ్యత. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనతో ఈరోజు ప్రొఫెసర్ శరత్ కుమార్ గారు ఉన్నారు. వీరు మెంబర్ సెక్రటరీ ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ కాస్ట్ సీఈఓ గారు కూడా. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ఏపీ కాస్ట్ మనకు సైన్స్కి సంబంధించి అలాగే విద్యార్థులకి రకరకాల ప్రాజెక్ట్స్ చేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి కృషి చేస్తూ ఉంది. అసలు ఈ ఏపీ కాస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీనికి ముందున్న విధులు ఏంటి, వాట్ యాక్చువల్లీ ఏపీ కాస్ట్ ఈస్?
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి 1986 ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఈ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేట్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడలో ఉందండి.
1: ఏపీ కాస్ట్ లో ఎవరెవరు ముఖ్యమైన విధుల్లో ఉంటారు సార్?
2: మెయిన్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మెంబర్ సెక్రటరీ ఉంటారండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ తో అనుసంధానం అయి ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ కి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మెయిన్ బాస్ కింద ఉంటారు. సో ఈ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది. దీనికి చైర్మన్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వచ్చేసి మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఉంటారండి.
1: డాక్టర్ శరత్ గారు, ఏపీ కాస్ట్ యొక్క ఈ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి?
2: ఏపీ కాస్ట్ ఆఫీసెస్ మెయిన్ స్టేట్ ఆఫీస్ వచ్చేసి విజయవాడ భవానీపురంలో ఉందండి, పున్నమి ఘాట్ దగ్గర ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా

0: ఉంటుంది మన రాష్ట్రంలో.
1: 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్గనైజేషన్ వేరియస్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో అసోసియేట్ అయ్యి మన రాష్ట్ర అభివృద్ధి చెందడం కోసం చాలా యాక్టివిటీస్ లో ఉందండి. దాంట్లో ఇప్పుడు మేము మేజర్ గా కాన్సన్ట్రేట్ చేసే యాక్టివిటీస్ వస్తే కనుక సైన్స్ పాపులరైజేషన్ ఒకటి, సైన్స్ అవుట్ రీచ్ ఒకటి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. ఇన్ అడిషన్ టు దట్ ఇది రీజనల్ సైన్స్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ అండర్లో ఉంటాయండి. సో రీజనల్ సైన్స్ సెంటర్లో వేరియస్ సైన్స్ ప్రిన్సిపల్స్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. సో దట్ వేరియస్ స్కూల్స్ కానీ అంతా కూడా పిల్లలు వచ్చేటప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుందండి.
0: స్టూడెంట్స్ వరకు మన కరికులంలో భాగంగా సైన్స్ నేర్చుకుంటారు. కామన్ పీపుల్ సైన్స్కి ఎందుకు తెలుసుకో ఉండాలి ఏం చెప్తారు?
1: వాస్తవంగా చెప్పాలంటే కనుక ఎడ్యుకేషన్ సిస్టంలో సైన్స్ గురించి ఒక 6th క్లాస్ నుంచి పూర్తిగా పిల్లలకి అవగాహన కల్పించడం అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందండి. అలాగే క్యూరియాసిటీ అనేది జనరల్గా పిల్లల్లో చాలా విషయాల్లో చాలా పరిస్థితుల్లో క్వశ్చన్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో వేరియస్ సినారియోస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఉపయోగపడుతుంది. అలాగే కామన్ పీపుల్కి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక పాలు నుంచి పెరుగు అవ్వడం కోసం కూడా బిహైండ్ ద సీన్ సైన్స్ ఉందండి. సో అలాగే మనం వేరియస్ అబ్జర్వేషన్స్ ఏవైతే చూస్తాం, మనకు ఒక వర్షం పడడం కానీ, ఒక తుఫాన్ రావడం కానీ, లేకపోతే ఒక డిజాస్టర్ సంభవించడం కానీ, వీటన్నిటికీ వెనకట్ల కూడా నేచర్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారత రాజ్యాంగంలో మనకి ఫండమెంటల్ రైట్స్ ఎట్లా ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా అట్లా ఉందండి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా కంపల్సరీ నాలెడ్జ్ రిలేటెడ్ సైన్స్ టెంపర్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడం అనేది మన రాజ్యాంగంలో ఉంది.
0: అయితే సార్, మీరు ప్రొఫెసర్గా కూడా ఉన్నారు కాబట్టి మీకు ఒక ప్రశ్న సార్. విద్యార్థులు కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు టీచర్స్ని. అంటే ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి విద్యార్థి వైపు నుంచి చూస్తే అతను క్యూరియాసిటీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాటిని ఎలా చూడాలి ఒక ప్రొఫెసర్గా? ఆ స్టూడెంట్ అడిగే క్వశ్చన్ అది కొన్నిసార్లు మనకు తుంటరి క్వశ్చన్గా అనిపించవచ్చు, అలాగే ఆ స్టూడెంట్కి తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. ఇది 2 వైపుల నుంచి ఎలా టీచర్స్ ఎలా వాళ్ళని సరిదిద్ది దానికి ఎలాగా చెప్పాలి, అలాగే స్టూడెంట్స్ ఈ ప్రశ్నించే తత్వాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి?
1: ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అనేది అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్క్విజిటివ్నెస్ అనేది, లేకపోతే కనుక ఇంక్వైరీ టువర్డ్స్ నోయింగ్ ద థింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అండి ఈ రోజున్న పరిస్థితుల్లో. ఆ క్యూరియాసిటీ అనేది ఉండడము, అలాగే పిల్లలు ఆలోచించే తత్వము శక్తి పెంచుకునే పరిస్థితులు ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయండి. యాజ్ ఏ టీచర్ ఖచ్చితంగా ఆ ప్రశ్న వేసిన పిల్లలకి ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉందండి. అంటే రెగ్యులర్ నోటేషన్లో క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఫర్దర్గా కూడా వాళ్ళని పిలిచి చెప్పవలసిన బాధ్యత ఒక ప్రతి ఒక్క టీచర్ మీద ఉండొచ్చు, లేకపోతే ప్రతి ఒక్క ఎల్డర్లీ పర్సన్ పైన ఉండొచ్చు అండి. సో అలాగే స్టూడెంట్ సైడ్ నుంచి కూడా ఈ రోజుల్లో చాలామంది క్వశ్చన్స్ వేయకుండా ఐడిల్గా ఉండే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఎంక్వైరీ నేచర్ అనేది కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ అవగాహన శక్తిని పెంచుకోవచ్చు, వాళ్ళ లెర్నింగ్ కెపబిలిటీని పెంచుకోవచ్చు, దానివల్ల కొత్త ఇన్నోవేషన్స్ అనేది కూడా రావడానికి ఒక అవకాశము ఆస్కారం అనేది మాత్రం ఉంటుందని నేను భావిస్తున్నానండి.
0: డాక్టర్ శరత్ గారు, తర్వాత మన ఏపీ కాస్ట్ ఇతర విద్యా సంస్థలతో అలాగే ఇతర విజ్ఞాన సంస్థలైనటువంటి ఇస్రో సంస్థలతో ఏమైనా భాగస్వామ్యం ఉందా? భాగస్వామ్యం ఉంటే ఇది విద్యార్థులకు ఎలా ప్రయోజనంగా ఉంటుంది?
1: ఖచ్చితంగా అండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒకటైతే, అలాగే కొలాబరేషన్స్ అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేది కూడా ఈ ఆర్గనైజేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉందండి. సో ఈ విధంగా ఏంటంటే అటు డిఆర్డీఓ అవ్వచ్చు, సిఎస్ఆర్ ల్యాబ్స్ అవ్వచ్చు, ఐఎస్ఆర్ఓ అవ్వచ్చు, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, యూనివర్సిటీస్, నియర్ బై యూనివర్సిటీస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్తో కొలాబరేట్ అయ్యి ఉంటుందండి. ఆ ఆర్గనైజేషన్స్లో వేరియస్ యాక్టివిటీస్ ఏవైతే కండక్ట్ చేస్తుంటారో అది వర్క్షాప్స్ అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక హ్యాకథాన్స్ ఈవెంట్స్, స్టూడెంట్ రిలేటెడ్ ఈవెంట్స్ అవ్వచ్చు, వాటన్నిటికి కూడా ఎప్పుడైనా సరే మనని అప్రోచ్ అయితే కనుక కన్సర్న్ ఆర్గనైజేషన్స్ వి విల్ ట్రై టు ఎక్స్టెండ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఫర్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫినాన్షియల్ ఎయిడ్ ఫర్ ఆర్గనైజింగ్ దోస్ ఈవెంట్స్ ఆర్ అదర్వైజ్. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే అదర్ స్టేట్స్లో కానీ మన స్టేట్స్లో కానీ ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ కోసము ఉండే పరిస్థితుల్లో మనం సపోర్ట్ సిస్టంలో కొంత గ్రాంట్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొలాబరేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా వేరేస్ ఆర్గనైజేషన్స్తో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ కంపెనీస్, స్టార్టప్స్తో కూడా అసోసియేట్ అయ్యి వేరేస్ యాక్టివిటీస్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో. మన ఏపీ కాస్ట్ లో ఇప్పుడు ఐడెంటిఫైడ్ గా రెండు రీజనల్ సైన్స్ సెంటర్స్ ఉన్నాయండి. ఒకటి

0: వచ్చేసి విజయవాడలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఏమో రాజమండ్రిలో ఉందండి. ఇక్కడ ప్రతిరోజు కూడా స్టూడెంట్స్ 100 నుంచి 200 మెంబర్స్ వరకు విజిట్ చేస్తుంటారు. కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్స్ కానీ అండర్ ప్రివిలేజ్డ్ స్కూల్స్ అయితే కనుక వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ ఫుల్లెస్ట్ సపోర్ట్ ఇన్ జస్ట్ పర్మిటింగ్ దెమ్ వితౌట్ ఎనీ బేసిక్ ఛార్జెస్ ఆర్ ఫీస్. ఇన్ అడిషన్ టు దట్ నేషనల్ సైన్స్ డే ఏదైతే ఉందో, సో దానికి గాను మనకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలిలో ఎగ్జిస్టెన్స్ స్ట్రక్చర్ ఉందండి. ఆ స్ట్రక్చర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళు వేరేస్ మండల్ స్కూల్స్తో కానీ వేరేస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్తో కానీ కోఆర్డినేట్ చేస్తూ ఒక్కొక్క మండలానికి అట్లీస్ట్ 3 నుంచి 5 స్కూల్స్లో మన తరపున ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కోసం కూడా మన ఫండ్ అనేది ఆ కన్సర్న్ మండల్ కోఆర్డినేటర్స్కి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి ఇస్తుంటామండి. దానివల్ల స్టూడెంట్స్ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ సిస్టంలో కావాలంటే కానీ, అలాగే వాళ్ళు చేసిన ఎగ్జిబిట్ని వేరేస్ స్కూల్స్కి ప్రమోట్ చేయడం కానీ దాన్ని ప్రజెంట్ చేయడం కానీ ఇటువంటి వాటన్నిట్లో కూడా ప్రోత్సాహం అనేది అందిస్తుందండి
1: సార్. అలాగే ఏపీ కాస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి ఏదైనా స్కాలర్షిప్స్ ఇవ్వడంలో కానీ, అలాగే ఎంతూసియాస్టిక్ స్టూడెంట్స్ ఏదైనా ప్రాజెక్ట్స్ వర్కింగ్ మోడల్స్ ఏమైనా చేస్తే వాటికి పేటెంట్స్ ఇప్పించడంలో కానీ ఏమైనా సహాయం చేస్తుందా?
0: పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏపీ కాస్ట్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఎవరైనా ఎడ్యుకేటెడ్ కానీ అన్ఎడ్యుకేటెడ్ కానీ స్టూడెంట్స్ కానీ స్కాలర్స్ కానీ లిటరేట్స్ ఆర్ ఇల్లిటరేట్స్ ఆర్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ అవ్వచ్చండి, వీళ్ళలో ఎవరైనా సరే కనుక అప్రోచ్ అయితే వాళ్ళ ఐడియాని వెంటనే ప్రొటెక్ట్ చేయడం కోసం కావాల్సిన గవర్నమెంట్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ పేటెంట్కి అప్లికేషన్ సబ్మిట్ చేయడం ఒకటి, అలాగే కొన్ని చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసిన పరిస్థితి ఉంటుందండి. సో అటువంటి ఐడియాస్ ఏదైనా కనుక పిల్లలు తీసుకొస్తే వాళ్ళని మనం సపోర్ట్ సిస్టంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మన దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్ టీచర్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేటట్టుగా చూసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి
1: సార్. అలాగే ఇటీవల మీ దృష్టిని ఆకర్షించిన ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా విద్యార్థుల నుంచి?
0: రీసెంట్గా ఆవిష్కార్ అనే ఒక ప్రోగ్రామ్ మనం ఒకటి చేస్తున్నామండి. వాటిల్లో సిగ్నిఫికెంట్గా అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా కానీ లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్గా కానీ లేకపోతే ఈ రోజు జరుగుతున్న హోమ్ థెఫ్ట్ అటువంటి జరిగేదానికి కానీ పిల్లలు అంటే ఆటోమైజ్డ్ సొల్యూషన్స్ కానీ అటువంటివన్నీ ప్రజెంట్ చేసిన పరిస్థితులు చూస్తున్నామండి. సో కొన్ని బేసిక్ ఎలక్ట్రానిక్స్తో చేసిన అయి ఉండొచ్చు, కొన్ని సైన్స్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసుకుని దాని నుంచి డెవలప్ చేసిన ఇన్నోవేషన్ మెకానిజమ్స్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో లిమిట్ అండి
1: సార్. ఎక్కువగా విలేజ్ బేస్డ్ కంట్రీ కాబట్టి మనకు ఎక్కువ పల్లెలు గ్రామాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇంకా కొంతమంది ప్రజలు కొన్ని మూఢనమ్మకాలు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కూడా. ఇలాంటివి దూరం చేయాలంటే సమాజంగా మనం ముందుకు వెళ్ళడానికి ఎలా దూరం చేయాలి వీటిని?
0: మెయిన్గా సైన్స్ అనేది ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ సైడ్ వెళ్తుంది. మనం ఈరోజు అంతరిక్షంలో కూడా అలాగే మార్స్ గ్రహంలో కూడా కమ్యూనికేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి, అలాగే మన ఆబ్జెక్ట్స్ పంపించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఇస్రో అవ్వచ్చు లేకపోతే దానికి అనుసంధానంగా ఉన్న వేరే సపోర్టింగ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వేరే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ట్రైబల్ రీజన్స్లో అవ్వచ్చు ఇటువంటి సిచ్యువేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. దేవుడు మీద నమ్మకం అనేది ఇండివిజువల్ పర్సెప్షన్ అండి. అలాగే ఇటువంటి మూఢనమ్మకాలు అనేది కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారం ఉన్న కమ్యూనిటీ బేస్డ్ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకున్న ట్రెడిషన్స్ ప్రకారం నమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే అవగాహన అనేది ఖచ్చితంగా ఎన్జిఓస్ అవ్వచ్చు లేకపోతే కనుక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇటువంటి అవగాహన పెంపొందించడం మాత్రం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది.
2: ఇంతవరకు మీరు 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు పరిచయకర్త శ్రీ నన్నం మధు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోశ్ యాప్ ని గానీ వెబ్సైట్ లో గానీ సంప్రదించగలరు, చూడగలరు.
1: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఈ నెల 9వ తేదీ అనగా రేపు ఉదయం 7 గంటల

30 నిమిషాలకు ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్యకుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యశోధర నాటిక. రచన శ్రీ పి హృదయరాజు. నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. యశోధర నాటిక.
2: చరిత్రలోకి చూస్తే అద్భుతమైన స్త్రీ పాత్రలు మనల్ని పలకరిస్తాయి. సాంస్కృతిక భారతావనికి వారసులుగా మన కనుల ముందు సాక్షాత్కరిస్తారు. వారి జీవన విధానం, వారి త్యాగశీలత ఎంతో ఆదర్శప్రాయంగా ఉంటాయి. హిమాలయాల సానువులలో అక్కడక్కడ ఉన్న రాజ్యాలలో కోలియ దేశం ఒకటి. కోలియ దేశ రాజైన దండపాణి కుమార్తె యశోధర. సిద్ధార్థుడు ఆమెకు మేనభావ. ఒకనాడు సిద్ధార్థుడు కోలియ దేశానికి వ్యాఖ్యానికి వెళ్ళాడు. అక్కడి వనంలో ఫలపుష్పాలను చూసి ఆనందించసాగాడు. గుర్రంపై స్వారీ చేస్తూ తనను తీరా వీక్షించాడు. యశోధర అతని గమనించింది.
3: ఆడవారు తిరిగే వనంలో అంత వేగం ఎందుకు?
4: ఈ అందాలు నా వేగానికి కళ్ళు వేసాయిలే.
3: ఎంత గడుస్తాను. ఇది రాజవనం.
4: రాజులు మాత్రమే ప్రవేశానికి అర్హులా?
3: ఎవరు మీరు?
4: సిద్ధార్థుడను.
3: అంటే?
4: శాక్యవం శివరాజును.
3: ఆహా, ఎల్లలు దాటి వచ్చారు. గమనించుకోండి, ఇది కోలియ దేశం.
4: అలాగా, మరి మీరెవరో తెలుసుకోవచ్చా?
3: తెలుసుకోండి.
4: చెప్పండి. మరి
3: అనుమతి లేకుండా వచ్చిన అగంతుకులకు జవాబు లభించదు.
4: అయ్యో, చెప్పకుండా వెళ్ళిపోతున్నారే. ఇదిగో, కాస్త ఆగండి. వింటున్నారా? కోలీయ ప్రభు దండపాణి గారు మాకు మామగారే.
2: యశోధరకు సిద్ధార్థునికి వైభవంగా పెళ్లి జరిపించారు శుద్ధోదన మహారాజు. సిద్ధార్థుడు యశోధర ప్రేమానురాగాలు ఫలించాయి. వారికి పుత్రుడు జన్మించాడు. రాహుల్ అనే నామకరణం చేశారు. మానవ సమాజంలో తారతమ్యాలు, అశాంతి, దుఃఖం తొలగించే మార్గాన్వేషణలు. సిద్ధార్థుడు సన్యాసిగా మారడానికి సిద్ధమయ్యాడు.
4: యశోధర, చనిపోతామని తెలుసు, కాని అర్థం లేని స్వార్థం, జీవితమంతా ఆశా నిరాశల మధ్య పోరాటం, మానవజాతి సుఖ సంతోషాలతో లేదు. ఉన్నతమైన ఈ జీవితంలో దుఃఖాలకు హేతువేమిటో తెలుసుకోవాలి, తెలియ చెప్పాలి.
3: మమ్మల్ని విడిచి వెళ్తేనే సాధ్యమా?
4: అర్థం చేసుకుంటామనే నా నమ్మకం.
3: భర్తని విడిచి భార్య బ్రతకగలదా స్వామి?
4: అది ఎంతో గొప్ప త్యాగం యశోధర. నీవు నేను వేరు కాదు. నా సత్యాన్వేషణలో నీ ఆత్మశక్తే నన్ను నడిపిస్తుంది.
3: రాజ్యపాలన చూసుకుంటూ మీ అన్వేషణ సాగించకూడదా స్వామి?
4: ఇది ఒక చిన్న రాజ్యం. నేను ప్రపంచ ప్రజలందరి బాగు కోసం సన్యసిస్తున్నాను. నేను విజయం సాధిస్తే అది నీ

0: విజయం కాదా?
1: మీ నిర్ణయం నాకు శిరోధార్యం.
0: యశోధర, నీవు అంగీకరిస్తేనే నా మనసు నిర్మలమవుతుంది. నాలో సగంగా బ్రతికా, నువ్విలా దుఃఖిస్తూ ఉంటే ఎలా చెప్పు? ఈ బ్రతుకులు బంధాలు శాశ్వతం కావు యశోధర. దుఃఖాన్ని కలిగించే ఏ బంధమైనా మనిషిని బంధించరాదు. కన్నీరు తెచ్చుకో, నాకు అనుమతినివ్వు.
1: స్త్రీలకు దుఃఖాన్ని ఆ విధాతే వ్రాశాడు. నా కన్నీరు మీ మార్గానికి అడ్డురాదు. మీ దీక్షను కొనసాగించండి. ఈ ప్రపంచ మానవాళిలో నేను ఉన్నానని మరువకండి. మీ కరుణ కోసం ఈ దీనురాలు కడవరకు వేచి ఉంటుందని మాత్రం మర్చిపోకండి స్వామి.
0: తప్పకుండా వస్తాను. ఒక కొత్త జన్మతో అందరితో పాటు మీకోసం కూడా వస్తాను. నీ అచంచల ప్రేమ నా భావాలకు ఊపిరిపోయాలి. వస్తాను.
1: రాహుల్, నా చిట్టి తండ్రి, నాన్నగారు వెళ్ళిపోతున్నారు. చూడు తండ్రి, చూడు.
0: నా అనున్నది ఏదియూ లేదు, నేను అనినది కూడా లేదు. స్వపర భేదములకు తావులేదు. సకల జనులు స్వజనులే.
2: సిద్ధార్థుడు తన సత్యాన్వేషణలో అనేక మంది గురువులను కలిశాడు. అరణ్యాలలో పర్వతాలలో సంచరించాడు, తపస్సు చేశాడు. చివరకు అన్వేషణ ఫలించింది. ఒక ఊరిలోని చిన్నారులు ఆయన్ని బుద్ధుడు అని పిలిచారు. అదే శాశ్వత నామం అయింది. అనేక మంది శిష్యులు అనుసరించారు. భిక్షాటన చేస్తూ జ్ఞానబోధ చేస్తూ సంచారం సాగించాడు. ఆమ్రపాలి అనే వనిత వద్ద భిక్షను స్వీకరించాడు.
3: మహానుభావ, మీకు భిక్ష సమర్పించే మహద్భాగ్యం కలిగించి నన్ను ధన్యురాలని చేశారు.
0: శుభం కలుగ్గాక.
4: గౌతమ బుద్ధ, పరమ పవిత్రులైన మీరు ఈ ఆమ్రపాలి ఇంట భిక్ష తీసుకోవడం మేము భరించలేకుండా ఉన్నాం.
0: ఈమె అపరాధం ఏమిటి?
5: ఈమె విలయాలు,
4: వేశ్య.
5: నగర పెద్దలంతా దీనికి విట్లే.
4: ఈ స్త్రీని నగర బహిష్కారం చేయాలి.
0: పెద్దలారా, తప్పు తనొక్కతే చేయగలదా? ఈమె సాంగత్యం కోరుకుంటున్న పెద్దలకు కూడా శిక్ష ఉండదా?
4: ఈమె తప్పిదాన్ని మీరు సమర్థిస్తారా?
0: నేను భిక్ష కోసం మాత్రమే వచ్చాను, శిక్షలు వేయడానికి రాలేదు. సత్యమేమిటో తెలియచేసే వెళతాను. దాంపత్య ధర్మాన్ని ధిక్కరించి వేశ్యాలోలురుగా ప్రవర్తించటం అపరాధమని మీకు తెలియదా? అసత్యం, హింస, దొంగతనం, వ్యభిచారం, మద్యపానం అనేవి మానవ సమాజాన్ని పీడిస్తున్న మహానేరాలు. అవి లేని సమాజం మాత్రమే శాంతిగా ఉండగలుగుతుంది. ఆమ్రపాలి, నిన్ను అపరాధిగా ముద్ర వేశారు. నీ సమాధానం ఏమిటి తల్లి?
6: వేశ్య జీవితం ఒక కత్తుల వంతెన, కోరి ఎవ్వరూ ఈ వృత్తిలోకి రారు. ఈ జీవితం ఏ స్త్రీ కోరుకోదు స్వామి. నా అందమే నాకు శాపమైంది, నాట్యకళ నాకు ప్రీతి, అది సరసులకు శృంగార వినోదమై నన్ను కళంకిని చేశారు. రక్షణ లేదు, గౌరవం లేదు, బ్రతకనివ్వరు, చావనివ్వరు, కాస్త దయచూపేవారే లేరు. వీరి వికృత చర్యలతో విసిగిపోయాను స్వామి. దేహాన్ని, మనసుని ముక్కలు చేసి వినోదిస్తున్నారు. ఈ భోగభాగ్యాలు అన్నీ ఈనాటితో విడిచిపెడుతున్నాను. మీ దివ్య పాదస్పర్శతో నా కర్తవ్యం అర్థమవుతోంది. మీ దర్శన భాగ్యాన నా దుఃఖానికి అంతం లభించింది. నన్ను కరుణించి దీక్ష ఇప్పించండి స్వామి.
2: ఆమ్రపాలి కొంతకాలానికి సన్యాసినిగా మారింది. కపిలవస్తులోని రాచరిక స్త్రీలు కూడా సన్యాసులుగా మారారు. ఒకనాడు బుద్ధుడు నగరంలో భిక్షాటన చేస్తుండగా తండ్రి శుద్ధోదండు చూశాడు.
7: కుమారా, ఇది నీకు ధర్మంగా ఉందా?
0: ధర్మాన్ని అనుసరిస్తున్నాను.
7: ఈ రాజ్యానికి రాజువు నువ్వు, భిక్షాటన చేస్తూ చెరిస్తున్నావు.
0: తండ్రి, జనులకు నేను జ్ఞానభిక్ష పెడుతున్నాను, అది నా ధర్మం. జనులు నాకు ధాన్య భిక్ష వేస్తున్నారు, అది వారి ధర్మం.
7: వృద్ధులైన తల్లిదండ్రుల్ని, రాజ్యాన్ని, రాజ్య ప్రజల్ని వదిలి వెళ్లడం ధర్మమేనంటావా?
0: వారు వీరు అనే భేదం బుద్ధునికి లేదు. ఈ విశాల మానవ ప్రపంచమే అతని రాజ్యం. భ్రమలు, భయాలు, లోభత్వం, క్రోధం, ద్వేషం, అసూయలు లేని శాంతి సామ్రాజ్యం కోసమే బుద్ధత్వం.
7: నీ భార్య యశోధర నీవు వెళ్ళిన్నాటి నుంచి విరాగినిగా బ్రతుకుతోంది. రాచరిక వైభవాలను చెయ్యించి సన్యాసినిలా జీవిస్తోంది. రా, వెళదాం, నీకోసం పరితపిస్తోంది.
0: మా భిక్షువులతో కలిసి వస్తాను, భిక్షువుగా వస్తాను.
7: నీ బిడ్డ రాహుల్కి తండ్రిగా ఏమివ్వనున్నావో కదా.
2: బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటం చేస్తూ రాజభవనం చేరాడు. తల్లి గౌతమి బుద్ధుని చూసి అమితంగా దుఃఖించింది. పెంచి పెద్ద చేసిన తల్లి గౌతమి పేరును బుద్ధుడు స్వీకరించి గౌతమ బుద్ధుడు అయ్యాడు.
8: రాహుల్, మీ తండ్రి గారు వస్తారట, త్వరగా తిను.
9: ఎప్పుడు వస్తారమ్మా?
8: నగరాన్ని చేరారట.
9: అసలు ఎందుకు వెళ్ళిపోయారమ్మా?
8: ఈ లోకాన్ని జయించాలని.
9: మరి జయించారా?
8: జయించే ఉంటారు, లేకపోతే రారు గదా.
9: అంటే పెద్ద రాజుగారు అన్నమాట.
8: వారు రాజు కాదు బాబు, రారాజు, విశ్వమానవ చక్రవర్తి. నేను ఈ కపిల వస్తులో చిన్న రాణిని మాత్రమే.
9: అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?
8: వారికి నిన్ను అప్పగించాలి కదా నాన్న. ఏం సంపాదించారో, నీకు ఏమిస్తారో.
7: యశోధరా.
8: చెప్పండి మామగారు, వారొచ్చారా?
7: దాపులకు వచ్చాడమ్మా. కదలనిస్తేనా? కాలు అడుగు వేణిస్తున్నారా? వేలాది మంది జనం చుట్టుముట్టేస్తున్నారు. వారందరినీ వదిలించుకుని ఎప్పటికి వస్తారో, వెళ్ళి తీసుకువస్తా.

0: రాహుల్, వారే నీ తండ్రి గారు, వెళ్ళు నాయనా.
1: నువ్వు రావా మరి?
0: రాను, నువ్వు వెళ్ళు.
1: నమస్కారం నాన్నగారు.
2: శుభమస్తు.
1: నాన్నగారు, నా కోసం ఏం తెచ్చారు?
2: నీకు అందిస్తానుగా, చాలా తెచ్చాను.
1: ఇవ్వండి మరి.
0: రాహుల్, తాతగారు పిలుస్తున్నారు.
1: అలాగే, మళ్ళీ వస్తాను నాన్నగారు.
0: ఈ దీనురాలిని ఇన్నాళ్లకు కటాక్షించారా స్వామి?
2: ఎడవక యశోధర, సత్యం తెలిసేంతవరకే ఈ దుఃఖం. నువ్వు చేసిన త్యాగానికి నేనే కాదు, ఈ లోకం కూడా నీకు రుణపడి ఉంది. నన్ను సన్యాసి కావటానికి అనుమతినిచ్చి నా సత్యాన్వేషణకు సహకరించావు.
0: మీరు మళ్ళీ రాగలరా?
2: ఎందుకు యశోధర?
0: ఇక్కడికి కాదు, నా భవంతికి. రేపు వస్తారా?
2: తప్పకుండా వస్తాను.
0: రాహుల్, నేను ఎదురు చూస్తూ ఉంటాం.
2: ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
0: నా స్వామికి నేను భిక్ష సమర్పించుకుంటాను.
2: అలాగే వస్తాను యశోధర. నీ భవన ప్రాంగణానికి వచ్చి భిక్షాం దేహి మాత అని పిలుస్తాను, భిక్ష స్వీకరిస్తా.
0: అలాగే స్వామి.
3: బుద్ధుడు వృద్ధాప్యంలో సాలవనం చేరాడు. నదీ తీరంలో దేహాన్ని విడిచాడు. ఆ జ్యోతి ఆరిపోయింది. దుఃఖాలను విముక్తం చేసే ఆ మహాముని అందరినీ దుఃఖసాగరంలో ముంచాడు.
4: తన వరాల బిడ్డను కోల్పోయానని ప్రకృతి మాత ప్రణయభీభత్సం చేస్తోంది.
5: గౌతమ బుద్ధుని పాదాలు నడయాడిన ఈ భూమి స్వామి వియోగాన్ని భరించలేక కన్నీటితో కదిలిపోతుంది. అదిగో అదిగో మహాసాధ్వి యశోధర వస్తోంది, నడుస్తున్న దుఃఖసాగరంలా వస్తోంది. అమ్మా అమ్మా, మహాతల్లి రామ్మ.
0: స్వామి.
5: అమ్మా.
0: స్వామి, కడసారి చూపు కూడా నోచుకోలేదా నేను? భవతి భిక్షాందేహి మాత అని భిక్ష స్వీకరించిన భూదేవి తనయుడా, మమ్ము విడిచి వెళ్ళావా?
4: అమ్మా యశోధర, వారి మరణంతో మహాయుగం అంతరించిందమ్మా.
0: కాదు, కానే కాదు, మరో మహాయుగం ప్రారంభమైంది. వారి బోధనలు కాంతి కిరణాలై ఈ అఖండ భూమండలాన్ని చుట్టివేస్తాయి. ఆ వెలుగులు సుషుప్త మానవ జాతిని తట్టి లేపుతాయి, సమస్త హృదయాల్లో జ్యోతులై ప్రకాశిస్తాయి. ఈ ధరణిపై మానవ మనుగడ ఉన్నంత వరకు వేల సంవత్సరాలు వారి బోధనలు నిలిచే ఉంటాయి. ఎందుకంటే అవి సత్యాలు గనుక. ఈ విశాల విశ్వంలో సత్యాన్వేషణ ప్రారంభమైంది.

0: ఆ మహాశాంతి యాగంలో యశోధర ప్రవేశించింది. స్త్రీ జాతిలో ఒక ఆణిగుచ్చంలా చరిత్రలో నిలిచిపోయింది ఆ మహా ఇల్లాలు యశోధర.
1: మీరింతవరకు యశోధర నాటిక విన్నారు. రచన శ్రీ పి హృదయరాజు, నిర్వహణ శ్రీ అబ్దుల్ కుద్దూస్. ఇందులో పాల్గొన్నవారు వ్యాఖ్యాత శ్రీ వి హజరత్తయ్య గుప్తా, యశోధర ధూళిపాల బాల, ఆమ్రపాలి శ్రీమతి విఎస్ రత్నమాల, సిద్ధార్థ శ్రీ పి నటరాజ్, శుద్ధోధనుడు శ్రీ తాతా రమేష్ బాబు, రాహుల్ చిరంజీవి, బేతా పృథ్వీ, ఒకటవ వ్యక్తి శ్రీ ఎం గంగాధర్రావు, ఇంకా శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి పాల్గొన్నారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు. ముందుగా ఘంటసాల జిక్కి పాడిన పాట చిత్రం అనార్కలి.

0: నా పేరు డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్, అడిషనల్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ విభాగం, ఎయిమ్స్ మంగళగిరి అండి. రక్తదానం చేసేటప్పుడు అన్ని విషయాలు అందరూ రక్తదాతలు డాక్టర్ గారికి తెలియజేయండి. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సంవత్సరంలో అట్లీస్ట్ 3 సార్లు రక్తదానం చేయండి, ఆపదలో ఉన్న వారిని కాపాడండి.
1: మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.
2: ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట చిత్రం ఆనంద భైరవి.

0: రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి, మానవత్వాన్ని చాటుకోండి. మీకు అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ రక్తకోశ్ యాప్ ని గానీ వెబ్సైట్ లో గానీ సంప్రదించగలరు, చూడగలరు.
1: మరిన్ని వివరాలు తెలుసుకోవటానికి ఈ నెల 9వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 ప్రసారమయ్యే ఉదయరేఖలు కార్యక్రమంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్య కుమార్ గారితో పరిచయ కార్యక్రమంలో మరిన్ని వివరాలు వినండి.
2: చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. కొంచెంసేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. కేంద్ర సాయుధ దళాలు, పోలీసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో ఈ పురస్కారాలను అందజేశారు. లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ పరావర్, లెఫ్టినెంట్ కల్నల్ నితీష్ భారతి శుక్లా, మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్, ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్, రమేశ్వర్ దుర్గా దేశ్ముఖ్లకు శౌర్య చక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం సాగించిన 12 ఏళ్ల పాలనా ప్రయాణాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం వేదికగా ప్రస్తావించారు. భారత్ అనేక మార్పులకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన వారికి అభివృద్ది ఫలాలందేలా చూడటమే తమ నిరంతర ప్రయత్నమని తెలిపారు. జన్ధన్ ఖాతాలు, ప్రత్యక్ష నగదు బదిలీ, స్వచ్ఛ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రతి పథకం ప్రజలకు అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ, డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా సహాయం నేరుగా పారదర్శకంగా ప్రజలకు చేరుతోందని తెలిపారు. గరీబ్ కళ్యాణ్ పథకం మానవ సాధికారతకు, వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే దిశగా ఒక సామూహిక ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బహుళ రవాణా మార్గాల అనుసంధానం, నమ్మకమైన వినియోగ వ్యవస్థలు, డిజిటల్ పాలనా యంత్రాంగాలు, కార్మికులకు మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది లక్షణాలతో కూడిన సమీకృత పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలను

0: సృష్టించడమే ఈ పోర్టల్ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులకు సిద్దంగా ఉన్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన ద్వారా భారతదేశ ఉత్పాదక రంగన వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చొరవ ఒక పరివర్తనాత్మక సాధనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ పోర్టల్ రాష్ట్రాలకు పారదర్శకత, సామర్థ్యం, భాగస్వామ్య సౌలభ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: to develop the industrial ecosystem and promote large scale job creation through greater investments, we have launched the Bhavya scheme. Bhavya will set up 100 industrial parks of different sizes. Depending on our need assessment, depending on the state's own availability of land, the land will be provided by the states. The government of India will provide the money for infrastructure creation. But the idea is to have plug and play industrial parks.
0: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్లో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువుల సరఫరా స్థిరంగా కొనసాగుతోందని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారించడానికి, ఇంధన భద్రతను కాపాడటానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రవీణ్ కొనజా వివరిస్తూ,
2: We haven't had any news of dry out at LPG distributorships. LPG backlogs have now reached less than 4 days. Online LPG cylinder bookings have reached 99% and DAC, delivery authentication code, is about 96%. During the last 4 days, the gap between the last conference and today, LPG cylinder bookings were about 42 lakhs per day. Deliveries were 44 lakhs per day.
0: అదేవిధంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల నిల్వలు తగినంత ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల స్టాక్ను వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అందుబాటులో ఉంచిందని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన అన్ని సహాయక చర్యలను అందిస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: ఇప్పటి వరకు దాదాపు మనకు అందినటువంటి సమాచారం 8 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కాబట్టి దీని మీద త్వరితగతిన నేను కూడా బయలుదేరి విశాఖపట్నం వెళ్తున్నాను. క్షత్రధాతుల విషయంలో వారి ప్రాణాలను కాపాడడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నామండి. అలాగే కేంద్రం నుంచి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు కూడా ఇప్పుడే ఈ సంఘటన గురించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వారికి అన్ని విధాలుగా కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి మేము.
0: ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలు కోల్పోయిన వారికి తన సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ SMS-1 పరిధిలోని CCD విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. సాయంత్రం 4:15 జరిగిన ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. ఆకాశవాణి 90 వసంతాలు వేడుకలను ఈరోజు జరుపుకుంటోంది. దేశ సాంస్కృతిక, సమాచార, ప్రసార రంగాల చరిత్రలో ఈరోజు ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా నిలిచిపోయింది. 1936 జూన్ 8వ తేదీన ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ పేరును ఆల్ ఇండియా రేడియోగా మార్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో వేగంగా విస్తరించింది. 1956లో మరలా ఆకాశవాణిగా నామకరణం చేశారు. నేడు ఆకాశవాణి దేశవ్యాప్తంగా 591 స్టేషన్లను నిర్వహిస్తూ దేశ జనాభాలో 98% పైగా చేరువైంది. ఇది ప్రస్తుతం 23 భాషలు, 146 మాండలికాల్లో ప్రసారాలను అందిస్తోంది. ఆకాశవాణి విదేశీ సేవల విభాగం 100 కంటే ఎక్కువ దేశాలకు ప్రసారాలను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ స్వరాన్ని వినిపిస్తోంది. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ అమల్లోకి వచ్చి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రేపటి నుంచి దేశవ్యాప్త వేడుకలను ప్రారంభించనుంది. గర్భిణీ స్త్రీలందరికీ ఉచితంగా హామీతో కూడిన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో

0: జూన్ 9న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా పథకం కింద లభించే 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్లోని ములాన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టెస్టు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని భారత్ నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 564 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్ ఆడాలని భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్దేశించింది. తదుపరి ఇన్నింగ్స్లో కూడా ఆ జట్టు 112 పరుగులకే ఆలౌట్ అవడంతో 3 రోజుల్లోనే భారత్కు రికార్డు విజయాన్ని అందించింది. ఆరంగ్రేటంలోనే యువ స్పిన్నర్ మానవ్ సుతర్ 6 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. సముద్రాలను సముద్ర జీవరాశిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలని కేంద్ర పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పేర్కొన్నారు. సముద్రం అన్ని తీరాలను దేశాలను కలుపుతుందని ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సాయుధ దళాలు పోలీసులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు భవ్య పోర్టల్ను ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇప్పుడు దేశభక్తి గీతం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి మండా ప్రత్యూష శృతిరవళి గారి గాత్రం వింటారు. శ్రీ సుసిరాపు లక్ష్మీ గణపతి వైలిన్, శ్రీ మండపాక రవి మృదంగం. కార్యక్రమంలో ముందుగా బాల కనకమయ చేల అటాన రాగం, ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పిస్తారు డాక్టర్ ఎంటి ఆళ్వార్. 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాసు కీర్తనలు వింటారు. 7:15కు ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం సమర్పణ శ్రీమతి కెవి సుమలత. ఆ తర్వాత రక్తదానం ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఐఎస్ చైతన్యకుమార్ గారితో పరిచయం వింటారు. ఇంకా చివరిగా మధుమేహ నియంత్రణలో యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ అంశం గురించి శ్రీమతి బి చౌదరాణి గారి ప్రసంగం వింటారు. 8:30కు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు, రచన శ్రీ ఐ సుబ్బారావు. 9:00కు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఉప్పుటూరి నాగేశ్వరరావు గారి నాదస్వర వాద్యం వింటారు, శ్రీ కె వెంకటేశ్వర్లు ప్రత్యేక డోలు. 12:40కు జీవనలహరి కార్యక్రమంలో పురుషుల్లో లేజర్ చికిత్స ద్వారా ప్రోస్టేట్ గ్రంథి తొలగించుట, ఈ అంశం గురించి న్యూరాలజిస్టు డాక్టర్ డి కిరణ్ కుమార్ గారితో పరిచయం వింటారు. 1:30కు వనితావాణి కార్యక్రమంలో మహిళల్లో గర్భాశయ అండాశయ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ తాళ్లూరి రాగసంహిత గారితో పరిచయం వింటారు. 6:30కు పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన బాల వికాస్ వరార్ణవ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 7:15కు పంటసీమలు కార్యక్రమంలో వరిలో అధిక దిగుబడికి మెళకువలు శ్రీ వైఎన్ కోటేశ్వరరావు గారితో పరిచయం వింటారు. 7:45కు వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో 2047 లక్ష్య సాధనలో విజ్ఞాన శాస్త్రమే కీలక భూమిక, ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి డాక్టర్ కె శరత్కుమార్ గారితో పరిచయం వింటారు, పరిచయకర్త శ్రీ నన్నం మధు. 8:00కు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ అనిల్ డానీ గారి స్వీయ కవితలు వింటారు. రేపు రాత్రి 8:15కు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్ర సమర్పణలో. రేపు రాత్రి 10:00కు జగద్గురు ఆదిశంకరాచార్య హరికథ వింటారు, కథకురాలు శ్రీమతి ఎం శారదా భాగవతారిణి. రాత్రి 11:10కు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్టీ ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుంచి ఈ కార్యక్రమం. రేపటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కష్టపడి సంపాదించుకోవాల్సింది కీర్తి, కష్టపడి నిలుపుకోవాల్సింది గౌరవం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:48 దాటి 11 సెకండ్లైంది. 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.

మైక్ వన్ టెస్టింగ్ పొందా బీబీ స్టూడియో. నా టైమ్ ఈజ్ 5 hours 14 minutes 33 34 35. స్పేర్ మైక్ టెస్టింగ్ ఫ్రమ్ ద పీబీ స్టూడియో. నా ద టైమ్ ఈజ్ 5 hours 14 minutes 47 48 49.